ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. మా ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు వింటారు.

నెల్లూరు గడ్డపై జన్మించి ప్రపంచ గుర్తింపు సాధించిన సాహస వీరుడు, పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు జయంతి నేడు పర్వతాలను చూస్తే భయపడకుండా వాటిని అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకు సాగిన వ్యక్తి. ఆయన కేవలం పర్వతారోహకుడు మాత్రమే కాదు, పట్టుదల ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని ఎంతటి కష్టమైనా సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని చిన్న గ్రామమైన గాంధీ జన సంఘం ఆయన జన్మస్థలం. సాధారణ మత్స్యకార కుటుంబంలో సుబ్బమ్మ మస్తానయ్య దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తన జీవితంలో ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. పర్వతారోహణ అంటే సాధారణ విషయం కాదు. ఎముకలు కొరికే చలి, గడ్డకట్టే మంచు, ఆక్సిజన్ తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతాలు, ఒక్క చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం. అయినా ఇవేవి మస్తాన్ బాబు సంకల్పాన్ని ఆపలేకపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతమైన ఎవరెస్టును అధిరోహించిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతటితో ఆయన ప్రయాణం ఆగలేదు. ప్రపంచంలోని 7 ఖండాల్లో ఉన్న 7 అత్యున్నత పర్వతాలను కేవలం 172 రోజుల్లో అధిరోహించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 7 ఖండాలు, 7 పర్వతాలు. ప్రతి పర్వతం ఒక సవాలైతే ప్రతి అడుగు ఆయన పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. అయితే చిలీలో 2 అత్యంత పెద్దదైన సెర్రోట్రేస్ ను ఒంటరిగా అధిరోహించేందుకు వెళ్లి వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడే ప్రాణాలు వదిలారు. ఆయన జీవితం లక్ష్యాన్ని సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయక సాహసగాథ. ఈ రోజుకున్న మరో విశేషం, జాతీయ పోషకాహార వారోత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. మనలో చాలా మంది ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు వ్యాయామం చేయాలి, బాగా నిద్రపోవాలి అంటుంటారు. కానీ వీటన్నిటికంటే ముందు మనం ప్రతిరోజు ఏం తింటున్నాం, తిన్న ఆహారం మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చాలా ముఖ్యం. అందుకే పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మన శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందేలా మనం నిత్యం ఆహారం తీసుకోవడమే పోషకాహారం. ఉదాహరణకు, ఉదయం లేచిన వెంటనే టీ బిస్కెట్లు తీసుకుని, మధ్యాహ్నం ఎక్కువగా అన్నం తిని, రాత్రి కూడా అన్నంతోనే భోజనం చేస్తే కడుపు నిండుతుంది. కాని మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు అందవు. అందుకే మన భోజనంలో అన్నం లేదా రొట్టెతో పాటు పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు, గుడ్డు వంటి వాటిని కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్కో ఆహార పదార్థం మన శరీరానికి ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది. పప్పులు, గుడ్లు, పాలు, పెరుగు వంటి వాటి ద్వారా ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఇది శరీర ఎదుగుదలకు, కండరాల బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఉదాహరణకు, రోజు మన భోజనంలో ఒక కూరగాయ, ఒక ఆకుకూర, ఒక పండు చేర్చుకోవడం అలవాటు చేసుకుంటే మన ఆహారం మరింత సమతౌల్యంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఇది ఇంకా ముఖ్యమైన విషయం. చాలా మంది పిల్లలకు ఆకలి వేసినప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఇస్తూ ఉంటారు. అవి అప్పటికప్పుడు పిల్లలకు నచ్చుతాయి, కానీ వాటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటి స్థానంలో పళ్ళివ్వచ్చు, పాలు లేదా ఉడికించిన గుడ్లు ఇవ్వచ్చు. ఇంట్లో తయారు చేసిన శనగలు లేదా పల్లీలు, ఇతర ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వచ్చు. ఇక పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. ఇది నిజం కాదు. మన ఇంట్లో సాధారణంగా దొరికే పప్పులు, పెసలు, శనగలు, పల్లీలు, ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, చిరుధాన్యాలతో కూడా మంచి పోషకాహారం తీసుకోవచ్చు. ఓ రకంగా చెప్పాలంటే, వారానికి ఒకసారి మాత్రమే ఖరీదైన పండ్లు కొనడం కంటే మనకు అందుబాటులో ఉన్న సీజనల్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. అలాగే మనం ఎంత తింటున్నాం అన్నదే కాదు, ఏం తింటున్నాం, ఎంత తరచుగా తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, జంక్ ఫుడ్స్, ఎక్కువ ఉప్పు మరియు నూనె ఉన్న ఆహారాన్ని తరచుగా తీసుకోవడం తగ్గించాలి. అలాగే రోజు తగినంత నీరు తాగడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, భోజనాన్ని మానేయకుండా సమయానికి తీసుకోవడం, వీలైనంత వరకు శారీరకంగా చురుగ్గా ఉండడం కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో భాగమే. మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.
కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే జాతీయ పోషకాహార వారోత్సవాల సందేశం. మీరిప్పటి వరకు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తి సుధ. వ్యాఖ్యాత శ్రీ పచ్చా పెంచలయ్య గారు.
1: భక్తిలోన గలవు బహు గొప్ప శక్తులు. భక్తిలోన గలవు బహు గొప్ప శక్తులు. భక్తిలోన గలదు బంధముక్తి. నిండు భక్తిలోన నిజమైన శక్తి ఉంది. నిండు భక్తిలోన నిజమైన శక్తి ఉంది. యముడు దాని మరచి యాతనందే. యముడు దాని మరచి యాతనందే. భక్తి భావనలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి కనిపించే భక్తి, ఆర్భాట భక్తి. రెండో రకంది అంతర్లీన భక్తి, అసలైన భక్తి. మొదటి భక్తి అందరికీ అగుపించేది, రెండవది ఆ భగవంతునికి మాత్రమే కనిపించి కడు శక్తిని ప్రసాదించేది. మొదటి రకం కన్నా రెండో రకం భక్తి చాలా శక్తివంతమైనది, తిరుగులేనిది, అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేసేది. ఇది బాహ్యము, అది అంతర్లీనము. స్థూలము కన్నా సూక్ష్మమే చాలా శక్తివంతమైనది అవుతుంది. శరీరం అశాశ్వతమైంది, ఆత్మ మరణం లేనిది. అలాగే నిండైన భక్తి భావన నిరంతర దైవశక్తిని ప్రసాదిస్తుందనడంలో సందేహం లేదు. ఆ భక్తికి తోడు సత్కార్యాచరణ కలిగి ఉంటే ఇక ఆ పువ్వుకు తావి అబ్బినట్లే. అప్పుడే ఆ జన్మ చరితార్థమవుతుంది. కేవలం తను నమ్మిన భక్తి పారవశ్యాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఇది సాధ్యమా కాదా అనే బేరీజులు కూడా వేసుకోకుండా గట్టిగా భగవద్భక్తిని నమ్మి అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన భక్తవరేణ్యులు మనకు మన ఇతిహాసాలలో ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. నమ్మకం మనిషిని నాకం వైపు నడిపిస్తుంది. అపనమ్మకం అంతంత మాత్రం భక్తితో అటూ ఇటూ గాని డోలాయమాన స్థితిలో ఉట్టికి స్వర్గానికి ఎక్కకుండా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడజేస్తుంది. అలా కాక తను నమ్మిన భక్తి భావనను తప్పక సత్ఫలితాలనిస్తాయని పూర్తి నమ్మకంతో ఉన్నప్పుడు ఆ భక్తి ఎనలేని శక్తినిస్తుందనేది నిర్వివాదాంశం. ఉదాహరణకు మృగండ మహర్షి చరిత్ర చూద్దాం. ఆ మహర్షి దంపతులకు చాలా కాలం సంతానం లేదు. సంతానార్థమై వారు చేయని నోములు లేవు, పూజించని దేవతలు లేరు. ఎన్ని వ్రతాలు ఆచరించారో, ఎన్ని పుణ్య తీర్థాలలో కృంకారో, ఎన్ని దాన ధర్మాలు చేశారో, ఎన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి మృక్కున్నారో లెక్కలేదు. అలా కొంతకాలం జరిగాక ఆ దంపతులకు సర్వ జగద్రక్షకుడైన భగవంతుడు దర్శనమిచ్చి, ఓ పుణ్యదంపతుల

0: మీ మొరాల కించాను, మీకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది, కానీ ఇక్కడ ఒక చిన్న తెరకాసుంది, అది మీ ఇష్టాయిష్టాలకే వదులుతున్నాను. పాప పంకిల జీవితాన్ని గడుపుతూ అజ్ఞాన చిత్తుడై రాక్షస ప్రవృత్తితో జీవించే సంపూర్ణ ఆయుష్వంతుని ప్రసాదించమంటారా, లేక కేవలం భగవన్ నామోచ్చారణతో బ్రతుకుతూ నిరంతర దైవభక్తి పరాయణుడైన 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ కలిగిన పుత్రుణ్ణి ఇవ్వమంటారా అని అడిగితే వారు మహదానందమంది కొంతకాలమున్నా పర్వాలేదు స్వామి, మాకు సుపుత్రుని ప్రసాదించమన్నారు. తథాస్తు అన్నాడు. అలాగే జరిగింది. ఆ దంపతులకు ఆనందం అతిశయమైంది. దినదిన ప్రవర్ధమానుడై మార్కండేయుడు ఎదుగుతూ తల్లిదండ్రుల సేవలో భగవద్భక్తిలో ఉన్నాడు. అతనికి దేవుడిచ్చిన ఆయుష్ 16 సంవత్సరాలు ముగిసే సమయం ఆసన్నమైంది. తల్లిదండ్రులు అది గమనించి కృంగిపోతూ ఉన్నారు. యమభటులు సమీపించారు. మార్కండేయుడు తల్లిదండ్రులు పడే బాధ కోరవలేక శివలింగాన్ని గట్టిగా కబోలించుకుని, పరమేశ్వర నా గతి చూడు అన్నాడు. ప్రాణాలు తీయను అరుదించిన యమభటుల వల్ల అతనిని తీసుకెళ్లడం వీలు కాలేదు. అతనిని తీసుకెళ్లడం వారి వల్ల శక్యం కాలేదు. వారు వెళ్లి వారి అధినేత అయిన యమధర్మరాజు చెప్పారు. ఆగ్రహోదగ్రుడైన ధర్మరాజు తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై పాశం ప్రయోగించాడు. అంతే, అతనిని తీసుకెళ్లకపోగా తానే భస్మీపటలమై తను చాలించాల్సి వచ్చింది. అంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ భక్తే మార్కండేయుణ్ణి చిరంజీవిని చేసింది. కాని మనకు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి దైవశక్తిని సర్వదా శ్రేయస్కరం, దానినే మనం అనుసరించి తీరడం మంచిది.
1: సూక్తి సుధ విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పచ్చా పెంచలేయ గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:35. పొలం కబుర్లు వింటారు.
2: వ్యవసాయంలో ఎక్కువ మొత్తంలో ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల భూమి లోపల పైన ఉన్న పర్యావరణం కాలుష్యం అవటమే కాకుండా రైతుకు పెట్టుబడి విషయంలో ఎక్కువైనటువంటి భారం కూడా పడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిలో సేంద్రీయ ఎరువులు వాడటంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. జీవన ఎరువులు అంటే భూమిలో ఉన్న సూక్ష్మాంగ జీవులలో మొక్కలకు పోషక పదార్థాలను, పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మాంగ జీవులు పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణాన్ని కలిగి ఉంటాయి. దానికి అనుగుణమైనటువంటి మార్పులను భూమిలో కలగచేస్తాయి. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి, వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను, విటమిన్లను అందిస్తాయి. జీవన ఎరువులు అనేవి సహజ సిద్ధమైనవి. వీటి వల్ల వాతావరణ కాలుష్యం జరగదు, పంటలకు కూడా హాని అనేది ఉండదు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదును కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని కూడా పొందటానికి వీలవుతుంది. వీటిలో ముఖ్యమైనవి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు, భాస్వరాన్ని అందించే జీవన ఎరువులు, పొటాషియం మొబిలైజర్స్, జింక్ సాల్యుబిలైజర్, మొక్క పెరుగుదలను అభివృద్ది పరిచే జీవన ఎరువు, ఇట్లా రకరకాలుగా మనకి అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఈ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులను గనక మనం చూసుకున్నట్లయితే వీటిలో రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, అనాబినా, అజిటోబాక్టర్, ఫ్రాంకియా వంటివి మనకి అందుబాటులో ఉన్నాయి. రైజోబియం అనేది లెగ్యూమ్ జాతి పంటలు అంటే పప్పుజాతి పంటలకు నత్రజనిని అందించే జీవన ఎరువుగా వాడుకోవచ్చు. పప్పుజాతి పైరులలో ముఖ్యంగా కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ ను విత్తనాలకు పట్టించి ఉపయోగించుకోవాలి. దీనిని ఉపయోగించడం వల్ల మొక్క వేళ్ల మీద లేత గులాబీ రంగు కలిగినటువంటి బుడిపెలు ఏర్పడతాయి. ఈ బుడిపెల్లో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క పంటకు ప్రత్యేకమైన స్ట్రెయిన్ ఉంటుంది. కాబట్టి రైతు ఏ పంట వేయదలుచుకున్నారో ఆ పంటకు నిర్దేశించిన రైజోబియాన్ని మాత్రమే వాడుకోవాలి. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే 100 మిల్లీలీటర్లు నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేకపోతే గంజి పొడిని కలిపి 10 నిమిషాలు మరగబెట్టి తలార్చుకోవాలి.

ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాల మీద చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్టు జాగ్రత్త పడాలి. ఈ పనికి రైతులు పాలిథిన్ సంచిని గాని ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకోవచ్చు. పట్టించిన విత్తనాలు

రైజోబియం జీవన ఎరువును వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ పరిస్థితులు రైజోబియం బ్రతికి ఉండటానికి అనుకూలించినప్పుడు, అంటే ఎక్కువ క్షార ఆమ్ల భూములు ఉన్నట్లయితే, మురుగునీరు నిల్వ ఉన్నటువంటి పొలాల్లోనూ, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ రైజోబియం జీవన ఎరువును తప్పనిసరిగా వాడుకోవాలి. ఇక అజిటోబాక్టర్ విషయానికి వస్తే, పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఇది ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్కకు కావలసిన హార్మోన్లను, విటమిన్లను అందిస్తుంది. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్నటువంటి భూమిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువును ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫార్సు చేయబడింది. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, ఏ పంటకు వాడినా గాని 2 కిలోల కల్చర్ ను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేల మీద వెదజల్లుకోవాలి. ఇది చల్లిన సమయంలో కానీ వెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండేట్లుగా జాగ్రత్త పడాలి. ఇంకా అజోస్పెర్మ్ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో దీని ప్రాముఖ్యత ఎక్కువగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమైన చోట వేళ్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. అందువల్ల ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులోకి ఉంచుతుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు వాడుకోవచ్చు. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి ఇట్లాంటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రీయ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పెర్మ్ కల్చర్ ను 80 నుండి 100 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి 1 ఎకరా పొలంలో విత్తనం కింద పడేటట్లుగా వేసుకోవాలి. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకటానికి ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పెర్మ్ జీవన ఎరువును బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరుకు పంట విషయంలో నాటే విత్తనపు చెరుకు ముచ్చలను 10 నిమిషాలు ఈ నీటిలో ముంచి నాటుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక నీలి ఆకుపచ్చ నాచు విషయానికి వస్తే, ఇది వరికి మాత్రమే ఉపయోగపడే నత్రజనికి సంబంధించినటువంటి జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాస్టాక్, ఎనాబినా, కెలిపోట్రిక్స్ ఇట్లాంటి సైనోబాక్టీరియాల సముదాయం ఉంటుంది. రైతులు వరి కాలానికి ముందుగా చిన్న చిన్న మడుల్లో గాని తొట్టెల్లో గాని పెంచుకుని వరి నాట్లు వేసిన తర్వాత దీన్ని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువును 3-4 పంట కాలాలకు వరుసగా వేస్తే ఆ తర్వాత నుండి వేయవలసిన అవసరం ఉండదు. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, 1 ఎకరా పొలంలో వరి నాట్లు వేసిన 3 నుండి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల ఈ జీవన ఎరువును 40 నుండి 50 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15 నుండి 20 రోజుల్లో ఈ నాచు మందంగా చేపల అల్లుకుపోయిన తర్వాత నీరు తీసేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసేటట్లు చేసుకోవాలి. ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజనిని మొక్కకు అందించడమే కాకుండా ఈ నాచు సేంద్రీయ పదార్థంగా కూడా మొక్కకు ఉపయోగపడుతుంది. దీన్ని రైతులే తాము సొంతంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే, ముందుగా తయారు చేసుకున్న నేలను మంచిగా చదును చేసుకుని 20x2 మీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ప్లాట్లుగా తయారు చేసుకుని వాటికి గట్లను, నీటి కాలువలను ఏర్పరచుకోవాలి. 10 సెంటీమీటర్ల లోతు నీటిని ఉంచి దీనిలో 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ని వేసుకోవాలి. ఆ తర్వాత 5 కిలోల ఖరీదు చేసిన కల్చర్ ను సమానంగా చల్లుకోవాలి. చీడపిడలు రాకుండా 200 గ్రాముల కార్బోపిరన్ గుళికలను చల్లుకోవాలి. 10 సెంటీమీటర్ల నీటి మట్టం ఎప్పుడూ ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. 15 రోజుల్లో మనకు మందమైనటువంటి నాచు పొర ఈ నీటి మీద ఏర్పడుతుంది. ఆ సమయంలో నీటిని పూర్తిగా తీసేసి ఫ్లాట్ ను ఎండబెట్టినట్లయితే మనకు ఎండిన ఆల్గేను పెచ్చుల మాదిరిగా మనకు కనిపిస్తుంది. ఈ పెచ్చులను తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్లాట్ నుండి 30 నుండి 40 కిలోలు నీలి ఆకుపచ్చ నాచు మనకి లభ్యమవుతుంది. ఇక అజోల్లా అనాబినా విషయానికి వస్తే, ఈ జీవన ఎరువు నీటిపై తేలియాడుతూ వరి పొలంలో పెరిగే ఫెర్ను జాతి చిన్న మొక్క. అజోల్లా అనాబినా అనే సైనోబాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజని స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులో ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాకుండా సేంద్రీయ కర్బనం, పొటాషియం వరి పైరుకు అందిస్తుంది. భూమి భౌతిక గుణాలను, భూసారాలను పెంపొందిస్తుంది. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తగినంత నీటి వస్తీ భాస్వరూప పోషకం ఉన్న చోట్ల బాగా పెరుగుతుంది.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బీసీ ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులు

0: వంతులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లలగుడి విశిష్ట నిర్మాణంతో తూర్పుముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

0: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరీకరణేన ఉత్పద్యమానాని ఆహ్వానాని ప్రతి నగరీయ స్థానీయ నికాయేభ్యః సంవేదనశీలతాం వర్ధయితుం ఆహ్వానం కృతవాన్. ఏతేషు ఆహ్వానేషు వర్ధమానా జనసంఖ్య అథ భవిష్యస్య జలావశ్యక్తాః చ ప్రముఖాః సంతి. అసౌ నగరీయ స్థానీయ నికాయేభ్యః ఏతాదృశానాం చింతన శిబిరాణాం ఆయోజనస్య పరామర్శం అపి ప్రదత్తవాన్. శ్రీమోదీ హ్యః జలశక్తి మంత్రాలయేన ఆయోజితస్య ద్విదివసీయస్య రాష్ట్రీయ విభాగీయ జలశిఖర సమ్మేళనస్య సమాపన సత్రస్య అధ్యక్షతాం కృతవాన్. అసౌ జలసంరక్షణ ప్రౌద్యోగికీనాం అధికాధిక ప్రయోగాయ ఆహ్వానం కృతవాన్. భారతీయ నిర్మాతృభ్యః హితధారకేభ్యశ్చ కార్యకుశల సమాధానానాం వికాసాయ తేషాం వ్యాపక స్తరే ప్రయోగాయ చ సమర్థనం ప్రదాతుం సమర్పిత ప్రదర్శనానాం కార్యశాలానాం చ ఆయోజనస్య పరామర్శమపి దత్తవాన్. ఏతేషు వైశ్విక స్తరే ప్రచలితానాం శ్రేష్ఠ కార్య పద్ధతీనాం పరిచయః అపి భవేత్ ఇత్యసౌ ఉక్తవాన్. ప్రధానమంత్రి ద్విదివసీయస్య గహన విచార విమర్శస్య ప్రశంసాం కృత్వా అవదత్ యత్ శిఖర సమ్మేళనే ఉద్భూతాః క్రియాన్వయన యోగ్యాః సమయబద్ధాః చ కార్యబిందవః నిరంతర సమీక్షయా తథా అనుభవాధారిత అధిగమ ప్రక్రియయా చ అగ్రే నేతవ్యాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడీ వేవర్ అద్య నవదిల్ల్యాం ద్వైపాక్షిక వార్తాం కరిష్యతః. ఉభౌ నేతారౌ ద్విపక్షీయ సంబంధానాం సమగ్ర పరిదృశ్యస్య పరస్పర హిత సంబద్ధానాం క్షేత్రీయ వైశ్విక ప్రకరణానాం చ విషయే చర్చాం కరిష్యతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడీ వేవర్ త్రిదివసీయ భారత యాత్రాయై హ్యః రాత్రౌ రాష్ట్రీయ రాజధానీం ప్రాప్తవాన్. తేన సహ బెల్జియం దేశస్య రక్షామంత్రి థియో ఫ్రాంకెన్ అపి భారతమాగతవాన్. గతవర్షస్య ఫర్వరి మాసస్య పదభారగ్రహణానంతరం ఏషా తస్య ప్రథమా భారతయాత్రా వర్తతే. భారతాగంతుకః బెల్జియం దేశస్య ప్రధానమంత్రి భారత యూరోపీయ సంఘయోః ముక్త వాణిజ్య సందేహ సందర్భే భారతీయోద్యోగ మహాసంఘేన ఆయోజితం వ్యావసాయిక కార్యక్రమం సంబోధయిష్యతి. భారతేన జలప్లావ పీడితే నేపాల దేశే స్వస్య ఆపదుద్ధార కార్యక్రమః తీవ్రీకృతః. నవదిల్లీతః ఆపత్కాలీన సామగ్రీణాం పంచమః భాగః అపి ప్రేషితః. నేపాలస్థేన భారతీయ రాజదూతేన సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ ఆపదుద్ధార సహాయతాం వహత్ భారతస్య పంచమం విమానం హ్యః హిమాలయీయ రాష్ట్రం ప్రాప్తం. విమానే విశిష్ట సురంగోద్ధారోపకరణై సుసజ్జితం 11 సదస్యాత్మకం ఆపదుద్ధార దళం అథ 5.5 టన్ పరిమితాః చ అత్యావశ్యకాః ఔషధయః ఆసన్. భారతీయ వాయుసేనయా ప్రభావిత క్షేత్రేభ్యః అత్యావశ్యక సామగ్రీణాం పరివహనాయ అనేకాని విమానాని సంచాలితాని. భారతేన విశిష్టానవేశనోద్ధార సహాయతా అపి ప్రదత్తా. కేంద్రీయ కృషి గ్రామీణ వికాస మంత్రి శివరాజ సింహః అద్య ముంబై నగరె బ్యాంక్ సంస్థానై అథ రాజ్య గ్రామీణ జీవికోపక్రమై చ సహ ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం కరిష్యతి. దీర్ఘకాలాత్ లంబిత ఋణ స్వీకృతేః అథ ధనరాశి సమయ వితరణస్య చ సమస్య.

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం వింటారు, అనంతరం పోషకాహార ప్రాధాన్యత గురించి డాక్టర్ సింధు విజయ గారి ప్రసంగం విందాం, అనంతరం కవితాగానం వింటారు. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.

8:35 విహారీ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి కథ వింటారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. అనంతరం ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. హలో అభిరుచి కార్యక్రమంలో 9:30 హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు.

10 గంటల నుంచి ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

సాయంత్రం 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మహిళా శ్రోతలకు నసిని గీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకుంటారు. వీటితో పాటుగా నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ సంగతి మీకు తెలుసా పునః ప్రసారం వింటారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం.

8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 8:30 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. రాత్రి 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా, పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్ధిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్ధికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ EU ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం

చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో 1.5 బిలియన్ డాలర్ల అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్టుఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్గరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్టవ్యాప్తంగా ఒక ప్రత్యేక హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్టవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే టీ20 ఆసియా కప్ లో గ్రూప్ ఏలోని రెండవ మ్యాచ్ లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్ లో జరిగిన మ్యాచ్ లో థాయిలాండ్ పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్ కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్ లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నో మెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్ లో ఇది 3వ దశ, 4వది చివరి దశ అక్టోబర్ లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ,
పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురు కరులతో కూడిన వర్షాలు

0: పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: శ్రోతలకు నమస్కారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఈనాటి సింహపురి సమాచారం ఇప్పుడు వింటారు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
0: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రాన్ని రెవెన్యూ ఇరిగేషన్ శాప్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పురపాలకాన్ని గ్రేడ్ 1 స్థాయికి అభివృద్ది చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారిగా వెంకటరామన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టర్ హిమాంశు శుక్లాను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కార్యాలయ సిబ్బందిని పరిచయం చేసుకుని వారితో సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఈ రోజు నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా విద్యుత్ శాఖ, పంచాయతీ, డ్వామా, డిఆర్డీఏ తదితర శాఖలకు సంబంధించిన కార్యక్రమాలపై సమీక్ష చేయనున్నారు. 7 కమిటీల సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి. ప్రస్తుత పాలక వర్గానికి ఇవే చివరివి. శ్రావణ మాసం సందర్భంగా బుధవారం నగరంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో నృత్యోత్సవాలు జరిగాయి. భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ సి మునికుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. గూడూరు మండలంలోని పగడాలపల్లిలో శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకోజాము వరకు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి మంగళ వాయిద్యాలు, మేళతాళాల మధ్య వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
2: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి యూ ఆల్ పైన

0: స్విచ్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901844415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: శ్రోతలు శుభోదయం, సింహపురి కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పోషకాహార ప్రాధాన్యత గురించి డాక్టర్ సింధు విజయ గారి ప్రసంగం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉంటే అన్ని ఉన్నట్లే. కాబట్టి మన ప్రభుత్వం కూడా పోషకాహారం కోసం అనేక రకాల పథకాలను అందిస్తుంది. దీనికోసం జాతీయ పోషకాహార వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే పోషకాహారం మనం తీసుకోవాలి. పోషకాహారంలో మనకి సమతుల్య ఆహారం గురించి కూడా మనం వివరంగా చెప్పుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటే పోషకాహారం లోపం కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ డైట్ కూడా అంటారు. ఈ బ్యాలెన్స్ డైట్ లో మనకి ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ని ముఖ్యమని చెప్పుకోవాలి. ముందుగా మనం కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పుకుందాము. కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు అని మనం పిలువబడుతున్నాయి. ఈ కార్బోహైడ్రేట్స్ మనం ఎనర్జీ స్టోరేజ్ గా కూడా యూజ్ అవుతుంది. రోజు మొత్తంలో మనం ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ నే తీసుకుంటాం, అంటే పిండి పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పిండి పదార్థాలు దేనిలో ఉండే? వరి, గోధుమలు, చిరుధాన్యాలు, వీటిల్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అలాగే బంగాళదుంప, దుంప కూరగాయల్లో మనకి పిండి పదార్థం దొరుకుతుంది. యాపిల్, మామిడి పండ్లు, అరటి పండ్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఇది అధిక మొత్తంలో తీసుకునే వాళ్ళు అధిక పని కూడా చేస్తూనే ఉండాలి. సగటు వ్యక్తి సుమారు 2000 క్యాలరీలు అవసరమవుతాయి. అయితే వారి శారీరక శ్రమ బట్టి ఆ క్యాలరీలు అనేది ఎంచుకోవడం జరుగుతాము. అంటే ఎక్కువ పని చేసే వాళ్ళు ఎక్కువ పిండి పదార్థం తీసుకోవాలి, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అలాగే తక్కువ శ్రమ చేసేవాళ్ళు, కూర్చుని పని చేసేవాళ్ళు తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఈ కార్బోహైడ్రేట్స్ మనకి ఫ్యాట్స్ మరియు ప్రోటీన్ తో కూడింగ్గా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. అలాగే ప్రోటీన్ల గురించి తెలుసుకుందాము. పోషకాహార లోపాలు రాకుండా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ మన శరీరం యొక్క బిల్డింగ్ బ్లాక్స్ మరియు పెరుగుదలకి, అభివృద్ధి కోసం మనకి అవసరమవుతాయి. అవి వారికి వయసు, బరువు మరియు ఎత్తుకు బట్టి మారుతూ ఉంటాయి. కండరాల పెరుగుదలకి, అభివృద్ధికి, డెవలప్మెంట్ కి కూడా మనకి సహాయపడుతుంది. ప్రోటీన్లు శరీరంలో కండరాలకు, చర్మం మరియు ఆరోగ్యం కాపాడడానికి ప్రోటీన్లు కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా చిన్న వయసు పిల్లలకి చక్కగా ఆహారంలో ప్రోటీన్లు శాతం ఎక్కువ ఉంటే ఎదుగుదలకి చాలా సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు వినియోగించుకుని చేసేటప్పుడు శక్తి యొక్క స్థాయిని ఏమాత్రం తగ్గకుండా ప్రోటీన్లు సహాయపడుతుంది. ఫ్యాట్స్, కొవ్వు పదార్థం. కొవ్వు పదార్థం అనగానే ప్రతి ఒక్కరు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలవుతాము. దానివల్ల మనకి ఫ్యాట్ స్టోరేజ్ పెరిగి దానివల్ల మనకి గుండె జబ్బులు, సమస్యలు వస్తాయని ఒక అపోహ కూడా ఉంది. కానీ ఇది మితంగా తీసుకునే ఆహారం కాబట్టి ఫ్యాట్స్ ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఫ్యాట్స్ ఆరోగ్యమైన ఫ్యాట్స్ కూడా ఉంటాయి. Omega-3 fatty acid, Omega-6 fatty acid అని మనకి ఫ్యాట్స్ లో ఉంటాయి. వీటి వల్ల మనకి గుండె, మెదడు ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎనర్జీ స్టోరేజ్ లోకి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, డి, ఈకే, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్లు కూడా ఫ్యాట్స్ లోనే మనకి దొరుకుతాయి. ఫ్యాట్స్ మనకి ఎందులో దొరుకుతాయంటే పాలు, పాలు పదార్థాలు, కోడిగుడ్లు, చేపలు, వాల్నట్, అవిసె గింజలు, అవిసె గింజల నుంచి తూసిన నూనె, సోయా నూనె, ఇలాంటి అన్ని రకాల నుండి మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి దొరుకుతాయి. అలాగే మాంసాకృతి కూడా మనం చెప్పుకున్నట్లయితే మాంసాకృతి ఎక్కువ ఉన్న ఫుడ్స్ పాలు పదార్థాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు, చేపలు, మాంసాలు, వీటిలో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పోషకాహార లోపం రాకుండా ఉండడానికి విటమిన్స్, మినరల్స్ చాలా సహాయపడతాయి. ఇవి చాలా తక్కువ మోతాదు సూక్ష్మ రూపంలో మనకి దొరుకుతాయి కాబట్టి చక్కగా పుష్కలంగా ఎక్కువ కూరగాయలు, పండ్లు తీసుకుంటాం వల్ల మనకి విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు,

పని రాకుండా ఉంటాయి. చాలా మందికి విటమిన్స్ మినరల్స్ నాలెడ్జ్ అవగాహన లేకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ విటమిన్స్ లోపాలను కలిగి ఉంటున్నారు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆడవాళ్ళల్లో కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం మోతాదు తగ్గడం వల్ల కండరాలు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతాలు ఇలాంటివన్నీ కాల్షియం డెఫిషియన్సీ వల్లే జరుగుతున్నాయి. అందుకనే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం శాతం ఉందా లేదా చూసుకోవడం కూడా చాలా అవసరం. కాల్షియం అనేది పాలు, గుడ్లు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు, అవిసె గింజల్లో మనకి కాల్షియం మోతాదు ఎక్కువగా ఉంటాయి. సో చిన్నపిల్లల్లో చూసుకుంటే విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ ఏ అనేది ఎక్కువగా కనబడుతున్నాయి. దీనివల్ల చిన్న వయసులో కళ్ళజోడ్లు రావడం, చూపు మందగించడం, పెద్ద వయసు చుక్కలాలు రావడం ఇలాంటి అన్ని సమస్యలు విటమిన్ ఏ వల్ల లభిస్తున్నాయి. సో విటమిన్ ఏ అనేది చక్కగా క్యారెట్, ఆకుకూరలు తీసుకోవడం వల్ల విటమిన్ ఏని మనం అధిగమించుకోవచ్చు. చక్కగా కంటి చూపు నివారణకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. విటమిన్ డి, విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తే విటమిన్ డి చాలా ముఖ్యమైనది. విటమిన్ డి ముఖ్యంగా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా కనబడుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎముకలకి పటిత్వం తగ్గుతుంది, కండరాలు బలహీనమవుతాయి. అందుకని చక్కగా విటమిన్ డి పోషకాలు తీసుకుంటానికి చూడాలి. చాలా తక్కువ అరుదుగా కనపడుతుందండి విటమిన్ డి. మనకి పొద్దున్నే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆ సూర్యుని వెలుగులో మనకి విటమిన్ డి దొరుకుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అరగంట, సన్ రైజ్ కి అస్తమించే టైం అరగంట ముందు మనం ఉంటే మనకి విటమిన్ డి అనేది చక్కగా దొరుకుతుందండి. అలాగే కాకుండా విటమిన్ డి కోడిగుడ్డులో, పసుపు రంగు పళ్ళల్లో కూడా దొరుకుతాయి. పసుపు రంగు పళ్ళు, పనసకాయి, పైనాపిల్ ఇలాంటి పళ్ళల్లో కూడా మనకి విటమిన్ డి అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే విటమిన్ ఈ కే తీసుకుంటాం చాలా ముఖ్యమండి. ఇది కూడా మనకి కొవ్వు పదార్థం నుంచి వచ్చింది. విటమిన్ ఈ కే మనకి చర్మానికి, కళ్ళకి, జుట్టుకు సంబంధించిన ఆరోగ్యంగా ఉండటానికి మనకి విటమిన్ ఈ కే కావాలి అండి. సో విటమిన్ ఈ కే కావాలి అంటే అన్ని రకాల చక్కగా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు వీటిల్లో మనకి విటమిన్ ఈ కే అనేది చాలా చక్కగా దొరుకుతాయండి. ఇమ్యూనిటీకి కూడా, రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా చాలా సహాయపడతాయి. ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎంత అవసరమో నీరు తాగడం కూడా చాలా అవసరం అండి. మంచి నీరు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. నీరు ప్రతి ఒక్కరి శరీరంలో 70% నీరుతోనే ఉంటుంది. కానీ నీళ్లు ఎంతవరకు తాగుతున్నామనే అవగాహన లేదు. ప్రతి ఒక్కరు చక్కగా అవగాహనగా అరగంటకు ఒక గ్లాస్ చొప్పున వాటర్ తాగితే దానివల్ల మనకి బాడీ హైడ్రేట్ అవుతుంది. మనం మెదడుకు చూసుకుంటే 85% నీరు అవసరం అండి. అలాగే గుండెకి చూసుకుంటే 77% నీరు అవసరం. మూత్రపిండాలకు 80%, ఊపిరితిత్తులకు కూడా 85% నీళ్లు కావాలండి. ఎముకలకు 22%, చర్మానికి 70%. ప్రతి ఒక్క అవయవానికి నీటితో అవసరం చాలా ఉంది. అందుకని ప్రతి ఒక్కరు చక్కగా నీరు తాగడం అనేది ముఖ్యమైన అంశంగా చూసుకుని తాగుతూ ఉండాలి. అప్పుడు మనం బాడీ కూడా చాలా హైడ్రేట్ గా ఉండి ఆరోగ్యకరంగా ఉంటాము. రోగ నిరోధక శక్తి పెంచడానికి కొన్ని కూరగాయల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి. రోగ నిరోధక పెంచుకునే కొన్ని కూరగాయలు క్యాబేజీ. దీనిలో పుష్కలంగా విటమిన్ సి ఉండడం వలన మరియు రోగ నిరోధక శక్తి పెంచుతుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటాయి కాబట్టి తెల్ల రక్త కణాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి క్యాబేజీ ఎంతో సహాయపడుతుంది. క్యాప్సికం, మనకి నిమ్మజాతి పండులోనూ అధికంగా విటమిన్ సి పోషకం ఉంటుందని మనం అందరం అనుకుంటున్నాం. కానీ క్యాప్సికంలో వాటికన్నా 3 రెట్లు విటమిన్ సి ఉంటుంది. తద్వారా రోగ నిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం పాటు తద్వారా రోగ నిరోధక శక్తి వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచేందుకు క్యాప్సికం ఎంతో సహాయపడుతుంది. ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులో కూడా క్యాప్సికం ఉంటుందండి. వీటిలో విటమిన్ సి తో పాటు బీటా కెరోటిన్ అని ఒక మంచి పోషక విలువలు దొరుకుతాయండి. దీనివల్ల మనకి కళ్ళుకి, చర్మానికి సంబంధించిన ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్యాలీఫ్లవర్, మన శరీరంలో ముఖ్యంగా తెల్ల రక్త కణాలు పెరగడం చాలా ముఖ్యమైనదండి. ఈ క్యాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల మనకి అధిక పీచు పదార్థం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా దొరకడం వల్ల తెల్ల రక్త కణాలు కూడా అధిక మోతాదులో పెరుగుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు, పేగు వ్యాధి, రొమ్ము క్యాన్సర్ నుంచి బారి పడకుండా కూడా కాపాడుతుంది. విటమిన్ ఏ, సిఇ మరియు మంచి పీచు పదార్థం కూడా మనకి బ్రోకెలీ, క్యాబేజీలో కూడా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. థైరాయిడ్ సమస్య ఉన్నవారు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మరియు బ్రోకెలీ కూరగాయల్ని పచ్చిగా తినకూడదండి. వీటిని కొద్దిపాటి నీటిలో ఆవిరిపై ఉడికించి తీసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఆకుకూరలు, ఆకుకూరలు అనేది చాలా ముఖ్యమైనవండి.
దీనిలో మనకి అన్ని రకాల విటమిన్

0: మినరల్స్ కలిగి ఉంటాయి. ఆకుకూరల్లో మంచి ఐరన్, జింక్, విటమిన్ సి, పీచు పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిగా సహాయపడుతుంది. ముఖ్యంగా పాలకూరలో గల మంచి యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెంతుకూరలో గల ముఖ్యమైన పోషకాలు ఐరన్ మరియు మెగ్నీషియం రోగనిరోధక శక్తిని పెంపొందించి దానితో పాటు షుగర్ వ్యాధి నియంత్రణలో కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి. పుదీనా లో గల పోషక విలువలు ఊపిరితిత్తు సమస్య నుండి మనం రక్షిస్తాయి. ఆకుకూరలు ఖచ్చితంగా ఉడికించే తీసుకోవాలండి. కొద్దిగా ఆవిరి పైన ఉడికించుకు తీసుకుంటే చాలా మంచిది. వారానికి కనీసం 3-4 సార్లైనా ఆకుకూరలు తీసుకుంటే మంచిదండి. బీట్రూట్, బీట్రూట్ దీనిలో మనం చూసుకుంటే విటమిన్ సి, బి, ఐరన్ వంటి ప్రముఖ పోషకాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో గల నైట్రేట్ పోషకం వల్ల శరీరంలో అన్ని అవయవాలకు రక్తస్రావణం తేలిగ్గా అమలయ్యేలాగా చేస్తుంది. క్యారెట్, దీనిలో గల విటమిన్ ఏ, సి, బి6, బీటా కెరోటిన్ పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ రోగనిరోధశక్తి వ్యవస్థను లభిస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి6 ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది, లింఫోసైట్ అనే కణాలని అభివృద్ధి చేస్తుంది. మొత్తం మీద క్యారెట్, బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యకరమైన బీటా కెరోటిన్లు, విటమిన్ ఈలు, ఐరన్ ఇలాంటివన్నీ, పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. కీరదోస, విటమిన్ ఏ, బి, సి, కే పాటు రోగనిరోధక వ్యవస్థను కూడా పెంపొందిస్తుందండి. ముఖ్యంగా మెగ్నీషియం మన జుట్టు, గోళ్ళు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కీరదోసకే చాలా సహాయపడుతుంది. క్యారెట్, బీట్రూట్, కీరదోస సలాడ్స్ రూపంలో తీసుకుంటాం వల్ల అధిక మోతాదులో పీచు పదార్థాలు మనం తీసుకుంటాము. దానివల్ల మనకి మలబద్ధకం అనే సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కూరగాయల గురించి తెలుసుకున్నాం కదండి, అలాగే రోగనిరోధక శక్తి పెంచడానికి కొన్ని పళ్ళు కూడా ఉంటాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాము. నిమ్మ జాతి పండ్లు, నిమ్మకాయ, కమల, బత్తాయి, నారింజ పండ్లలో రోగనిరోధక శక్తి కావలసినంత పోషకాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ సి అనేక రకాల ఇన్ఫెక్షన్ నుంచి తొలగిస్తాయండి. సో అలాగే తెల్ల రక్తాన కణాలు కూడా అభివృద్ధి చేస్తాయని చెప్పుకుంటున్నాం. అందుకని ప్రతి ఒక్కరు నిమ్మజాతి కలిగిన పండ్లు తింటే చాలా మంచిది. జలుబు, దగ్గు, ఇతర శ్వాసకోశ ఇబ్బందుల నివారణకు కూడా ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా నిమ్మజాతి పండ్లలో మనకి విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చక్కగా లభిస్తాయి. బొప్పాయి, దీనిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు మన శరీరానికి కావలసిన విటమిన్ సి కన్నా 2 రెట్లు అధికంగా కేవలం ఒక బొప్పాయి పండులోనే దొరుకుతుందండి. అందుకని ప్రతిరోజు మన డైట్ లో మనం తీసుకున్న ఆహారంలో 2 బొప్పాయి ముక్కల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. దానిమ్మ, దీనిలో గల విటమిన్ సి మన శరీరంలోని వ్యాధి నివారణకు కావలసిన వంటి యాంటీబాడీస్ ని విడుదల చేస్తాయి. దానిమ్మ గింజల్లో విటమిన్ సి తో పాటు పొటాషియం, విటమిన్ కే కూడా ఉంటాయి. ఈ పోషకాలు ముఖ్యంగా మన రక్తంలో ఆక్సిజన్ అధికంగా అందిస్తాయి. హిమోగ్లోబిన్ లెవెల్ ను కూడా చక్కగా పెరుగుతుంది. రక్తహీనత ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఒక దానిమ్మ గింజ తీసుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి రక్తం శాతం పెరుగుదలకు సహాయపడుతుంది. జామకాయ, ప్రతి ఇండ్లలో కూడా చక్కగా జామకాయలు దొరుకుతాయండి. చక్కగా 1 కప్పు జామ ముక్కల్లో చక్కగా విటమిన్ సి పుష్కలంగా దొరుకుతాయి. అనేక రకాల బ్యాక్టీరియా మరియు వైరస్ వల్ల సంక్రమించే వ్యాధులు బారి పడకుండా కూడా కాపాడే శక్తి జామకుందండి. రోగనిరోధక వ్యవస్థను ముఖ్య పాత్రగా పోషించే తెల్ల రక్త కణాల సంఖ్యలు కూడా పెంపొందించేందుకు ఇది సహకరిస్తుంది. అధికంగా ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం మరియు షుగర్ వ్యాధి నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. మామిడి పండ్లు, మామిడి పండ్లు పోషకాలు గనుక చెప్పుకోవచ్చండి. మామిడి పండులో విటమిన్ ఏ, బి, సి, కే, ఈ పోషకాలు రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తాయండి. ప్రతిరోజు మనకు కావలసిన విటమిన్ సి స్థాయిలో 70% మనకు మామిడి పండులో ఉంటుంది. సో మనం ప్రతి ఒక్కరు ఒక మామిడి పండు సీజనల్ గా వచ్చే ఫ్రూట్ కాబట్టి అందరం సీజనల్ గా ఒక ఫ్రూట్ తినటం వల్ల విటమిన్ సి పుష్కలంగా అంది రోగనిరోధక వ్యవస్థను చక్కగా పెంపొందించడానికి అవకాశం ఉంటుందండి. అలాగే కివీ ఫ్రూట్, కివీ విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కూడా మనకి ఇక్కడ రోగనిరోధక వ్యవస్థను చక్కగా మెరుగుపరుస్తామండి. కివీలో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుంది, విటమిన్ కే కూడా ఉంటుంది. విటమిన్ కే, ఈ వీటి ఉండటం వల్ల మనకి చర్మానికి, గోళ్ళకి, జుట్టుకి కూడా చాలా చక్కగా పెరుగుదలకి ఉపయోగపడుతుందండి.
1: మీరింతవరకు పోషకాహార ప్రాధాన్యత గురించి డాక్టర్ సింధు విజయ గారి ప్రసంగం విన్నారు.

0: విహారి మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ మీ యాత్ర సహాయకారి.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8:00 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
2: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కవితాగానం. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

నెల్లూరు రచయితల సంఘం, పెన్నా రచయితల సంఘం, అభ్యుదయ రచయితల సంఘం వంటి సింహపురి కవిత్వ సంఘాలలో కొనసాగుతూ గత 17 సంవత్సరాల నుండి వివిధ వేదికలపై కవిత్వాన్ని వినిపిస్తున్న కవి శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు. వీరు ప్రతిష్టాత్మక రాధేయ కవితా పురస్కారం, కెనడా సాహితీ వేదిక పురస్కారం, పల్లంటి చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారి కవితా పురస్కారాలు అందుకున్నారు. శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు మనకు అందించిన కవితాగానం

కవిత శీర్షిక గుప్పెడు విత్తుల మనిషి. నిలుచుంటే చేయంత మనిషి, నేడింటి ముందు మూడైన కర్మయోగి. ఇంటిని పొలాన్ని సారవంతం చేసిన మనిషి ఆయన మా నాయన. ఎరువు పోగుల రాసుల్ని పూసి భూమి తల్లి గర్భాలయాన్నలికి పూజిస్తున్నప్పటి నుండి చూస్తున్నా. దమ్ము చేయాల్సిన కయ్యల్లో నీటి చాలుగా మారినప్పటి నుండి చూస్తున్నా. బాడవచేలో ఎలపట దాపట ఎనుముల్ని గుర్రాల్ని చేసి దుక్కి రథాన్నదిరోహించిన నాటి నుండి అలిసిన బసవళ్లకు మురిపెంగా పిల్లెబెసర తినిపిస్తూ మోగ ప్రాణుల గాయాల మలామైనప్పటి నుండి చూస్తున్నా. చెరువుతోనో మేఘంతోనో చెమట చుక్కల కష్టాన్ని కాచమని మాటామంతి కలుపుతున్నప్పటి నుండి అర్ధరాత్రి సూర్యుడు కుప్పతోనో వడ్ల రాశితోనో చెలికాడినైన కాడ్నుంచి చూస్తున్నా. నాయన గుప్పెడు విత్తుల మనిషి. పొలంలోనే కాదు ఎదుటివారి మనసుల్లోనూ మొలకెత్తడం తెలుసు. కూలీల ఆకలి కంచంలో కుంచాల కుంచాల ధాన్యమై గెలిచి దళారీ ధరల యుద్ధంలో ఓడి ఇంటికొస్తే అది వట్టి దిగిలేననుకున్నా. ఎండిన వాగుప్రేగుతో కన్నీటిని పంచుకుని కరువుకి అరువుకి తనలోని రైతుని అమ్మకానికి పెట్టినప్పుడు తొలిసారి కలత చెందడం చూశా. ఎప్పుడు కురవమన్నా

కవిత శీర్షిక మార్నింగ్ సాంగ్. ఉదయాన్నే హృదయాన్నెప్పుడైనా విప్పావా? స్వగతాన్ని వాయిదా వేసి మనసు విస్తృతితో పరికించు. దారిలో నీ ప్రతిబంధకాన్ని కూడా తలవని సీతాకోకలు అగుపడతాయి. ఆకాశాన్ని ముద్దిడాలని కొంగలు బయలుదేరుతాయి. చెట్లను మేల్కొలపాలని పక్షులు సంగీతం పాడుతాయి. పారే నదిని అడ్డగిస్తున్న గుర్రపు డెక్కతో తూనీగలు సంభాషిస్తాయి. మకరందం కావాలని జిల్లేడు పువ్వులని కందిరీగలు బ్రతిమాలుతుంటాయి. రాత్రంతా మేల్కొన్న కలువ బుగ్గలపై వెన్నెల సంతకాలేంటని చేపలు గిలిగింతలు పెడతాయి. రెల్లు పొదలలో పాములు నృత్యంలో మునిగిపోతాయి. అశుద్ధాన్ని భూగోళంలో మోస్తూ పేడపురుగులు భూమికి భరోసానిస్తాయి. మట్టిని ఎరువు చేసే విద్యను సాధన చేస్తూ వానపాములు రైతు పక్షాన నిలుస్తాయి. రేపటిని వాగ్దానం కోరుతూ చీమలు బారులు తీరుతాయి. పూల పరిమళంతో గాలి చతకడుతుంది. నీటి పాట పాడుతున్న గోరింక ఒకటి పెంటి పక్షితో కూడి రెక్కలల్లార్చుతుంది. గిజిగాడు వెదురుగడ్డితో బేరమాడుతుంది. పురుగు తొలుస్తున్న మనిషి తప్ప, వాడి వంకర నడకల పాదాలు తప్ప ప్రకృతి దాని మానానాది నడుస్తుంది.

కవిత శీర్షిక ఓ ఖాళీ అయిన పూరింపు నుండి. చెట్టుని కూల్చేశాక గాని తెలియలేదు దాని అనుబంధాల వేర్లు ఇల్లంతా ఎంతలా పరుచుకున్నాయో. కూడిక కన్నా తీసివేత సులభమని తరువుని తుంచుతున్నప్పుడే తెలిసింది. ప్రొద్దు ప్రొద్దున్నే కిలకిలమంటూ పలుకురించే చెట్టు మోగబోయాక మనసు కూడా మోగబోయింది. నిలువెత్తు చేతుల్ని అడ్డుపెట్టి సూర్యుణ్ణి కాస్తున్నప్పుడు తెలవలేదు గాని ఈవేళ ఖాళీ జాగాలో బల్లపురుపులాంటి వీపులపై బాణుడు నర్తిస్తుంటే తన ప్రేమస్పర్శ లోటేమిటో తెలిసింది. ఈ చెట్టు తరతరాల పురావృక్షం. రివ్వున దుమికే వాననౌకకు తెరచాపలా, ధూళి చక్రవాకాన్ని మింగే కృష్ణ బిలంలా నేను గుర్తించలేదు గాని చెట్టు మా ఇంటి ఓజోను పొర. మా తోబుట్టు వల్లానే మాతో ఆడిపాడి శైశవాన్ని బాల్యాన్ని సైతం మట్టిలోనే జయించిన ఈ తరువు తాను పోతూ పోతూ మా బాల్య జ్ఞాపకాల్ని కూడా పట్టుకుపోయింది. వేసవి గాట్పుని బాపే విసనకర్రల కొమ్మల రెమ్మలు పిగిలిన ఈ మొక్క తల్లిని గొడ్డలి పేటుకు పోగులు చేస్తే కిర్రుమనే ఆ ఆర్తనాదాలు ఇంటిని వేడననే విన్నపాలై వినిపించాయి. కట్టెలు కట్టెలుగా తాను కదిలెలుతుంటే మా పార్థివ దేహమే తరులుతున్నట్టయింది. ఇంటి ఆస్తిలాంటి చెట్టుని వాస్తు పట్టుకెళ్లాక ఇప్పుడు ఇంటి ముందు ఎవరూ పూరించలేని ఖాళీతనం.

కవిత శీర్షిక వెలుగు చూడని మూలకణం. నిన్ననే రెండు వీధుల కవతలేమో రివ్వుమంటుంటే చూశా తూనీగ పిల్లాణ్ణి. నేనెప్పుడు చూసినా నవ్వులు పొద్దుతిరుగుడయ్యేవాడు. అప్పుడెప్పుడో తాతని కలరా మహమ్మారి పొట్టన పెట్టుకుందని, ఇప్పుడెప్పుడో నాయన్ని సారాసీసా మింగేసిందని వాడేమీ దిగులు రంగు పులుముకోలేదు. చిటికిన వేలంత వాడు గుత్తేదారుని నిర్మాణ హర్మ్యానికి రక్షణ దుర్గమైనాడు. గుడిసె గుడ్డె దీపం వెలుగులోనూ అమ్మా నానమ్మల చేతుల్ని కాస్తానంటూ ఇంటి పెద్దయ్యాడు. ఎంత విధివంచితుడైనా ఓడు ఓ బాల్యానికి పూసిన పువ్వే. బాధల్లో పుట్టాడేమో, ఇవి బాధలని చెప్పినా పట్టని లెక్కలేనితనం. వీరి మట్టిలో ఇదే చేపపిల్లవాడు. తమ్ముడు చెల్లెమ్మల చదువుల శిఖరానికి మెట్టువాడు. నిర్మాణ మూలకణాలను కళ్లల్లో ఒత్తులు చేసుకునేవాడు. సిమెంటు కంకర కసికిపోనివ్వని గోర్కా అయ్యేవాడు. గోడల క్యూరింగ్కి నీళ్లై పారేవాడు. నిర్మాణదారుడికి ఛాయవాలా వాడే, ఏ పనికి కిక్కురుమనని నోరెత్తే వయసులేని పనిముట్టూ వాడే. గోడలెదుగుతుంటే తానెదుగుతున్నట్టే సంబరపడ్డాడు. పైకప్పేస్తుంటే తన ఇంటి కప్పేనని అబ్బురపడ్డాడు. రంగులు వేస్తుంటే హోలీ ఆడాడు. ఇవాళ గృహప్రవేశం రోజున మాత్రం గుమ్మడికాయ దిష్టి తీసి ఇంత ఎంగిలి పడ్డాడో లేదో నిశ్శబ్దంగా వాడలా వెళ్లిపోయాడు. మళ్లీ ఈ వీధిలో వాడినెప్పుడు చూడలేదు.

కవిత శీర్షిక పురిటి పువ్వులు. అడుగు పెడతామో లేదో అమ్మగుడ్లు పిగిలిన ఆ బోసి నవ్వుల ప్రపంచంలోకి. వారి నవ్వుల అయస్కాంత క్షేత్రాలలో బందీలైపోతాం. పాల మకరందం గ్రోలి ఊయిల పవళింపు సేవలో సోలిన బాల సీతాకోకలు. పూల రెమ్మల్ని మించిన పాల చెక్కిళ్ళు, తడారని తామరతోడు దేహాలు, ఆకలి బొజ్జకై పెదవులు విప్పార్చే శైశవ గీతికలు, పాదాల తెడ్లను కదుపుతూ నడిచే నవజీవన యాత్రికులు. పసిడి మేనిచాయో నీలిమేఘ శ్యామమో నలుపో తెలుపో ఇంకా కొత్తవన్నాలేవీ సోకని లేబరు గదిలో పూసిన పురిటి పువ్వులు. అన్ని అనాచ్ఛాదిత దేహాలు, ప్రేవుల కదలికను పాడే ఆకలి రాగాలు, ఉమ్మ చలములు దాటిన ప్రాణ అలజడులు, అమ్మల కౌగిటి కొమ్మలు వీడని తేనెపిట్టలు, ఆకర్షణకు భాష్యం నేర్పే చూపుల ముద్దుమోములు. ఇక ముందేమోగాని ఇప్పటికైతే మాత్రం గొడ్రాయిల ఆడింపబడే చాబుల రసాలు, లోకం పోకడ తెలియని సమతా కేరింతలు.

కవిత శీర్షిక గోడ మీద బొమ్మ. ఆ ఇంటికెళితే అందరికన్నా ముందు రూపాయి బిళ్లంత కుంకుమమోము ఆప్యాయతతో ఎదురయ్యేది. మంచినీళ్లు తాగావా నాయనా అంటూ ప్రేమను తోడి చేతులు కందించేది. వెంటబెట్టుకు రాలేని అమ్మా నాన్నలడు తన మాటల ప్రొజెక్టర్తో సాక్షాత్కరింపచేసేది. కళ్ల ఎక్సరేలతో ఆకలి సంకేతాలను చదివేసి ఏమైనా తింటావా నాయనా అంటూనే చేతుల ఇంద్రజాలంతో పంచభక్ష్యాన్ని తలదన్నే అమ్మ వంటకాన్ని రుచిచూపేది. తన సమగంధం నేసిన ఆమె నేత చీర వెలుగుల్ని చూసి సూర్యుడు మొబ్బును మాటున దాగేవాడు. ఆమె పాదాల సవ్వడికి ఆ ఇంటి పొలంలో నవ్వులు మొలకెత్తేవి. ఎప్పుడైనా నా దుఃఖం పెచ్చరిల్లితే ఆ ఇంటి ద్వారాలు చేతులు జాచి నన్ను హత్తుకునేవి. ఆ అమ్మ మాటలు గువ్వగూటిలా ఆదరవయ్యేవి. ఇటీవలే మళ్లీ ఓసారి ఆ ఇంటికి వెళ్లాను. బ్రతుకు దొంగెవడో ఆ ఇంటి నవ్వుల్ని కాజేశానని సంబరపడుతుంటే ఆమె గోడమీద బొమ్మై నవ్వగా వాడు తుర్రుమన్నాడు. తనం తెలుసు.

కవిత శీర్షిక మర్రిమా సీతాదేవి. మా ఊరి మర్రిమానును చూస్తుంటే పిల్లల తల్లిలా ఉంది. ఎదిగొచ్చిన బిడ్డల ఆసరాతో పర్ణశాల కట్టుకున్న సీతలా ఉంది. నిజంగా మా మర్రి సీతాదేవే. తన పిల్లల ఓడల్ని తల్లిమాత వడిలోకి దృఢంగా పాదుకొలిపి ఇప్పుడు హాయిగా వానప్రస్థం చేస్తున్న శబరిలా లేదు, తనది ఉమ్మడి కుటుంబ విడిదిల్లు. పక్షిరాజాలు వచ్చిపోయే పుట్టిల్లు తనది. కాకపికాలు కాపురమాడే మెట్టినిల్లు. చిలుక గోరింకల ప్రేమ ఉద్యానవనం. మర్రిది పేదరాశి పెద్దమ్మ పూటకోండ్ల ఇల్లు. తన పండ్లతో కాన్పుకొచ్చిన పెండి పక్షులకు సీమంతం చేసే పెద్దముత్తైదువు. మర్రి అశోకుడు నాటని ధర్మసత్రం. భగభగమండే ఎండలకు పచ్చని గొడుగుతో స్వాగతమిచ్చే చలువ పందిరి. మర్రి త్రిమూర్తల త్రివేణి సంగమం. తన జటాజూటాలను గాంచితే విచిత్రంగా దక్షిణామూర్తి ఏమోనని ప్రణమిల్లాలనిపిస్తుంది. ఈ రాతిరేళ్ల మోహిని పిశాచిలా భయపెట్టి ఆలీబాబా 40 దొంగల ముఠాలా దారికాస్తుంది. మర్రి చెట్టు తొర్రలోని చిలుకలో 7-8 సముద్రాల అవతలి మాయల ఫకీరు ప్రాణముంది. మా ఆటలకు ఊయలలూపే ఓడల మర్రి నడిజామున ఉరివేసే ఓహల మర్రవుతుంది. మర్రి మన రోగాలకు మంత్రమేసే ధన్వంతరి. ఇది మా ఊరి పెదకామందు. కార్తీక వనభోజనాలప్పుడు చాపకూడు వేదికై ఊరందరి విస్తళ్ల కంచమై వడ్డన చేయిస్తుంది. రచ్చబండై మా ఊరి పెదరాయుడిచే తీర్పులిప్పించే న్యాయదేవతవుతుంది. జాతరప్పుడు 10 చేతులతో మోగజీవాల బలిగోరే కాళికా ప్రతిరూపంతోను. మర్రి తొర్రపై ఎన్నెన్ని కథనాలో. ఇందులో కుందేలు పిల్ల కాపురముంటుందో లేక గుడ్లు మింగే పామో ఉంటుందో తెలియదుగాని శోధిస్తే

బంధువులు దాచిన నిధిదాళం దొరకచ్చేమో, రాణీగారి నగల పెట్టిందేమో. అదృష్టం నీదో నాదో. శవంలోని బేతాళుడు శ్రమ తెలియని కథ చెబుతాడు. చీకటి గబ్బిలం సమాజంపై వేటకెళతానంటుంది. బంధాలు అనుబంధాలను తుంచుకునే మనిషికి నలుగురిని ఒక్కటి చేసే మర్రి, భారత జాతీయ చిహ్నమైన మర్రి ఏం చెబుతుంది, ఏం ప్రబోధిస్తుంది? జాతినంతా తనలాగే బ్రతకమంటుంది, స్నేహపు కరచాలనం చెయ్యమంటుంది, నాలో నీలో కోల్పోతున్న మానవ బంధాలను పాదుకల్పమంటోంది. మర్రివిత్తు నిన్ను ఇంతింతై వటుడింతై ఎదగమంటోంది. మర్రి నీకిచ్చే సందేశమిదిగో, నీకై నేను కాడినవుతా కావడవుతా, నీడనవుతా గూడునవుతా, తల్పమవుతా గుమ్మమవుతా, వస్త్రమవుతా దస్త్రమవుతా, మురికి నూడ్చే చీపురవుతా, నీవు పీల్చే గాలినవుతా, ఊయలవుతా ఊతమవుతా, నిన్ను మోసే పాడెనవుతా, నీ చితిన వెలిగే జ్వాలనవుతా. మాను చెప్పే మాట వినరా, ఈ మర్రి చెప్పే బాట కనరా, నన్ను తుంచకు బ్రతుకు తెంచకు, ఈ అవనికే నువ్వు ముప్పు పెంచకు. ఇది హరిత గీతం అవని గీతం, వినకపోతే నీ చర్మగీతం.

కవిత శీర్షిక శ్రమైక సూత్రధారి. నీ స్వప్నం తలుపులు మూసేసి ఎవరి కలల రెక్కలు తెరుస్తావో, నీ సుఖాల కిరీటం తీసేసి ఎవరి కష్టాల కోర్కెను మోస్తావో, నీ మెలకువలో ఓ దేశం విశ్రాంతి తీసుకుంటుంది. కదలాడే నీ నాగళ్లలో కొన్ని ఆకళ్ళు మనుగుతాయి. పోగులు కదిపే నీ చేతులలో మేనిని కప్పే వస్త్రం పుడుతుంది. రాదారిని అద్దం చేయడానికే నిద్రతో యుద్ధం చేస్తావు. నీ భుజస్కందాలతో నాట్యమాడలేక ఓడిన శ్రమ విజయంపై నల్లేరు నడకవుతుంది. నిప్పుని రాజేశాక ఆయుధమవుతావో ఆభరణమవుతావో. ఓ శ్రామికుడా, చెమట చుక్క నీకిష్టమైన ద్రవ్యం, రక్తవర్ణం నీకిష్టమైన రంగు. నీవు ఉపయోగించడం ప్రారంభించాకే రోజుకున్న 60 గడియలకి చైతన్యం వచ్చింది. ఓ కార్మికుడా, ఈ ప్రపంచపు వస్తు నైపుణ్యం నీ రెక్కల కష్టం, నీ మేధోమదనం నా దేశ ఆర్థిక వ్యవస్థ. అవసరాల పొయ్యిలో నిత్యం వెలిగే నిప్పు కణికవు నీవు. సతతం మెరుగుపరచబడే ముడి ఖనిజానివి. శ్రమైక సూత్రధారివై దేశ దేశాలనేకం చేసే అంతఃసూత్రానివి. నా కార్మిక కర్షక సోదరుడివి.

0: మీరింతవరకు కవితాగానం విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్ గారు.
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లో గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: .7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9:00 మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.

మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, రహదారుల అభివృద్దిలో ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు చొరవ, ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు, చెంచు తెగకు సున్నా వడ్డీతో లింకేజ్ రుణం చెక్కును అందజేసిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితర అంశాలతో కూడిన ఆగస్టు నెల శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కెవీ మహేశ్వర్రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో జిల్లాను రాష్టంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 697 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 682 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైర్హాజరయ్యారు. 97.85% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తమ్మ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ది పనులకు 4.52 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుల ప్రత్యేక కృషితో దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదలైనట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ప్రాకార మండపం నిర్మాణం, మరమ్మతులు, ఇతర అభివృద్ది పనుల కోసం మొత్తం 5 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఇందులో స్థానిక మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద 48 లక్షలు డిపాజిట్ చేయగా దేవాదాయ శాఖ సాధారణ ప్రయోజన నిధి కమిటీ మిగిలిన 4.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనానుమతులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో చెంచు తెగకు చెందిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీ బ్యాంకు లింకేజ్ రుణం చెక్కును అందించారు. చెంచు వృత్తిని కొనసాగించడంతో పాటు సంప్రదాయ వస్త్రాల కొనుగోలు, ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకుని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. యువత సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కలి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెక్కలి, నరసన్నపేటతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న కీలక రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం 5.70 కోట్ల వ్యయంతో 33.20 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ది పనులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రహదారులు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. ఇప్పుడు విందాం యాత్ర సహాయకారి విహారి ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

ఈ కార్యక్రమంలో దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతలు గురించిన వివరాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది.

మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు స్వయం వ్యక్తమై ఒక సాధారణ మనిషిని గొప్ప వాగ్గేయకారునిగా అనుగ్రహించిన దివ్యక్షేత్రం మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామివారి

మొదటి విహారీ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మోవ గ్రామంలో స్వయం వ్యక్తమై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు తెలుసు.

ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధతో కలిసి నృత్యం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుని కాలి అందియ నుంచి ఒక మువ్వ భూమిపై ఈ ప్రదేశంలో పడింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పడిపోయిన మువ్వను వెతకమని నారదుని ఆదేశించాడు. అలా పడిపోయిన మువ్వ మౌద్గల్య ఋషిగా జన్మించాడు. అతను శ్రీకృష్ణునికి అపార భక్తుడు. శ్రీకృష్ణుని గురించి ఘోర తపస్సు చేసిన తరువాత అతనికి శ్రీకృష్ణ భగవానుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి రూపంలో స్వయంభూ ఇసుక శిలా రూపంలో ఇక్కడ దర్శనమిచ్చారు. రాత్రికి రాత్రే ఆ మూర్తికి ఒక ఆలయం నిర్మించబడింది. మౌద్గల్య మహర్షి తపస్సు చేసిన కారణంగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వ్యక్తం కావడంతో ఆ స్వామిని శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి అని పిలిచేవారు. ఆ గ్రామాన్ని మువ్వపురమని కాలక్రమేణా ఆ గ్రామం మువ్వగా పిలువబడింది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. గర్భాలయంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి మూల విరాట్లు చాలా ప్రత్యేకమైనది. స్వామివారి వెనుక ఉన్న మకర తోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణి సత్యభామలు కూడా మనకు దర్శనమిస్తారు. స్వామివారి చేతిలో ఉన్న వేణువుకు గాలి ఊదే రంధ్రాలు కూడా మనకు స్పష్టంగా

దక్కాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం భిన్నమైన కారణంగా స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా పురాతన విగ్రహాన్ని ఇప్పటికీ మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం కూడా ఉంది. శ్రీ ఆంజనేయ స్వామివారి కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవని ఉంటాయి.

విగ్రహంతో క్షేత్రయ్య అద్భుతమైన పదాలు రచించారు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. అతను నిత్యం బొవ్వగోపాలుని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చిన ఆ వేణుగోపాలుడు అతని నాలుక మీద బీజాక్షరాలు రాశాడని చెప్తారు. దాంతో వరదయ్య స్వామివారి మీద గీతాలు రచించేంతటి జ్ఞానిగా మారి ఆ స్వామివారిని ఈ విధంగా కీర్తించాడు.

శ్రీ వేణుగోపాల స్వామివారి అనుగ్రహం పొందిన తరువాత వరదయ్య దక్షిణ భారతదేశంలోని పలు క్షేత్రాలను దర్శించి ఆయా దేవతామూర్తులపై సుమారు 4,000 పదాలను రచించారు. ఈ విధంగా పలు క్షేత్రాలను సందర్శించడం వల్ల వరదయ్య నామధేయం క్షేత్రయ్యగా మారింది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు తెరచి ఉంటుంది. వార్షికోత్సవాలలో భాగంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి, దీపావళి, దసరా పర్వదినాలు, ఇంకా వసంతోత్సవం, శ్రావణ మాసం, ధనుర్మాసాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఎలా చేరు

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మొవ్వ మండలం మొవ్వ గ్రామంలో ఉంది. మొవ్వ బస్టాండ్ నుంచి ఈ ఆలయం అత్యంత సమీపంలో అనగా కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ మొవ్వ గ్రామం విజయవాడ మచిలీపట్నాలను కలుపుతున్న రహదారిపై ఉన్న పామర్రు గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు విజయవాడ ఇంకా మచిలీపట్నం. మొవ్వ గ్రామం విజయవాడ నుంచి 50 కిలోమీటర్లు, మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ ఇంకా పామరుల నుంచి మొవ్వ గ్రామానికి నిర్ణీత వ్యవధుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకోవచ్చు.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ముకుంద చిత్రగీతం.

కార్యక్రమంలో తర్వాతగా మీరు వినబోయే పాట ఎవడు చిత్రం నుండి. ఈ పాటను కార్తీక్ మరియు శ్రేయా ఘోషల్ ఆలపించారు. సాహిత్యం సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి. కథ విందాం. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం.

0: మునిమ్ గారు, నిర్వహణ శ్రీ తమ్నం నాగేశ్వరరావు గారు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
2: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
3: కథ పేరు, చిన్నక్క చెప్పింది, చేపలు దొరికాయి,

చేపల వేటలో ధైర్య సాహసాలు, తెలివితేటలు, వేటాడే నైపుణ్యం ఉంటేనే చాలదు, కొంత అదృష్టం కూడా ఉండాలి. దీన్ని గంగపుత్రులు పూర్తిగా నమ్ముతారు. సముద్రం ఒక్కటి, చేపలు పట్టేవాళ్లు అనేక మంది. నీళ్లలో చేపలు తిరిగే ప్రదేశాలు కూడా ఎప్పటికప్పుడు వాళ్లకు తెలుసు. అయినా ఒక్కొక్కసారి కొందరికి చేపలు దొరకవు. గంగయ్య మంచి చేపల వేటగాడు. అతనికి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. అతని తండ్రి కూడా బతుకున్నాడు. అతనికి 70 ఏళ్లుంటాయి. అతను, అతని భార్య ప్రత్యేకంగా వేరే గుడిసెలో ఉంటారు. కొడుకు పెళ్ళయ్యేంత వరకే తల్లిదండ్రులతో ఉండటం, తరువాత పెళ్ళాంతో వేరే కాపురం. ఇప్పుడు గంగయ్య ఇంట్లో వయసుకొచ్చిన 2 కొడుకులున్నారు. వాళ్లతో పాటు ఇంట్లో 10-12 ఏళ్లున్న 2 ఆడపిల్లలున్నారు. కొడుకుల సంపాదనలో వాళ్ల పెళ్లి ఖర్చులకు దాచడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు కూడా డబ్బులు దాస్తూ ఉంది గంగయ్య పెళ్ళాం. మత్స్యకారులు పెళ్లిళ్లలో ఆడపిల్ల గల వాళ్లకు ఎంత ఖర్చు ఉంటుందో మగపెళ్లి వాళ్లకు కూడా అంతే ఖర్చు ఉంటుంది. రెండు వైపులా కట్నకానుకలు సమానంగా ఇచ్చుకుంటారు. అదేం కర్మో, గంగయ్యకు 10 రోజుల నుంచి చేపలు పట్టం లేదు. పడవ మీద వేటకు వెళ్లిన వాళ్లు ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. రోజూ 100-150 వీసెల చేపలు తెచ్చేవారు గత 10 రోజుల నుండి 2-3 వీసెల చేపలతో తిరిగి వస్తున్నారు. అవన్నీ కూడా కోరకే సరిపోతున్నాయి. తమాషా ఏంటంటే, మిగతా వాళ్లకు చేపలు ఎప్పటిలాగానే పడుతున్నాయి. వీరు సముద్రంలో రకరకాల ప్రాంతాలకు రకరకాల సమయాల్లో వెళ్తున్నారు. అందరూ పట్టే చోటు పట్టినా వీళ్లకు చేపలు పట్టం లేదు. గంగయ్య భార్య పెంచెల్లమ్మకు చాలా దిగులుగా ఉంది. వాళ్ల వద్ద ఉన్న ఎండు చేపలు అమ్మడానికి 4 రోజులు మాత్రమే వస్తాయి. తర్వాత ఏం చెయ్యాలా? ఎవరు నన్న బుట్టలతో కొలిపించా అప్పు తీసుకోవాలా? ఎంత నామోసి, నేనే ఎంతో మందికి ఎన్నోసార్లు అప్పిస్తుండా, ఎవరి దగ్గర ఎప్పుడూ అప్పు తేలే. కానీ ఇప్పుడా తప్పట్లేదు.

0: ఇప్పుడు ఇరుగు పొరుగు దగ్గర ఎండు చేపలు అప్పు తెసుకునే అమ్ముకొస్తా ఉండా అని తనలో తనే అనుకుంటూ ఉంది. తీరం వెంబడి ఆడవాళ్లంతా సంతోషంగా ఎదురు చూస్తుంటే గంగయ్య పెళ్ళాం అతని కూతుర్ల ముఖాలు వేలాడేసుకుని ఉంటున్నారు. ఆ రోజు తన పడవ గట్టుకు వచ్చింది కూడా గమనించలేదు వాళ్ళు.
1: కోసే పెంచలమ్మా
0: అని మొగుడు పిలిచేసరికి కూతుర్లను తీసుకుని ఆనందంగా పడవ దగ్గరికి వెళ్ళింది పెంచలమ్మ. పడవ ఖాళీగా ఉంది. ఓ మూల గుట్టగా రెండు దోసిళ్ల రొయ్యలు మాత్రమే కనిపించాయి. పెంచలమ్మకు మండిపోయింది.
1: ఎందుకయ్యా అంత పెద్దగా కేకేచి పిలుచుండావా? ఏముండా ఇక్కడ? పైగా ఏటకెళ్ళిందే నలుగురు మొగోళ్ళు మళ్ళా,
0: చీత్కరించింది పెంచలమ్మ. మిగతా వాళ్లు మాట్లాడకపోయినా ఆమె మామ మల్లయ్యకు మాత్రం చురుకు తగిలింది.
1: ఏమే ఏం మాట్లాడుతుండావా? సముద్రం మీదకే మేమేమైనా ఆడుకోడానికి వెళ్ళామా? చేపలు పడకపోతే మేమేం చెయ్యాలా
0: అంటూ విసురుగా పడవ దిగి వేగంగా తన ఇంటి వైపు వెళ్లాడు. ఇంట్లో అప్పు చేసి స్టాకు చేసి పెట్టిన ఎండు చేపలు రోజు రోజుకి తరిగిపోతుండాయి. కొన్ని రోజులు పోతే ఎండు చేపల గుడిసె ఖాళీ అయిపోతుంది. ఎండు చేపలు మళ్లీ అరువు తెచ్చుకొని అమ్ముకోవాలా? ఇట్నా ఎంతకాలమో ఏందో అంది పెంచలమ్మ.
1: నేనేం చేసేసి చెప్పు. సముద్రంలో తిరగని చోటంటూ లేదు, వల వయ్యని ప్రాంతం అంటూ లేదు. అదేందో మనకే చేపలు పడ్డం లేదు. అందరిలో ఎగతాళైపోతుండాం. అందరూ నవ్వుతా ఉండారు. నలుగురిలో తిరగాలంటే మాకే సిగ్గుగా ఉండాది
0: అన్నాడు గంగయ్య ఆ రాత్రి తల వంచుకొని కూడుతింటూ. అతని ఇద్దరు కొడుకులు చేతిలోని ముద్ద చేతిలోనే పెట్టుకుని తల్లివైపు దిగులుగా చూశారు.
1: రోజు గంగమ్మకు పూజలు చేస్తానే ఉండం, రోజు రాములోరికి టెంకాయ కొడతానే ఉండం. ఎందుకు ఆ మహానుభావులకు మన మీద దయగలగలేదో ఏందో
0: అంది పెంచలమ్మ.

0: ఆ రోజు పెంచలమ్మ బోడిసత్రంలో కూర్చుని కారే కన్నీళ్లను పైట కొంగుతో కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆమెకు కొద్ది దూరంలో సిమెంట్ బెంచి మీద కాషాయ వస్త్రాలతో కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు ఏం తల్లి, ఏం కష్టమొచ్చింది అంటూ పలకరించాడు. సన్యాసి దయగల మాటలకు తలెత్తిన పెంచలమ్మ నేరుగా వచ్చి అతని కాళ్ల మీద పడిపోయింది. ఏడుస్తూనే తన పరిస్థితంతా చెప్పుకొచ్చింది. అంతా విన్న ఆ ముసలి సన్యాసి, ఇంతేనా, దీనికే ఏడవాలంటమ్మా? ప్రపంచంలో ఎవరికి లేవు కష్టాలు, వాళ్లతో పోల్చుకుంటే నీది ఒక కష్టమేనా? ఈ ఊళ్ళో నాకు తెలిసి సోది చిన్నక్క అనే ఒక ఆముంది. ఆమెకు కాలజ్ఞానం తెలుసు. జరిగిందే కాదు, జరగబోయేది కూడా చెబుతుంది. ఆమె నీ పరిస్థితిని చక్కబరుస్తుంది అన్నాడు ఆ సన్యాసి. పెంచలమ్మకు విపరీతమైన సంతోషం ఏర్పడింది. ఇప్పుడే ఆడిగిపోదాం సామె, తీసుకెళ్ళండి సామె అంది ప్రాధాయపడుతూ. అలాగే తల్లి, వెళ్దాం అంటూ తన జోల భుజాన తగిలించుకొని లేచాడు. అతన్ని అనుసరించి బయటకొచ్చింది. వెళుతున్న ఖాళీ ఆటోను ఆపాడు సన్యాసి. సన్యాసి కూర్చున్న తర్వాత పెంచలమ్మ కూడా ఎక్కి తన బుట్టను వెనుక పెట్టింది. ఊరి చివర మారమ్మ గుడి దగ్గరకు పోని అన్నాడు ముసలి సన్యాసి. ఆటో బయలుదేరింది. అరగంట తరువాత ఆటో ఊరి చివర ప్రహరీలేని గూడులాంటి మారెమ్మ గుడి దగ్గర ఆగింది. నువ్విక్కడే చెట్టు నీడిన ఆటో పెట్టుకుని ఉండు, మేమక్కడికి వెళ్లి మళ్లీ వస్తాం అన్నాడు సన్యాసి. దూరంగా గుబురుగా పెరిగిన తుమ్మ చెట్ల సమూహాన్ని చూపిస్తూ ఇద్దరూ దిగిన తర్వాత ఆటోను గుడి ముందు ఒక చెట్టు నీడన ఉంచాడు డ్రైవరు. సన్యాసి వెంట పెంచలమ్మ కూడా నడిచింది. చక్కగా పెరిగిన తుమ్మ చెట్ల కాలిదారిన లోపలికి నడిచిన సన్యాసి ఒక గుడిసె ముందు ఆగాడు. అక్కడ ఆవరణ అంతా కళ్లాపి చల్లి శుభ్రంగా ఉంది. గుడిసెలోకి తొంగి చూసిన సన్యాసి, చిన్నక్క చిన్నక్క అంటూ పిలిచాడు.
1: ఎవరది
0: అంటూ బయటకొచ్చింది ఓ 70 ఏళ్ల ముసలిది. నల్లగా కాకిలాంటి శరీర రంగుతో పొడవైన కొంగ ముక్కుతో ఉంది. ఎండిపోయిన శవానికి చీరా జాకెట్టు చుట్టినట్లు భయంకరంగా ఉంది. బుజ్జన్న, ఈ ఆడ మనిషి ఎవరు? కంగుమంది చిన్నక్క గొంతు. ఈమె శానా కష్టంలో ఉన్నట్టుంది. సత్రంలో కూర్చుని ఏడుస్తూ

0: ఉంటే నీ దగ్గరికి తీసుకొచ్చినా అన్నాడు బుజ్జయ్య సన్యాసి. ఏమ్మా, నీకిక్కడ ఏం భయం లేదు. సూర్యచంద్రులు కూడా నేను చెప్పినట్లు ఇన్నాలా. పారే నీళ్లను ఎనక్కెళ్లమంటే ఎనక్కెళ్తాయి. నా మంత్రాలకున్న శక్తే నీకు తెలియదు అంది చిన్నక్క. పెంచలమ్మ తమకు పట్టిన దురదృష్టమంతా వివరంగా చెప్పింది.
1: ఇక ఎప్పటికీ చేపలు దొరక్కపోతే మావంతా సముద్రంలో కట్టగట్టుకుని దూకి సావడమే మిగిలింది
0: అంటూ వలవల ఏడ్చింది. ఏడవమాక, సచ్చిపోయి సముద్రంలో తిరుగుతున్న మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడే ఎందుకిలా జరుగుతుండదో చెప్తా. నువ్వు గమ్ముగుండు. అయితే వాళ్ళ ఆత్మల్ని ముగ్గులోకి పిలవాలా. వాళ్ళు ముగ్గులోకి రావాలంటే కొంత తతంగం చెయ్యాలా, దానికి కొంత ఖర్చవద్ది అంది సోది సిన్నక్క.
1: అట్టాగే తల్లి
0: అంది పెంచలమ్మ చేతులెత్తి నమస్కరిస్తూ. సరే, నువ్వు ఏం తేవాల్సింది చెప్తాను ఇనుకో అంటూ చెప్పడం మొదలుపెట్టింది చిన్నక్క. నాకు 1000 రూపాయల డబ్బు, 12 సేర్ల బియ్యం కట్నంగా ఇయ్యాలా, ఇంకా 21 నిమ్మకాయలు, 7 కోడిగుడ్లు, 1 నల్లకోడిని తేవాలా, 12 నల్లగాజులు, 1/2 కేజీ కుంకుమ, 1/2 కేజీ పసుపు తేవాలా. ముగ్గేసి మీ పూర్వీకుల ఆత్మలను అందులోకి రప్పిస్తా అంది సిన్నక్క.
2: అట్టాగే తల్లి అంది పెంచలమ్మ వినయంగా.
0: పూర్వీకుల ఆత్మలు మిమ్మల్ని నమ్మడానికి చిన్నప్పటి సంగతులు కొన్ని అడుగుతారు. అవి చెప్పడానికి మీ ఇంట్లో ముసలి వాళ్ళను కూడా తీసుకురావాలా నీ మొగుడితో బాటు. ఏం అర్థమైందా అంది చిన్నక్క ఆవేశంగా. అన్నిటికీ తల ఊపింది పెంచలమ్మ. ఆదివారం సాయంత్రం 4 గంటలకల్లా అన్ని తీసుకునే అందరూ రావాలా. ఇంకెళ్ళో హెచ్చరించింది చిన్నక్క.
2: అలాగే తల్లో అలాగే
0: అంటూ వెనుదిరిగింది పెంచలమ్మ. సన్యాసి కూడా వెనుదిరిగాడు. ఈ అమ్మని ఆటో ఎక్కించి వస్తా అంటూ పెంచలమ్మను తీసుకుని ఆ వేప చెట్ల గుబురు నుంచి బయటకు వచ్చాడు సన్యాసి బుజ్జన్న. పెంచలమ్మ ఆటో దగ్గరకు వచ్చి ఎక్కబోయే ముందు తన బొడ్లో దోపుకున్న సంచి బయటకు లాగి 100 రూపాయల నోటు తీసి సన్యాసికిచ్చింది.
2: ఈ సామే కదా నాకు దారి చూపించుండాది
0: అన్న కృతజ్ఞత ఉంది ఆమెకు. సన్యాసి బుజ్జయ్య కూడా ఎంతో సంతోషించాడు. బోడిసత్రం దగ్గర ఆటో దిగి అతనికి బాడుగిచ్చి అక్కడ ఎదురుచూస్తున్న తన అనుచరగణంతో ఇంటికి బయలుదేరింది పెంచలమ్మ.

ఇంటికొచ్చిన పెంచలమ్మ కోడలు పెట్టిన కూడు తిన్నది. ఆ రాత్రి చేపల వేట నుంచి నిరాశగా తిరిగొచ్చిన భర్తను, మామను, కొడుకులను తనకెదురుగా కూర్చోబెట్టుకుంది. వృద్ధులైన తన అత్తమామల్ని, వారి తల్లిదండ్రుల్ని పిలిపించుకున్నది. జరిగిందంతా సవిస్తరంగా చెప్పింది. పెళ్లైన తరువాత కొడుకులు వాళ్ల వాళ్ల భార్యలతో వేరుకాపురం పెడతారు, కాని వాళ్లకు సొంత పడవలుండవు. అప్పటి వరకు వాడి వంతు సంపాదన వాళ్లమ్మ జాగ్రత్త చేసి పెట్టి ఉంటుంది. పెళ్లి ఖర్చులు పోను, వాళ్ల మిగిలిన సంపాదన వాళ్ళకిస్తుంది. వాళ్లు మరికొంతకాలం తండ్రి పడవలో పనిచేసి మరికొంత డబ్బు దాచుకుంటారు. ఏదో ఒకనాటికి సొంత పడవ కొంటారు. పెంచలమ్మ తన కొడుకులకు చేపల ద్వారా సంపాదన లేకపోతే వాళ్ల పెళ్లి సంగతేంది అనే దిగులు ఎక్కువగా ఉంది. గంగయ్య తాత 90 ఏళ్ల వృద్ధుడు. అతను, అతని భార్య చిన్న గుడిసెలో ఉంటారు. గంగయ్య నాయన మంగయ్య కూడా అంతే. వాళ్లు విడిగా కొద్ది దూరంలో మరో గుడిసెలో ఉంటారు. అంతేకాని తండ్రులు, తాతలు, ముత్తాతలు ఒకే కుటుంబ సభ్యులుగా ఉండలేరు. వేటాడే వయసు తీరిన తర్వాత ప్రశాంతంగా ఉంటారు. కొడుకుల దగ్గర, మనవళ్ల దగ్గర గంజి నూకలు తెచ్చుకుని కాచుకుని తాగుతారు. ముసలి, ముత్తక, కుర్రవాళ్లు పెంచలమ్మ చెప్పిందంతా విన్నారు. వాళ్లకు నమ్మకం కుదిరింది. తమ పూర్వీకుల ఆత్మలు తమకు చేపలు పడని ఈ దుస్థితికి కారణం చెప్పగలరని, అందరూ చిన్నక్క దగ్గర సోది చెప్పించుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకే బయలుదేరారు అంతా. వాళ్లలో కర్రసాయంతో నడిచే 90 ఏళ్ల ముసలివాళ్లు కూడా ఉండటంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది.

0: ఎంత నెమ్మదిగా సాగినా ముసలివాళ్లైనా వాళ్లు దృఢకాయులు, స్వంతంగానే నడిచి వచ్చారు. ఆటోలో అందర్నీ మారమ్మ గుడి దగ్గర ఉండమని పంపిన పెంచలమ్మ, ఆమె మొగుడు దారిలో బజారు ప్రాంతంలో దిగి కావలసిన సరుకులు నల్లకోడుని కొని మారమ్మ గుడి దగ్గరకు వచ్చారు. పెంచలమ్మ దారి తీయగా అందరూ చిన్నక్క గుడిసె ముందుకు చేరారు. చిన్నక్క అప్పటికే తన సేవకురాలు నాంచారమ్మ చేత చుట్టూ గుడిసె మధ్యలో పేడతో అలకించి ముగ్గులు వేయించి ఉంది. అందర్నీ దానికెదురుగా కూర్చోపెట్టి బియ్యాన్ని ముగ్గులో పోసి దాన్ని పసుపు కుంకుమలతో కలిపింది. నల్లకోడిని కోసి దాని రక్తాన్ని కూడా బియ్యంలో కలిపింది. తరువాత నిమ్మకాయలను బద్దలుగా కోసి కుంకుమ పోసి బియ్యం మీద పెట్టింది. పెంచలమ్మ ఇచ్చిన 1000 రూపాయలు పొడ్లో దోపుకుంది. తరువాత సోదెబుర్రను తీసుకుని తీగలు మీటుతూ వాయిస్తూ పెంచలమ్మ భర్త తరపున పూర్వీకుల ఆత్మలంటూ ఎవరెవరినో పిలిచింది. వాళ్ళడిగిన ప్రశ్నలకు పెంచలమ్మ మొగుడు తరపున వృద్ధులంతా జవాబిచ్చారు. 2 గంటల పాటు సాగిన ఆ సోది చివర్లో, "మీ పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందాయి. ఇక మీకు ఏ అడ్డంకీ లేదు. రేపటినుంచి మీకు చేపలు పుష్కలంగా దొరుకుతాయి" అని ముగించింది. తరువాత శోష వచ్చి ముగ్గు మధ్యలో వాలిపోయింది చిన్నక్క. చిన్నక్క సేవకురాలు నాంచారమ్మ, "మీ పని అయిపోయింది, ఇక వెళ్ళండే" అన్నట్లు వీళ్లకు సైగ చేసింది. పెంచలమ్మ కుటుంబ సభ్యులంతా లేచి బయటకు వచ్చారు. అందరికీ చిన్నక్క సోది మీద గట్టి నమ్మకం కలిగింది. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రైంది. ఆ రాత్రి గంగయ్య అతని 3 కొడుకులు నిద్రపోలేదు. ఎప్పుడు చుక్క పొడుస్తుందా, ఎప్పుడు సముద్రం మీదకి వేటకు వెళదామా అని ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఉత్సాహం ఉరుకలు వేస్తూ ఉంది. "చుక్క పొడిసేదాకా ఎందుకు నాయనా, ఇప్పుడు వెళ్ళాం" అన్నాడు పెద్ద కొడుకు. 2వవాడు 3వవాడు కూడా అదే అనేసరికి గంగయ్య కూడా సరేనని బయలుదేరాడు. ప్రక్కరోజు గ్రామంలో ఎండు చేపలమ్ముకొని తన తోటి ఆడవాళ్లతో కాళీగంప నెత్తిన పెట్టుకుని వస్తున్న పెంచలమ్మకు ఒకటే ఆలోచన. "ఈ ఆళ్లతోనన్నా తమ శని తీరిపోయే చేపలు పడితే బాగుండు" అని అనుకుంటోంది మనసులో. తడబడే అడుగులతో ఇల్లు చేరుకున్న పెంచలమ్మ ఇంటి ముందు దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. ఇంటి ముందు చేపల గుట్ట ఉంది. కోడళ్ళు కూతుర్లు చేపల్ని శుభ్రం చేసి తొట్టులోని ఉప్పులో ఊరవేస్తున్నారు.
1: "ఎక్కడియే ఇన్ని చేపలు?" అడిగింది పెంచలమ్మ. "పొద్దు పొడిచేటప్పటికే మనోళ్ళ పడవ వస్తుందత్తా. ఎన్ని చేపలని, పడవ కిటకిటలాడుతా వచ్చింది. అందరూ చేపల్ని ఇంటికి చేర్చడానికే 10 సార్లు తిరిగినాం. మా ఆయన మరుదులు, మా తాత అందరూ గెంజి తాగి మళ్లీ ఏటకెళ్లారు. మళ్లీ సాయంత్రం అందరూ చేపలు తెస్తారు"
0: ఆనందంగా అంది పెంచలమ్మ కోడలు. పెంచలమ్మ కూతుర్ల ముఖాలు కూడా వెలిగిపోతున్నాయి.
1: "తాత ముత్తాతల ఆత్మలారా, మాకెంత సాయం చేశారు, మా కష్టాలు తీర్చారు"
0: మనసులోనే వాళ్లకు దండం పెట్టుకుని తమ బాధలకు ఉపాయం చెప్పిన చిన్నక్కకు తన కృతజ్ఞతలు తెలియచేసుకుంది. గబగబా తాను ఇంత తిని చేపల్ని శుభ్రం చేసి వాటిని ఉప్పులో ఊరవేయటంలో మునిగిపోయింది పెంచలమ్మ.

0: ఆ సాయంత్రం 3 గంటల సమయంలో అందరితో పాటు గంగయ్య పడవ కూడా వచ్చింది. అందరి పడవలు తల కొట్టినట్లు పడవ అంచులకు సమానంగా చేపలుంటే వీళ్ల పడవ మాత్రం పైకల్లా నిండి రాశిలోని చేపలు తిరిగి నీళ్లలో పడిపోకుండా తెడ్డువేసేవాడు తప్ప మిగతా అందరూ అంచుల దగ్గర కూర్చుని జారిపోతున్న చేపల్ని లోపల వేస్తున్నారు. పెంచలమ్మ కుటుంబమంతా ఆనందంలో మునిగిపోయింది. మళ్లీ చేపల దించి రాత్రికొస్తానన్న ముగుడితో,
1: అంత ఆశ పనికి రాదో, తిని తొంగో, మళ్లీ అర్ధరేత్రి ఎల్లుగాని, ఇయ్యాల్లాగే దినానికి 2 సార్లు పడవేస్తే చాలు
0: అని కోప్పడింది. ఆ రోజు అందరికీ 1 పడవ చేపలు పడితే గంగయ్యకు 1.5 పడవ చేపలు పడ్డాయి. అందరికీ ఆశ్చర్యం. చేపలు పడవ నిండి కుప్పలా పోసి కొయ్యల అంచుల మీద కూర్చుని వచ్చారు గంగయ్య అతని కొడుకులు. తమ వేటను 2 విధాలుగా చీల్చాడు. పొద్దుగూకగానే తన తండ్రి తన పెద్ద కొడుకుని 2 కొడుకుని తీసుకుని వేటకు వెళ్తాడు. ఉదయానికల్లా వాళ్లు చేపలతో తిరిగి వస్తారు. అది రాగానే తను తన చిన్న కొడుకును తీసుకుని ఒక కూలి

మనిషిని తీసుకుని చేపల వేటకు వెళ్తాడు. అంటే పడవ విశ్రాంతి లేకుండా రోజుకు 2 సార్లు చేపల్ని తీసుకువస్తుంది. ఊరు ఊరంతా గంగయ్యకు పట్టిన అదృష్టాన్ని గురించే చెప్పుకుంటున్నారు. ఇంతకాలం పడిన చేపలు ఇలా ఎలా దొరుకుతున్నాయో ఎవరూ చెప్పడం లేదు. గంగయ్య కుటుంబ సభ్యులెవరూ నోరెత్తడం లేదు. ఒక్క నెల రోజుల్లోనే గంగయ్యకు 1 సంవత్సరం రోజులు చేపలు పడ్డాయి. ఇప్పుడు పడిన చేపలు శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా మనుషుల్ని కూడా పెట్టుకుంటున్నారు. చేపలు ఎండపెట్టడానికి కూడా కూలీగా ఎండు చేపల్ని ఇచ్చే ఒప్పందం మీద ఊళ్ళోని కొందరు ముసలి వాళ్లను కూడా ఏర్పాటు చేసుకుంది పెంచెలమ్మ. ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదంటారు. తోటి ఆడవాళ్లు పెంచెలమ్మను పొగిడి పొగిడి ఉబ్బించేసరికి సిన్నక్క చెప్పింది, "చేపలు దొరికాయి" అంటూ చల్లగా అసలు రహస్యం చెప్పేసింది. అది ఊరంతా గుప్పుమంది. గంగయ్య పూర్వీకుల ఆత్మలు సముద్రం నీళ్లలో ఉండి చేపల్ని వలంలోకి తరుముతున్నారని చెప్పుకున్నారు. బెస్తవాళ్లకు మాయలు మంత్రాలు అంటే భయం. గంగమ్మ తల్లినే నమ్ముకుంటారు. ఇది గ్రామానికి అరిష్టం కాబట్టి వెంటనే గంగయ్యకు జరిమానా విధించి వేటకు పోకుండా ఆపాలని ఆ పల్లె కాపులంతా పెదకాపును పట్టుపట్టారు. పెదకాపు ఎందుకైనా మంచిదని సీతమ్మ తోటకొచ్చి రామరెడ్డికి విషయమంతా చెప్పాడు. "అంతా మీ మూఢనమ్మకం. మంత్రాల్లేవు, చింతకాయల్లేవు. ఆ మంత్రగత్త చిన్నక్క చెప్పింది వీళ్లకు ప్రోత్సాహం కలిగించింది. బాగా కష్టపడ్డారు, చేపలు బాగా దొరికాయి అంతే" అని పెదకాపును అన్నయించి పంపాడు. మరో 20 రోజులకు గంగయ్య కుటుంబ సభ్యులంతా కదల్లేని పరిస్థితికి వచ్చారు. అందరూ ఒళ్ళు నొప్పులు జ్వరాలతో ఇండ్లలో నుంచి బయటకు రాలేదు. గంగానమ్మను ప్రార్థించకుండా మంత్రశక్తులను నమ్ముకున్న వీళ్లకు గంగానమ్మ శాపం పెట్టిందని 2 గ్రామాల్లోనూ పుకారు రేగింది. రామరెడ్డికి విషయం తెలిసి తానే స్వయంగా మందులతో వచ్చాడు. వాళ్ల జ్వరానికి టాబ్లెట్లు ఇచ్చి ఇంజక్షన్ చేసిన రామరెడ్డి, "విశ్రాంతి లేకుండా పగలు రాత్రి కష్టపడితే జ్వరాలు రాక ఏమవుద్ది? ఇక నుంచి అందరిలాగే అందరితో పాటే చేపల వేటకు వెళ్ళండి. అత్యాశకు పోవద్దు. డబ్బుల కోసం ఎవరో ఏదో చెప్పే మాటలు నమ్మద్దు" అని వాళ్లకు సలహా ఇచ్చాడు రామరెడ్డి.

మీరింతవరకు సముద్ర తీర కథలు శీర్షికన ఈనాటి కథ సిన్నక్క చెప్పింది సేపలు దొరికాయి విన్నారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు.

0: సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్?
1: రఘు బిట్టగుంట.
0: రఘు గారు బాగున్నారా?
1: బాగున్నారు మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వింటారు?
1: కుంతీ పుత్రుడిలో బాబా పాట.
0: అలాగే అండి, మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కొరు నా పాట ఇప్పుడు విందాం.
1: ఓకే.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతకు ఉన్నటువంటి సినీ గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:30. ఇప్పుడు వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి

0: గుడ్ మార్నింగ్ అంటూ మనకి వాట్సాప్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆబిద ఆయిషా గారు వీరు ఇరుముడి చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. జయం మందేరా చిత్రం నుంచి పాటను కోరుతున్నారు దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా వీరు కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి కోరుతున్నారు. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ ప్రేమదేశం చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు వీరందరి కోసం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ఇప్పుడు పాట వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెర్ట్జ్ పై హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలు. ఈ కార్యక్రమానికి మీరు కూడా వాట్సాప్ పంపించి మీకు నచ్చిన పాటను వినాలంటే మా వాట్సాప్ నెంబర్ 7901804415. కార్యక్రమంలో మరొక వాట్సాప్ చూద్దాం. ఈ వాట్సాప్ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు రాశారు. వీరు స్వయం కృషి చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, అల్లరి ప్రియుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మూసాపేట గ్రామం నుండి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా మరియు వారి గ్రామ ప్రజలందరి కోసం కూడా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, హలో అభిరుచికి శుభోదయం అంటూ నెల్లూరు నుండి కోట హర్ష మరియు వారి ఫ్రెండ్స్ ఈ వాట్సాప్ మనకు పంపించారు. 16 ఏళ్ల వయసు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ మనకు వాట్సాప్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ఈ వాట్సాప్ మనకు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ గారు పంపించారు. వీరు కూడా స్వయం కృషి చిత్రం నుంచి పారా హుషారా అనే పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. వీరందరి కోసం కూడా స్వయం కృషి చిత్రం నుంచి ఇప్పుడు పాటను విందాం.

0: జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.

మరొక వాట్సాప్, హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ అంటూ మనకు ఈ వాట్సాప్ మనకు సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబ్లమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య మరియు మా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం కూడా హలో అభిరుచి కార్యక్రమంలో సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే మరొక వాట్సాప్, మా ఊరి మగాడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. యాదగిరి గుట్టకాడ సాంగ్ ప్లే చేయమంటున్నారు. పులిపాటి వెంకటేష్ గారు, పులిపాటి సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్విన్, మహబూబ్ నగర్ నుండి. అలాగే ఈరోజు రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా

0: మా కోసం శివరంజని చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి, కృప. అలాగే నమస్తే శుభోదయం అంటే వాట్సాప్ పంపించారు. మా కోసం కొదమసింహం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటున్నారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. వీరందరి కోసం కూడా సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఇప్పుడు పాట విందాం.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

విరూపాక్ష చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు తుమ్మలచర్ల గోపినాథ్ గారు బుచ్చిరెడ్డిపాలెం నుండి. అలాగే మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. హలో నమస్తే అంటూ మనకు ఈ వాట్సాప్ పంపించారు షేక్ తవలా మస్తాన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. వీరు లక్ష్మీ కటాక్షం చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. ఖైదీ కాళిదాసు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని రమేష్ ఆనంద్ మన్విత్. అలాగే మరొక మెసేజ్, ఈ వాట్సాప్ మనకు కొత్తగూడెం జిల్లా నుంచి రాజేష్ ఖన్నా, చిన్నా పాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి పంపించారు. అలాగే మరికొంతమంది శ్రోతలు లక్ష్మమ్మ, కిషోర్, గనగల్ విలేజ్ నుంచి పంపించారండి. వీరు రావణుడే రాముడైతే చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శుభోదయం అండి మీకు కూడా. త్రిబులార్ మూవీ నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు జయలక్ష్మి, బెంగళూరు నుంచి. అలాగే మరికొంతమంది శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కూడా మనకు వాట్సాప్ పంపించారు. అలాగే మరికొంతమంది శ్రోతలు తెలియ చదువుతాను. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మనకి వాట్సాప్ పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదుజి గారు. అలాగే ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులు, వారి ఫ్రెండ్స్ అందరి కోసం కూడా పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. అలాగే శ్రీమంతుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతడి శ్రీనివాసరావు, గంగాభవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం కూడా శ్రీమంతుడు చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

అలాగే మరికొంతమంది శ్రోతలు ఉట్కూరు నుంచి, నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్ జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి మనకు వాట్సాప్ పంపించారు. అలాగే మరికొంతమంది శ్రోతలు మాకోసం ఏదైనా పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. జేరుపోతుల బుచ్చయ్య గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ, హలో అల్లుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబులమ్మ, ఆంజనేయులు, అన్నం వెంకటేష్, నాగభూషణం, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ, హేమంత సాయి, పాండురంగ స్వామి, ఆటో నారాయణ స్వామి, నరేందర్ రెడ్డి వీరందరి కోసం కూడా ఇప్పుడైతే మనం విరూపాక్ష చిత్రం నుంచి పాట విందాం.

0: మీరు ఇంతవరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు పారిశ్రామికీకరణకు ప్రత్యేకలుగా నిలుస్తుంటే చిన్న పరిశ్రమలు మాత్రం గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆర్థిక కార్యకలాపాలకు ఉతమిస్తూ కోట్లాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, శ్రామిక వర్గాలు, బలహీన వర్గాలకు స్వయం ఉపాధి, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. ఒక చిన్న ఆలోచనను వ్యాపారంగా మార్చి తాను ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి ఎంఎస్ఎంఈ రంగం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాపారాల్లో దాదాపు 90% వరకు చిన్న మధ్యతరహా సంస్థలే ఉంటాయని, ప్రపంచ ఉపాధిలో 60-70% వరకు ఈ రంగం వాటా కలిగి ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి జీడీపీలోనూ ఎంఎస్ఎంఈల పాత్ర సుమారు 50% వరకు ఉంది. దీంతో ఈ రంగాన్ని కేవలం చిన్న పరిశ్రమల సమూహంగా కాకుండా సమ్మిళిత ఆర్థిక వృద్ధికి, సమాన అవకాశాలకు, స్థిరమైన జీవనోపాధులకు పునాదిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ది దిశగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలు, మానవ వనరులు, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ పార్కులను అభివృద్ది చేయనున్నారు. ఇలాంటి పార్కుల ద్వారా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి అనేక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. భూమి, విద్యుత్, రహదారులు, నీరు, పారిశ్రామిక అనుమతులు, మార్కెటింగ్, రుణాలు, సాంకేతిక సహకారం వంటి అంశాల్లో సమన్వయంతో సహకారం అందించగలిగితే స్థానిక పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతుంది. ముఖ్యంగా విజయవాడతో పాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభించడంతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళల్లో పారిశ్రామిక ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు శిక్షణ, రుణాలు, రాయితీలు, సాంకేతిక సహకారం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా ఎక్కడ ప్రారంభించాలి, ఏ అనుమతులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవసరం, బ్యాంకు రుణం ఎలా పొందాలి, ప్రభుత్వ రాయితీలేవి, ఉత్పత్తులను మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే సందేహాలు చాలామంది ఔత్సాహికుల్లో ఉంటాయి. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, అవగాహన కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎం ఈజీపీ ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా రుణాలు, రాయితీలు, శిక్షణ, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు పొందే అవకాశముంది. పథకాలు ఉన్నా వాటిపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అర్హులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల వరకు అవగాహన కార్యక్రమాలను విస్తరించి, దరఖాస్తు ప్రక్రియ నుంచి రుణం పొందే వరకు, యూనిట్ స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సహకారం అందించాల్సిన అవసరముంది. మహిళా సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. చిన్న ఆహార ఉత్పత్తుల యూనిట్లు, హస్తకళలు, టైలరింగ్, ఆహార శుద్ది, ప్యాకేజింగ్, సేవారంగం వంటి అనేక రంగాల్లో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. పారిశ్రామిక ప్రపంచంలో కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. కొత్త ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలపై అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో యువ ఆవిష్కర్తలు, స్టార్టప్లకు సరియైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువ ఆవిష్కర్తల సృజనాత్మకతను, పారిశ్రామికవేత్తల ఆచరణాత్మక అనుభవాన్ని ఒకేచోట చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో, స్వయం ఉపాధిని, పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించడంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
2: ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్రమోషన్లో భాగంగా, అలాగే ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ ప్రమోషన్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ది స్పోక్ విజయవాడలో పెట్టడం జరిగింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ చాలా దిగ్విజయంగా కార్యాచరణ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న యూత్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్, అది బోర్డు అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎంఎస్ఎంఈలో ఆల్రెడీ ఉన్నారు లేదా ఉండాలనుకుంటున్నారు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, రిక్వైర్డ్ మార్కెట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ చాలా చక్కగా వాళ్ళని మార్కెట్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి వారం బుధవారం ఇక్కడ ఎంటర్ప్రినర్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసి వాళ్ళకి డిజిటల్ హ్యాండ్ హోల్డింగ్, అలాగే మార్కెట్ లింకేజ్, ఈవెన్ ఆ టెక్నాలజీ ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా జిల్లా వరకు వస్తే 7 కాన్స్టిట్యూన్సీలు కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ పార్క్ ద్వారా దాదాపు ఏం లేదన్నా కూడా 15,000 నుంచి 20,000 మంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎక్స్టాబ్లిష్ చేయబోతున్నాము. దీంతో పాటు 50,000 నుంచి

0: 60,000 మంది వరకు అదనంగా జాబ్స్ వస్తాయి.
1: ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆలోచన యువతలో పెరుగుతోంది. అయితే ఆలోచన నుంచి ఆచరణ దశకు చేరుకోవడం, ఉత్పత్తిని అభివృద్ది చేయడం, మార్కెట్ను గుర్తించడం, పెట్టుబడులు సమీకరించడం వంటి అంశాల్లో స్టార్టప్లకు మార్గదర్శకత్వం అవసరం. ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, పారిశ్రామిక అవగాహన కార్యక్రమాలు ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలకంగా మారుతున్నాయి. ఒకే వేదికపై ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, నిపుణులు, యువ ఆవిష్కర్తలు కలవడం వల్ల వ్యాపార అవకాశాలపై స్పష్టత పెరుగుతోంది. స్టార్టప్లకు మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, కార్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వి నాంచారావు తెలిపారు.
2: మా జిల్లాలో 25,000 గ్రూపులు, 252,000 మంది ఉమెన్ ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మేము బ్యాంక్ లింకేజ్ కింద 928 కోట్లు మా ఉమెన్కి ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా శ్రీనిధిలో 135 కోట్లు ఫైనాన్స్ చేస్తున్నాం. ఉన్నతిలో 9 crores చేస్తున్నాం. ఈ రకంగా చేసిన అమౌంట్లు అన్నింటినీ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా మార్చడంలో మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఈ రైజ్ ద్వారా మంచి వర్క్షాపులు కండక్ట్ చేయించడం, ఈ వర్క్షాప్కి ఎవ్రీ వీక్ ఒక కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అరకు కాఫీ మీద, ఒకరోజు హనీబీ మీద, ఒకరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ బాతిక్ పెయింటింగ్ వీటి మీద మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి వచ్చిన ఉమెన్ని మనం గుర్తించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం.
1: స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలకు నేరుగా మద్దతు లభిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయి. ఆదాయం పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా స్థానికంగా ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాలు లభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యకులు పొట్లూరి భాస్కర్రావు తెలిపారు. పరిశ్రమల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక అభివృద్దికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
3: రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్ లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గానీ, అలాగే స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ గానీ అభివృద్ధి అవుతా ఉంది. ఇవాళ చూస్తే దాదాపు 7,000 స్టార్ట్అప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తనే దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన స్టార్ట్అప్స్ దాదాపు 4,000 ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఇవాళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికి అనుబంధంగా యాన్సిలర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. మన ప్రోడక్ట్స్ ని, మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తా ఉన్నాం. మా మెంబర్స్ కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ గానీ, ఇండస్ట్రియలిస్ట్ గానీ, కార్పొరేట్స్ గానీ, స్టేట్ గవర్నమెంట్ గానీ, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఇవాళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్ బై ఆంధ్ర ప్రోడక్ట్స్.
1: ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. మహిళా సంఘాల ద్వారా పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.
4: నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను పేపర్తో బొమ్మలు తయారు చేస్తుంటాను. బెస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనేది కాన్సెప్ట్ అండి. సో నా దగ్గర పేపర్ మాత్రమే ఎక్కువ ఉండేదండి. దాంతో నేనేం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో, అంటే పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. దానికి బదులు నేను నా చేత్తో చేసిన బొమ్మని గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. ఆ ప్రాసెస్లోనే ఇది బిజినెస్గా మారింది. తర్వాత నేను డ్వాక్రాలో ఉన్నాను. డ్వాక్రా నుంచి నన్ను ఒకసారి డిఆర్డిఏ ఆఫీస్కి అవి చూపించమని రమ్మని చెప్పారండి. అక్కడ చూపించిన దగ్గర నుంచి నా బిజినెస్ మారిపోయింది. అసలు బిజినెస్ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ అవ్వగలదు అనే నమ్మకం నాకు అప్పుడు వచ్చింది. అక్కడ డిఆర్డిఏ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సార్ వాళ్ళ ఎగ్జిబిషన్స్ లో పెట్టడం ద్వారా నాకు కొత్త కస్టమర్స్, ఎక్కువ మంది బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం, అంటే 1-2 చేయడం పోయి 50 నుండి 100, 100 నుంచి పైన ఆర్డర్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ మోడల్స్ ఆర్డర్ ఇవ్వడం మొదలు పెట్టారు.
1: పీఎంఈజీపీ, ముద్ర వంటి పథకాల ద్వారా రుణాలు పొందిన పలువురు లబ్దిదారులు చిన్న వ్యాపారాలు

0: ప్రారంభించగలిగామని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు లభించడం, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందడం తమకు ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొంటున్నారు.
1: హాయ్ అండి, నా పేరు చరిత ముల్పురి. మేము నేటివ్ టేబుల్ అనేది లాంచ్ చేశామండి. ఇది ప్రీమియం బ్రౌన్ ఎగ్స్ సప్లై చేద్దాము అనే థాట్ తో లాంచ్ చేశామండి. మేము లాస్ట్ 45 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ ఫార్మింగ్ లో ఉన్నాం. నాకు ఒక 12 ఏళ్ళ బాబు ఉన్నాడండి. సో ఆ బాబు స్విమ్మర్. సో వాళ్ళ కోచ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకొంచెం ప్రోటీన్ పెంచితే కానీ ఇంకొంచెం హెల్తియర్ ఆప్షన్ ఏమైనా ఫుడ్ ఇస్తాం బెటర్ అని చెప్పేవాళ్ళండి. మనకేంటంటే అండి, ఒక వర్కౌట్ అయినాక, స్విమ్ సెషన్ అయినాక, రన్నింగ్ అవనియండి ఏదన్నా, ద బెస్ట్ ఫుడ్ మనం మన పిల్లలకి ఇవ్వగలం ఏంటంటే ఒక వార్మ్ ఎగ్. విజన్ తో మనం ఏంటంటే ఎగ్ లో ద బెస్ట్ మన పిల్లలకి ఇవ్వాలి అని ఇది స్టార్ట్ చేశామండి. మేము ఇనిషియల్ గా స్టార్ట్ చేసేది మా ఫ్యామిలీ కోసము. సో దీంట్లో ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేది మనం యాడ్ చేయము, మందులు అనేది ఉండవు. సో దీస్ ఆర్ యాజ్ క్లోజ్, మన నేచర్ కి ఎంత క్లోజ్ గా వెళ్ళగలమో అంత క్లోజ్ గా వెళ్తామండి. సో మేము ఇది మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కోసం అని మా ఇంట్లో పెట్టుకుని చేసింది, అందరు ఇష్టపడుతున్నారని ఇంకా మార్కెట్ లో కూడా తెచ్చామండి.
0: డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలకు కూడా మార్కెట్ పరిధి విస్తరించే అవకాశముంది. గతంలో ఒక గ్రామం లేదా పట్టణానికి పరిమితమైన ఉత్పత్తులను ఇప్పుడు ఆన్లైన్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు. డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే చిన్న వ్యాపారాలు కూడా పెద్ద మార్కెట్ను చేరుకోగలవు. కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ అకౌంటింగ్, డేటా ఆధారిత మార్కెటింగ్ వంటి సాంకేతికతలు కూడా ఎంఎస్ఎంఈల ఉత్పాదకతను పెంచే అవకాశం కల్పిస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణ హిత సాంకేతికత, గ్రీన్ ఇన్నోవేషన్ అనుసరించడం ద్వారా భవిష్యత్ మార్కెట్లకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చునని నిపుణుల విశ్లేషణ. ఎంఎస్ఎంఈలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. పరిశ్రమలు గ్రామాల్లోనే ఏర్పడితే స్థానిక వనరులకు విలువ పెరుగుతుంది, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడం వల్ల పట్టణాలపై జనాభా, ఉపాధి, మౌలిక వస్తుల భారం కూడా కొంత తగ్గుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. స్వయం ఉపాధి నుంచి ఉద్యోగ కల్పన వరకు, స్థానిక ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆర్థిక వృద్ధి వరకు ఎంఎస్ఎంఈల పాత్ర విస్తృతమైంది. ఒక ఆలోచనకు పెట్టుబడి, ఒక మహిళకు రుణం, ఒక చిన్న వ్యాపారికి మార్కెట్, ఒక ఆవిష్కర్తకు మార్గదర్శకత్వం లభిస్తే దాని ప్రభావం ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఒక గ్రామం, ఒక ప్రాంతం, చివరకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన పునాది అవసరం. ఆ దిశగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు యువత ఆకాంక్షలకు వేదికలుగా, మహిళల స్వావలంబనకు అండగా, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్గా, కొత్త పరిశ్రమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. చిన్న ఆలోచనకు సరియైన ప్రోత్సాహం, చిన్న పెట్టుబడికి సరియైన మార్గదర్శకత్వం, స్థానిక ఉత్పత్తికి సరియైన మార్కెట్, ఇవన్నీ కలిస్తేనే పెద్ద ఆర్థిక మార్పు సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈల విస్తరణ ఆ దిశగా మరో ముందడుగుగా నిలిస్తే, ఉపాధి కోసం యువత ఎదురుచూసే జిల్లా నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఇంకా పంపించాల్సిన వాళ్ళు కూడా పంపించేసింది. త్వరగా నేను మెసేజ్ చదివేలోపుగా, మరి ఇంకా మూసాపేట గ్రామం నుండి మెసేజ్ పంపించారు ఎం నరేష్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ కాగ్నా సంధి అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైటో కాదో. ఇంకా పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు నుంచి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి పిల్లగుండ్ల కాలనీ నుండి ముల్లగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పవన్ కుమార్ నిజామాబాద్ నుండి బక్కూరి పవన్ కుమార్ అంటూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సత్యభార్గవి తాడిపత్రి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్సాన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణాబాయి అరుణ

ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు పరహా సంధి అంటూ. చూద్దాం అది కరెక్టో కాదో. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, ఒక ఇద్దరు తప్ప. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తాను. భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి అంటే పాక్ జలసంధి అనమాట. సో పాక్ జలసంధి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా. మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది హరివిల్లులో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుండి చల్లగాలి తాగుతున్నానే పాట అయితే వస్తుంది. సెంథిల్ రహిత పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఇళయరాజా, లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి మీకోసం నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, కొనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది థింక్ చేసి ఉంటారు, కొంచెం క్వశ్చన్ అయితే కష్టంగానే ఉండొచ్చు కానీ ఆన్సర్ అయితే ఈజీగానే ఉంటుంది. సో మరి ప్రొద్దుటూరు కదరాబాద్ విలేజ్ నుండి మెసేజ్ పంపించారు, వడ్డే రంగ పాక్ సంధి అంటూ ఆల్రెడీ ఇందాక అడిగిన క్వశ్చన్కి పెట్టినట్టున్నారు. ఇంకా రెండవ ప్రశ్న సమాధానం అంటూ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పంపించారు వేటపాలెం నుండి. నరసింహదేవుడు అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మూసాపేట గ్రామం నుండి, మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ మెర్సి విజయ రోజా మెసేజ్ పంపించారు. ఎస్జే రాఘవన్ అంటూ విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోనార్క్ సూర్యదేవాలయం నిర్మించింది అంటూ మెసేజ్ పంపించారు అనమాట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుండి. సో మరి రైట్ ఆన్సర్ కదా చూద్దాం. ఇంకా దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, 1150 CE నిర్మించారు అని చెప్పి నరసింహదేవ అంటూ. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా మెసేజ్ పంపించారు, తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు అంటూ. ఇంకా పవన్ కుమార్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కొండకండ్ల రమణారావు, కవిత, జోష్నవి, మోహిత్ రావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి కూడా హిందూపూర్ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గన్నవరం నుండి మెసేజ్ పంపించారు శ్రీనివాస్ గన్నవరం అనేది ఇంటి పేరు అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవని నగర్ నుండి అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గద్వాల్ జిల్లా ఎర్రమల్లి మండలం నుండి కూడా పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఇస్ జర్లపర్ అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గగనాలూరు నుండి కూడా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు, గనగలూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి రాజనరసింహ దేవ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. శ్రావిశ్రీ, తుప్సి, అరుణ, జోష్న, మునీష్, కావ్య, కార్తీక్ అయ్యప్ప నగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ నరసింహచారులు అని పెట్టారు, నరసింహచారులు కాదు. ఇంకా హాయ్ మధు గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చింత రంగనాథ్, రజిత, యాడికి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను, కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవరాజు అనమాట, ఒడిశాలోని కోనార్క్ లో ఉన్న సూర్య దేవాలయాన్ని. మరి చాలా మంది అయితే ట్రై చేశారు, మరి చాలా మంది రైట్ ఆన్సర్ కూడా మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తున్నాను, ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరు స్థాపించారు? ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు? మరి ఆన్సర్ తెలిసే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది, చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: FM 101.3.

0: వర్షం కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్లో నైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు అని చెప్పి మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మరి దీనికైతే రెండు ఆన్సర్లు ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్ పంపించారు. ఇంకా కెప్టెన్ మోహన్ సింగ్ అంటూ మెసేజ్ పంపించారనమాట.

వందలపాడ గ్రామం నుండి కాశీ ముత్తుజావలి కూడా 1942లో అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైడర్ సార్ మెసేజ్ పంపించారు. ఇంకా కృష్ణమోహన్ సింగ్ సుబ్బారామయ్య తిరుపతి నుండి అంటూ మెసేజ్ పంపించారు. కృష్ణమోహన్ సింగ్ అంటూ చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా వరుణ్ సాయి ఏలూరు డిస్టిక్ కైక్లూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం మండలం బందారు త్రిమూర్తులు గుప్త గారు మెసేజ్ పంపించారు. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ వచ్చేసింది. ఇంకా సాయి గణేష్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే మధు గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు అంటూ జనరల్ మోహన్ సింగ్ 1942 అంటూ రాజేష్ హిందూపూర్ దీంట్లో ఏది కరెక్ట్ మీరే చెప్పండి అంటూ రైట్ రివర్స్ లో మనల్ని అడిగారు అన్నమాట క్వశ్చన్. సో తప్పకుండా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇంకా భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి కూడా మెసేజ్ పంపించారు 1942లో అంటూ చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే మేజర్ స్ట్రింగర్ లారెన్స్ అంటూ కొనకొండల రమణారావు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అయ్యప్ప నగర్ విజయవాడ నుండి కూడా మెసేజ్ పంపించారనమాట. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు అరుణ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అలాగే బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి నేనైతే రైట్ ఆన్సర్ ఏంటనే చెప్తాను. కెప్టెన్ మోహన్ సింగ్ 1942లో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపిస్తే తర్వాత సుభాష్ చంద్రబోస్ లీడర్షిప్ ని తీసుకుని 1943 నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీని నడిపించారనమాట. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించి కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు కదా. సో అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హర్విల్లులో తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, తగిట తగిట మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, కన్నులకు కలవ అనే పాట అయితే వస్తుంది. ప్రసన్న శ్రేయకుశల్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ బేబో శశి, లిరిక్స్ వచ్చి భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెల్లయ్యని వీళ్ళ దేశం అని పిలువబడే దేశం పేరు ఏంటి అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్య గారు మెసేజ్ పంపించారు థాయిలాండ్ అంటూ, చూద్దాం. ఇంకా భాస్కర్పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, లేఖనా ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే వరుణ్ థాయిలాండ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రమా కంకిపాడు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే ఇంకా తిరుపతి నుండి సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా భాస్కర్ రెడ్డి ఒడిశా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, రంగాచార్లు టీచర్స్ కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కవిత జోష్నవి కొండకండ్ల రామనారావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఉరవకొండ నుండి కూడా ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అలాగే

పీలేరు నుండి, అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుండి అంటూ పల్లవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రంగనాథ్ రజిత యాడికి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. ఇంకా అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా గోవర్ధన్ రావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రావ్యశ్రీ బుడ్డి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందులపాడు నుండి కాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలా మంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేను కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎముడు మూవీ నుండి ఉలే ఉలేలే అనే పాట అయితే వస్తుంది. బాబా సేకల్ ప్రియదర్శిని పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృ మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రానున్న 4 నెలల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రైతులు వర్షాలపై ఆధారపడి పంటల సాగు చేయవద్దని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనలో భాగంగా సీడాప్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్దిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా ఫ్లాగ్ స్వచ్చంద సంస్థ

డికే శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీలోగా ఏలూరులోని ఫ్లాగ్ సంస్థ చిరునామాకు పంపించాలని అన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:04 AM 49 seconds అయిపోయింది. సో మనం ఎంట్రైపోయాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లోకి. ఎస్, మరి ఏంటి మ్యాటర్? చాలా ఉన్నాయి విశేషాలు మనకి సినిమా కబుర్లో. అండ్ స్పెషల్లీ మనకి ఏషియన్ అగుల సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, నాని పారడైజ్ సినిమా నుంచి. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీకి సంబంధించి ఒక మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది బయట ఫ్యాన్స్ లో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకైతే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చాలా నచ్చింది. అఫ్ కోర్స్ ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళదనుకోండి. అయితే ఇదే సాంగ్ గురించి ఒక అప్డేట్ ఉంది, నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ రైట్ నౌ మరి శృతి వస్తే నాని పట్ట రావాలి కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి సిద్ శ్రీరామ్ అండ్ నూతన మోహన్ పాడిన ప్రేమ విలువ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బేబీ సినిమా నుంచి విజయ్ బల్గినన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:14 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. మన స్టూడియోస్ లో టైమ్ అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి అండ్ మీరున్నారు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఏంటంటే మ్యాటర్, పారడైజ్ మూవీ నుంచి యశనగల సాంగ్ రిలీజ్ అయింది కదా, దాని మీద అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ లో చూసింది డాన్స్ కొంచెమే, బట్ ఇంకా డాన్స్ స్టెప్స్ సినిమా రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 24 పెద్ద స్క్రీన్ మీద చూస్తారు అంటున్నారనమాట డాన్స్ మాస్టర్. సో అదండి మ్యాటర్. సో కాస్త ఓపిక వహించాలన్నమాట ఫ్యాన్స్ మరి యేషనాగల అస్సలు వర్షన్ చూడడానికి. ఎనీవేస్ అది పక్కన పెట్టేస్తే, శ్రీకృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కిచ్చా సుదీప్ పోస్టర్ రిలీజ్ అయింది. సో నిన్న ఆయన బర్త్డే కాబట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేశారనమాట. ఆయన యాక్ట్ చేస్తున్న దేవరాయ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోయినాయి. అస్సలు ఒక్క రేంజ్ లో ఉంది, నాకైతే చాలా నచ్చేసింది మ్యూజిక్. ఆ చిన్న వీడియోలో ఒక మ్యూజిక్ కూడా ఉంది, ఆ లుక్, ఆ రాజుల కాలం లుక్, అసలు ఆ ఫీల్ ని భలే తెచ్చారు, అసలు అద్దరు కొట్టేశారు. నాకైతే చాలా నచ్చేసింది, అదిరిపోయింది. మరి సినిమా మీద హోప్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి కదా, మరి ఆ లెవెల్లో ఉంటే ఏమంటారు. సో మరి కిచ్చా సుదీప్ దేవరాయ సినిమా అయితే అలా అలా రెడీ అవుతుంది అనమాట. సో ఇంకా అయితే అప్డేట్స్ ఉన్నాయి మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం ఓజీ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, సువి సువి సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లెనిన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన స్టూడియోలో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11:29 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. నాతో మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని అనుకున్న తేదీకి అనుకున్నట్టుగా రిలీజ్ చేయడం ఒక పెద్ద టాస్క్. బట్ మా సినిమాని మాత్రం అస్సలు ఫస్ట్ చెప్పినట్టే అక్టోబర్ 15 కే రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకునేలోపు మీకోసం డెకాయిట్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు.

0: కూడా.
1: జీవితం అనుకున్నాను, చివరి జీవితాన్ని కూడా పెంచేసినావు కదా జూలియట్.

అనగనగా ఒక రాజు సినిమా నుంచి నవీన్ పోలిశెట్టి అండ్ నూతన మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 11:35 క్రాస్ అయిపోయి 48 seconds అయిపోయింది మన టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఏ సినిమా గురించి ఇంతాక శృతి మాట్లాడింది ఇదే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, మ్యాటర్ ఏంటంటే రజనీకాంత్ గారి సినిమా జైలర్ 2 ఉంది కదా, ఆ మూవీ టీమ్ చెప్పారనమాట. మేము ఫస్ట్ చెప్పినట్టే 15th October కే మా జైలర్ 2 సినిమాని తీసుకువస్తున్నాం అని చెప్పేసి. సో అదండి మ్యాటర్. మరి చూస్తుంటే నాకైతే ఈ దసరా మొత్తం కూడా సినిమా పండగే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక పక్కన బాలయ్య వస్తున్నారు, అండ్ ఇంకో పక్కన మన టాలీవుడ్ మన్మధుడు రెడీ అయిపోతున్నారు, అండ్ ఇంకో పక్కన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా వచ్చేస్తున్నారు. సో మరి బాలీవుడ్ బిగ్గెస్ట్ హెల్దీ ఫైట్ ఎలా ఉండబోతుందో మనమైతే వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? సో మరి రైట్ నౌ మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, అండ్ రాజశ్రీ గారి లవ్లీ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎన్ని ఇయర్స్ అయినా అసలు ఆ సాంగ్ లో ఉన్న ఫ్రెష్నెస్ చూడండి, అసలు అలా అలా అలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా ఈ సాంగ్ వింటున్నప్పుడు. ఎనీవేస్, సో మరి నెక్స్ట్ ఏంటంటే ఈ ఓజీ యూనివర్స్ స్పెషల్ ట్రీట్ వచ్చేసింది మనకి. మరి నిన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, సో ఓజీ యూనివర్స్ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన యానిమేషన్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా సూపర్బ్ ఉన్నాయి. మరి సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి థమన్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారన్నమాట. సో ఒకసారి వెళ్ళి అలా ఓ లుక్ ఇచ్చేసేయండి ఓకేనా ఈ స్పెషల్ వీడియోకి. అండ్ నెక్స్ట్ రవితేజ ఇరుముడి మూవీ నుంచి అయితే కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సాంగ్ కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా అండి? ఈ సాంగ్ ని రాసింది మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ, అండ్ ఈ సాంగ్ ని పాడింది మ్యూజిక్ డైరెక్టర్, ఇదే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అనమాట. సో ఇంకెందుకు ఈ సాంగ్ కూడా లిరికల్ వీడియో సాంగ్ కూడా, రవితేజ ఇరుముడి మూవీ నుంచి కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ కూడా ఆ లుక్ వేసేసాయండి ఓకే. సో మరి నెక్స్ట్ గుజరాతీ ఫిల్మ్ లాలో కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది నా దగ్గర, మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం కాటమరాయుడు సినిమా నుంచి అయితే ధనంజయ్ అండ్ మాలవిక పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామ్ మిర్యాల పాడిన సాంగ్ అయితే విన్నారు, ఫంకీ సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి గుజరాత్ ఫిల్మ్ ఒకటి లాలో అని చెప్పేసి ఒక చాలా పెద్ద హిట్ అయిందండి ఆ సినిమా. అయితే ఆ సినిమాని మన తెలుగులో రీమేక్ చేయాలని చెప్పేసి చూస్తున్నారట. అయితే ఆ సినిమాలో కృష్ణుడి పాత్ర ఒకటి ఉంటుంది, అది చాలా హైలైటెడ్ గా ఉంటుందట ఆ సినిమాలో. దాన్ని మన రామ్ చరణ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. మరి మూవీకి డైరెక్టర్ కూడా కార్తీక్ సుబ్బరాజ్ ని అనుకుంటున్నారట. అంతా కనుక సెట్ అయిపోతే ఈ సినిమాలో మన మగ ధీర ఒక మోడర్న్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది. దిస్ ద సంగతి. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే మైస మన రష్మిక యాక్ట్ చేస్తున్న మైస సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా నవంబర్ 27 మైస సినిమా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయిందనమాట, ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్. ఓ మై గుడ్నెస్, అసలు మన రష్మిక ఏంటి, ఆ చేంజ్ ఓవర్ ఏంటి, అసలు ఫుల్ పవర్ఫుల్ వెపన్ లా కనిపిస్తోంది ఆ పోస్టర్ లో. మరి ఎప్పుడు బబ్లీగా లవ్లీగా ఆ క్యూట్ క్యూట్ గా కనిపించే మన శ్రీవల్లి ఒక్కసారి ఒక కంప్లీట్ ఇంటెన్స్ లుక్ లో అద్దరు కొట్టేసింది అంతే. సో ఈగర్లీ వెయిటింగ్ నేనైతే ఈ సినిమా కోసం, మీరు కూడా అంతే కదా. ఎనీవేస్, మీరు కనుక పోస్టర్ చూడిపోతే ఒకసారి చూసేయండి. నవంబర్ 27 మైసార్ రిలీజ్ కాబోతోంది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మా ఇంటి బంగారం సినిమా నుంచి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజిషన్ లో చిన్మయ శ్రీపాద అండ్ పుణ్యవల్లి పాడిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మ్యాటర్ ఏంటంటే, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి కాంబో సినిమా ఉండబోతోంది అని చెప్పేసి ఎప్పటి నుంచో మన టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది అనమాట. సో ప్రస్తుతం ఫుల్ వరుస హిట్లతో మన వెంకీ అట్లూరి అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఏంటంటే మ్యాటర్, ఈ టాక్ ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చేస్తే ఉండొచ్చేమో బట్ టైం పట్టొచ్చేమో అన్నట్టుందనమాట. సో మరి పక్క ఒక చిరంజీవి మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తున్నారు వెంకీ. సో మరి లక్కీ భాస్కర్ 2 సినిమా అండ్ ఆ తర్వాత మరి చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదల మూవీ ఒకటి ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత అప్పుడు చిరంజీవి గారు అండ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రావచ్చు అనమాట. అది బ్యాటర్. ఓకే, సో మరి ప్రస్తుతానికైతే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. సింధు జలాల ఒప్పందంపై నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుదామని భారత్కు పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్నాయని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహిర్ అన్రాబీ పేర్కొన్నారు. విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్ను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ రోజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం దాములూరులో 36 లక్షల 15 వార్దిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృ మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి టోర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 9 బంగారు, 20 వెండి పతకాలు కలిపి మొత్తం 29 పతకాలు సాధించారు. రాష్టస్థాయి పోటీల్లో యోగా, విలువిద్య, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో పాల్గొని ప్రతిభ చాటారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ శాఖ అధికారులు విధులు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభా

సుధాకర్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ పథకాలు సేవల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఎస్, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అడ్జస్ శృతి. మన స్టూడియోలో టైం 12:04 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, కేరళం అంటే మనకి మొదట గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి, బ్యాక్ వాటర్స్, కొబ్బరి చెట్లు, ఇలాంటి అద్భుతాలే కదా. మరి అలాంటి వాటి మధ్యలో ఒక్కసారి నీటి మీద ఒక పోటీ జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఊహించుకోండి ఎలా ఉంటుంది. మీకు అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది. ఎస్, కేరళ ఫేమస్ వళ్ళం కళ్ళి గురించి అనమాట. స్నేక్ బోట్ రేస్ అంటారు దీన్ని. అండ్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో ఈ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దట్, మరి కేరళ అంటే ప్రకృతి అది ఇది అన్నాను కాబట్టి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం అయితే ప్లే చేస్తున్నాను. ప్రేమ సినిమా నుంచి మరి బ్యూటిఫుల్ సాంగ్ ని పాడింది అంటే ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు అనమాట. మరి ఆత్రేయ గారి లవ్లీ లిరిక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

దిల్ సే మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి 12:14 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మీకు యాక్చువల్ గా అని మీకు గుర్తుందా, ఆగస్ట్ మంత్ లో కేరళంలో జరుగుతున్న ఒక బోట్ రేస్ జరిగింది, అంటే అప్పట్లో అప్పుడు జరిగింది, అది కూడా నేను చెప్పాను మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఆల్రెడీ జూన్ ఎండింగ్ లో ఒక బోట్ రేస్ జరిగింది, అండ్ తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్ లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా జరిగింది అనమాట. సో బట్ ఇప్పుడు జరగబోయేది అంతకు మించి అనమాట. సో క్రికెట్ లో ఐపీఎల్ సీజన్ ఎలాగో, కేరళంలో ఈ మంత్ లో జరిగే కాంపిటీషన్ కూడా అలాంటిదే అనమాట. సో ఛాంపియన్స్ బోట్ లీగ్, స్వీట్ గా సిబిఎల్ అని పిలుస్తారు. సో ఈ మంత్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతూనే ఉంటుంది. సో ఈ రేస్ ఏంటి, అసలు ఈ కథా కబామేష్ ఏంటి, మనం మాట్లాడుకుందాం. చాలా కబుర్లు, బట్ రైట్ నౌ కేరళ అన్నాం కాబట్టి బ్యూటిఫుల్ సాంగ్ అయితే నాకు గుర్తొచ్చేస్తుంది. రారా కృష్ణయ్య మూవీ నుంచి అయితే మీకోసం ప్లే చేస్తున్నారు లవ్లీ సాంగ్, ఓనం ఓనం సాంగ్, చిన్మయి పాడిన పాట, అండ్ అచ్చు మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ మీకు తెలుసా, ఓన్లీ ఆన్ వివిద్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఎస్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:20 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ద 2026 ఛాంపియన్స్ బోట్ లీగ్ సిబిఎల్ కేరళం స్టేట్ లో జరుగుతుందన్నమాట ఈ లీగ్. అండ్ మొత్తం 12 బ్యాక్ వాటర్ లొకేషన్స్ ఉంటాయండి ఆ స్టేట్ మొత్తంలో కూడా. అండ్ మొత్తం 9 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ లీగ్ లో. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ బోట్స్ అంటే చుందన్ వళ్ళంస్ అని పిలుస్తారు వాటిని, వాటితోటి ఈ టీమ్స్ అందరూ రెడీగా ఉంటారనమాట ఈ లీగ్ కోసం. కేరళలో బ్యాక్ వాటర్స్ కి హార్ట్ లాంటి సిటీ అయిన అలపుజాలో ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా 8 డిఫరెంట్ లొకేషన్స్ లో జరుగుతాయన్నమాట ఈ లీగ్ మొత్తం. అసలు ఊహించండి, ఒక పొడవైన వళ్ళం కళ్ళి అలా నీళ్ళల్లో దూసుకెళ్తుంటే అసలు మనకున్న 2 కళ్ళు సరిపోతాయా చూడటానికి ఏమంటారు. సో మరి ఇంకో స్పెషల్ ఉంది ఈ రేస్ లో, దాన్ని మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ అర్జీ శృతి.
1: హైలెస్సు

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్ లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఇక వార్తల వివరంగా, భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియోఫ్రాకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంక్షోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium రక్షణ మంత్రి థియోఫ్రాకెన్ మాట్లాడుతూ, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియోఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్

0: వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్ లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్దిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్దిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి, చట్టబద్దంగా గుర్తింపు పొందిన, అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్ లో ప్రచురించింది. ఈ నిబంధనలు ఐఎస్టీ ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ, దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైనీ 21-18

0: 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్ లో హాంకాంగ్ కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్ కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్ లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్, ఒక ప్రసిద్ధ నటుడు అని ప్రశంసిస్తూ, కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలూడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్ధిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైన్ ని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో స్పెషల్ గా కేరళంలో స్టార్ట్ అయిన సీబీఎల్ సీజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే సీబీఎల్ సీజన్ అంటే మనకి ఛాంపియన్స్ బోట్ లీగ్ అనమాట. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా అక్కడ జరిగే ఒక ఫేమస్ కాంపిటీషన్ ఇది. అండ్ ఛాంపియన్స్ బోట్ లీగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే నిజానికన్నా అసలు ఆ స్టేట్ లో జరిగే ఏ బోట్ రేస్ అయినా సరే అక్కడి సంస్కృతి, సంప్రదాయం, యూనిటీ, ప్యాషన్ ఇలా అన్నీ కలిసిన ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్గా అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ వల్లంకల్లి బోట్ రేసుల గురించి, బోట్ రేసుల్ని. అండ్ ఒక బోట్ లో చాలా మంది రోవర్స్ ఉంటారు. రోవర్స్ అంటే పడవని తెడ్డి వేసి ముందుకు నడిపే వాళ్ళని రోవర్స్ అంటారు అనమాట. సో వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పడవలో, అందరూ కూడా ఒకే బీట్ తో, ఒకే ఎనర్జీతో, ఒకే గోల్ తో తెడ్డు వేసి నడిపిస్తుంటే అసలు చూసే వాళ్ళకి ఇదంతా కూడా ఒక టీం వర్క్ అంటే ఏమిటి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మనకి. అంత బాగుంటుందన్నమాట. సో స్పెషల్ గా ఈ బోట్ రేసెస్ అనేవి. ఎనీవేస్, ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఆనందం సినిమా నుంచి అయితే టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. టిప్పు అండ్ సత్య పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

రీటా అండ్ కోరస్ బ్యాండ్ లవ్లీ సాంగ్ అయితే వినేశారు మిరపకాయ సినిమా నుంచి. సో మరి 12:48 క్రాస్ అయిపోయి 25 seconds అయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనకి మనం ఏం మాట్లాడుకుంటే ఇంత బోట్ రేస్ గురించి కదా. ఈ బోట్ రేస్ లో అండి ఒకే డైరెక్షన్ లో ఒకే రిధమ్ లో ముందుకు వెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు తెలుసు కదా. మరి అందుకే ఒక బోట్ లో చాలా మంది బోలెడంత మంది రోవర్స్ ఉంటారు. సో మరి అయితే అసలు ఈ రేసింగ్ మెయిన్ స్పిరిట్ ఏంటో తెలుసా? స్పీడ్, స్ట్రెంగ్త్, యూనిటీ అండ్ సెలబ్రేషన్. మరి కేరళం

0: స్టేట్ లో జరిగే ఈ కాంపిటీషన్ అంటే ఉత్సాహానికి అసలు సీసలైన పండగ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మరి కుదిరితే ఇప్పుడు ఈ సీబీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కుదిరితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతుంది. ఇంకా స్కెడ్యూల్ రాలేదు బట్ వస్తుంది డెఫినెట్ గా. వచ్చిన తర్వాత కుదిరితే 2026 లో వెళ్లి చూసిరండి, లేదా ఇంకొకసారి తప్పకుండా కుదుర్చుకుని వెళ్లిరండి. ఓకే, అదనమాట బ్యాటర్. అండ్ ఇప్పుడు దాని పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు వానాకాలం కదా, అంటే పేరుకే అంటారా, సో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఇది వానాకాలం అని. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఈ వానాకాలంలో జనరల్ గా అప్పుడప్పుడు మనకి ఉరుములు మెరుపులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి కదా. సో మరి ఏంటంటే ఆ దానికి సంబంధించి ఒక డిఫరెంట్ విషయం ఒకటి నాకు తెలిసింది. సో ఏంటి అసలు మ్యాటర్ ఈ వానాకాలంలో ఉరుములు మెరుపులకి సంబంధించి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
0: ఎస్, మ్యాటర్ ఏంటి అసలు ఉరుములు మెరుపులకి సంబంధించి. యాక్చువల్ గా అండి, ఇదే ఉరుముల శబ్దాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు మన భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తారట. ఇది మీకు తెలుసా? ఎస్. ఏమిటి అసలు ఆ సైన్స్ అంటే, ఎక్కడ ఆకాశం ఎక్కడ భూమి, అసలు ఆకాశంలో వచ్చే ఉరుముల శబ్దాలతో భూమి లోపల ఏముందో ఎలా కనుక్కుంటారు, ఇది ఎలా సాధ్యం, ఇదే కదా మీకు వచ్చిన డౌట్. సో మ్యాటర్ ఏంటంటే, ఉరుము వచ్చినప్పుడు కొన్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయటండి. సో అవేం చేస్తాయంటే భూమి లోపలికి ప్రవేశిస్తాయన్నమాట. సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా మన భూమి లోపల, రాళ్లని చెప్పి ఇంకా అడుగుకెళ్తే ఇంకా బోలెడని స్ట్రక్చర్స్, ఇలా భూమి అట్టడుగు పొరలో ఉన్న రకరకాల లేయర్స్ ని అన్ని కూడా ఈ వైబ్రేషన్స్ క్రాస్ చేస్తూ వెళ్తాయట. సో అప్పుడు వాటిని మన శాస్త్రవేత్తలు మెజర్ చేస్తారట. అంటే ఒక ఉరుము మన భూమి లోపల ఉన్న మిస్టరీస్ ని బయటికి తీసే ఒక మెసేంజర్ లాగా పనిచేస్తుందనమాట. హౌ అమేజింగ్ కదా. అసలు మనకి తెలియని ఎన్నో వింతల్లో ఇది ఒకటండి, అది మ్యాటర్. సరే, రీసెంట్ గా నాకు నచ్చిన ఒక విషయం జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం వానవల్లప్ప సాంగ్ అయితే వచ్చేస్తుంది అన్నయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి యాక్చువల్ గా ఇంతక నాకు నచ్చిన ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఏంటంటే రీసెంట్ గా అండి సోషల్ మీడియాలో ఒక డాక్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం జనరల్ గా చాలా మంది డాక్టర్స్, అసలు మాక్సిమం డాక్టర్స్ 99.999% డాక్టర్స్ అందరూ కూడా పగలైనా రాత్రైనా అస్సలు టైం లెక్ చేయకుండా పేషెంట్స్ కి సర్వ్ చేసే పనిలోనే ఉంటారు. అలాగే రీసెంట్ గా ఏం జరిగిందంటే, షిరీన్ సుబైర్ అనే ఒక డాక్టర్ పెళ్లి వేడుక జరుగుతుంది అనమాట ఒక పక్కన, అంటే నిక్కా శర్మని. సో ఆ నిక్కా శర్మని ఒక అరగంటలో ఉందనగా వాళ్ల పెళ్లికి క్యాటరింగ్ సర్వీస్ చేయడానికి వస్తారు కదా, వాళ్లలో ఒక ఇద్దరు ఆడవాళ్లకి సడన్ గా హెల్త్ పాడైందట. సో ఒక ఆవిడకేమో ముక్కులోంచి రక్తం వచ్చేస్తోంది అండ్ ఇంకొక లేడీకేమో కళ్ళు తిరిగాయి సడన్ గా. సో ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అండ్ డాక్టర్ అయిన షరీన్ సుబైర్ ఏం చేశారంటే, వెంటనే తన పెళ్లి ఈవెంట్ ని కాసేపు ఆపి ఆ పేషెంట్స్ ఇద్దరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేస్తారు కదా అది చేసి ఆ బ్లడ్ వచ్చే పర్సన్ కి అయితే బ్లడ్ ఆగిన తర్వాత అండ్ ఆల్సో అవతల కళ్ళు తిరిగిన పర్సన్ కి ఆవిడకి మళ్లీ కాన్షియస్ వచ్చేదాకా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు సేఫ్ గా ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వచ్చి మళ్ళీ తన పెళ్లి వేడుకొని కంటిన్యూ చేశారట పెళ్లి చేసుకున్నారట. నిజంగా అసలు తన పర్సనల్ లైఫ్ కన్నా ఫస్ట్ తన ప్రొఫెషన్ ఇంపార్టెంట్, డాక్టర్ గా అక్కడ తన సర్వీస్ ఇంపార్టెంట్ అని డాక్టర్ షిరీన్ సుబైర్ అనుకోవడం నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ నాకే కాదు, ఇప్పుడు తను ఫస్ట్ ఎయిడ్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయిపోతుంది అనమాట. సో అందుకేనేమోనండి డాక్టర్స్ ని దేవుళ్లతో పోలుస్తారేమో కదా. మరి ఇప్పుడే కాదు మనకి కరోనా టైంలో కూడా ఎంతో మంది డాక్టర్స్ చాలా చాలా హోల్ హార్టెడ్ గా ఎంతో మందికి సర్వీస్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తున్నా మనందరి తరఫున. సో అది మాట నాకైతే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది.

మరి వాళ్ళందరూ ఉన్నందుకే మనం ఇంత సేఫ్ గా హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ధైర్యంగా ఉండగలుగుతున్నాం, అంతే కదా. సో మరి అది మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ ధీరాలో ఒక మంచి టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతు రాణి. అమరావతి సచివాలయంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాష్టంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని, దీంతో దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని నంద్యాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఈ రోజు ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్ జ్యోతి. మన స్టూడియోలో టైం 1:03 PM క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది. సో దట్ మీన్స్ మన ధీరా టైం కి వచ్చేసాం మనం. యాక్చువల్గా అండి, మనం ఈ షోలో ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో లేకపోతే లైఫ్ లో సక్సెస్

సాధించిన వాళ్ళ గురించి, ఇలా చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. అండ్ ఈ రోజు ఏం చేద్దామంటే, మనం స్పెషల్ గా మన ఇంట్లో మన అమ్మ గురించి, మన ఇంట్లో మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి మ్యాటర్ అని అనుకుంటున్నారేమో. యాక్చువల్ గా మీరు వినే ఉంటారు కదా చాలా సార్లు, పోషకాహారం అనేది ఆరోగ్యమైన జీవితానికి మొదటి అడుగు అని ఇది చాలా సార్లు వినే ఉంటారు కదా. సో పోషకాహారం, న్యూట్రిషన్ అంటే ఏంటి అసలు? సింపుల్ అండి. మనం ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం? మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, ఈవినింగ్ స్నాక్స్ తింటాం, నైట్ డిన్నర్ తింటాం. అయితే రోజులో 4 సార్లు తింటాం, లేదంటే మినిమం 3 సార్లు, అంటే స్నాక్స్ అవాయిడ్ చేసినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసినా ఇలా 3 సార్లు అయితే మినిమం ఉంటుంది కదా. కానీ ఆలోచిస్తే మనం తినే ఈ 3 సార్లు ఆహారం కూడా మన శరీరానికి అసలు ఏమిస్తుంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సెప్టెంబర్ మంత్, న్యూట్రిషనల్ మంత్ అనమాట. సో మాట్లాడుకుందాం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ షోలో. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాహసం సువాసగా సాగిపో సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

రాజ్ హసన్ అనూప్ అండ్ శ్రావణి పడిన సాంగ్ అయితే వినేశారు. కృష్ణ చైతన్య లిరిక్. మరి ఇష్క్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 112 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో జనరల్ గా అండి, తినడం అంటే చాలా మంది ఏమనుకుంటారు, కడుపు నింపుకోవడం అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమైన శక్తి, బలం, పెరుగుదల, భద్రత ఇవన్నీ అందించే పోషకాలు ఉండేలాగా సరైన ఆహారాన్ని మనం తినాలి. అసలు మన బాడీకి కావలసినవేంటి? కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనకి శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకునే రైస్ లో ఉంటుంది, చపాతీల్లో ఉంటుంది, మిల్లెట్స్ లో కూడా ఉంటుంది. ఇకపోతే మనకు కావాల్సినవి నెక్స్ట్ ప్రోటీన్స్. మన బాడీ పెరుగుదలకి, మజిల్స్ కి, బాడీ టిష్యూ రిపేర్స్ కి ఇవి ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తాయి. మనం తినే పప్పు, ఎగ్స్, పాలు వంటి వాటిల్లో ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ కావాల్సిందేంటి? హెల్దీ ఫ్యాట్స్. బాడీకి ఎనర్జీ ఇస్తాయి ఇవి, ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి. సో విటమిన్స్ అబ్జర్బ్ చేయడానికి కూడా మంచి కొవ్వు అనేది హెల్ప్ చేస్తుంది. సో నట్స్ లో, సీడ్స్ ఇలాంటి వాటిల్లో ఈ మంచి మంచి కొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటి? విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కావాలి. మనం లేదా అంటే మనం పనిచేయాలన్నా, మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మంచి నీళ్లు తాగడం. ఇది కూడా చాలా అవసరం. అసలు ఇందులో ఏదన్నా మనకి తెలియనిది ఉందా? అస్సలు లేదు కదా. కానీ ఎంతవరకు ఫాలో అవుతున్నాం అందరం ఇలాంటి పోషకాలు అందేలాగా? ఎవరు సరైన ఫుడ్ తింటారు?

అన్నారు. అండ్ స్పెషల్లీ మన లేడీస్ విషయానికి వస్తే అసలు అది నాకు తెలిసి మ్యాక్సిమం జరగదు, అంతే కదా. సో ఈ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ మంత్ సెప్టెంబర్ లో డైటింగ్ గురించి కాకుండా హెల్దీ ఈటింగ్ గురించి, రైట్ ఈటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను జనిత గ్యారేజ్ మూవీ నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీర ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జెనితా గ్యారేజ్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మనం ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ రోజు మనం న్యూట్రిషనల్ మంత్ కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో అండి అందరికీ ఫుడ్ పెట్టేది ఎవరు? మాక్సిమం అమ్మే కదా. అందరికీ పెట్టిన తర్వాత తన భోజనం మాత్రం లాస్ట్ లో ఫాస్ట్ గా ఫినిష్ చేసేది ఎవరు? అది కూడా అమ్మే ఆఫ్ కోర్స్. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆడవాళ్లకి బ్యాలెన్స్

డైట్ తీసుకోవడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అట. సో ఎందుకు, ఏమిటి, దీని గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20కి రీచ్ అయిపోతుంది, కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్దికి ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, భూములిచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
0: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ది కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు నూనెను సరఫరా చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఆప్కో, లేపాక్షి షోరూంలలో పండుగల సందర్భంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు.

0: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జూలై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలన్నీ నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే, స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండాలని కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి కానీ మిగతా దాల ద్వారా కానీ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్, పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగళూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 మంది హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తిగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎస్సీ లొకాలిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ సోదరులు అడిగారు, త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,
0: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట

ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేఎల్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: భారతి ఎఫ్ఎం 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి ఎఫ్ఎం 101.3.
0: ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:31 PM క్రాస్ అయిపోయి 44 seconds అయిపోయింది. దట్ మీన్స్ మనమున్న ధీర ప్రోగ్రామ్ లో. అండ్ మరి ఈ రోజు స్పెషల్ గా మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎందుకంటే ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి, అండ్ స్పెషల్ గా బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అండి, ఆడవాళ్లకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ ముఖ్యమే, అండ్ స్పెషల్లీ లేడీస్ కి ఇంకా ఎక్కువ ముఖ్యం అన్నమాట. అండ్ వాళ్ళ డైట్ లో కంపల్సరీగా ప్రోటీన్స్ అయితే ఉండాలి. మరి ఇంత చెప్పాను కదా, పప్పు ధాన్యాలు, బీన్స్, పాలు, గుడ్లు, పెరుగు, వీటిలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఐరన్ విషయానికి వస్తే, అసలు ఒక 10 మంది ఆడవాళ్ళండి టెస్ట్ చేస్తే కనుక కనీసం 4 ఎనీమియా ఉంటుంది, ఇంకొంతమందికి బ్లడ్ బాగా ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే 10.5 అలా మనకి పర్సెంటేజ్ చూపించినా చాలే అనుకుంటారు కదా, కానీ కనీసం 11-12% ఉంటే మంచిది అనమాట, 12 ఉంటే ఇంకా చాలా మంచిది. సో మరి ఐరన్ వచ్చే డైట్ కూడా తీసుకోవాలి. ఆకుకూరలు, పల్సెస్, బీన్స్ ఇవన్నీ వస్తాయి ఆ లిస్ట్ లోకి. అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, ఆమ్లా ఇలాంటివి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం, పాలు, పెరుగు వీటన్నిటిలో అండ్ మస్ట్ అండ్ షుడ్ గా అనమాట డైట్ లో ఉంచాలి మనం. అన్లెస్ మీరు మిల్క్ ప్రొడక్ట్స్ కి ఎలర్జిక్ అయితే తప్పితే వాటిని అవాయిడ్ చేయడానికి వీలే. సో ఇవన్నీ మనం ఏం చెయ్యాలో తెలుసుకుందాం. మరి న్యూట్రిషనల్ వీక్ లో ఏం చెయ్యకూడదో కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. బట్ రైట్ నౌ రాజకుమారుడు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా.

సఖియామిని అండ్ కోరస్ పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, శివశక్తి దత్త లిరిక్స్ అనమాట. బాహుబలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:42 క్రాస్ అయిపోయి 43 PM కూడా అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు మనం న్యూట్రిషనల్ వీక్ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం మన హెల్త్ గురించి, అండ్ స్పెషల్లీ మన లేడీస్ హెల్త్ గురించి. యాక్చువల్గా అండి, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబమే ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా. అండ్ స్పెషల్లీ మన గీత గోవింద సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడవాళ్లు గట్టిగా తినాలి అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్పేసి మన విజయదేవరకొండ చెప్తారు కదా. అయితే మన లేడీస్ కి ఒక అలవాటు ఉందండి, అన్నిట్లోనూ దూసుకుపోతారు. బట్ మహిళలు మొదట అడుగు కూడా వేస్తుంటారు, కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు వెనకాలే ఉంటారన్నమాట. పిల్లల్ని ఫ్యామిలీని చూసుకున్నంత బాగా తన హెల్త్ మాత్రం పట్టించుకోరు, లెక్క చెయ్యరు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా, ఆడవాళ్లు ఒక కుటుంబాన్ని నిలబెడతారు అనేది ఓకే కరెక్టే, ఫస్ట్ అసలు వాళ్లు గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడితే కదా

కుటుంబాన్ని నిలబెట్టేది. ఏమంటారు ఈ పాయింట్ ఎలా మిస్ అవుతున్నారంటారు. సరే ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అనే దానికైతే సంబంధించి కొన్ని విషయాలు నేను నా దగ్గర మాట్లాడుకుందాం. బట్ రైతు మీ అందరి కోసం

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రోబో సినిమా నుంచి. సో మరి యాక్చువల్ గా ఏంటి మ్యాటర్ అంటే, కొన్ని స్టడీస్ అండ్ సర్వేస్ ప్రకారం అండి మన ఆడవాళ్లలో పోషకాహార లోపం అనేది చాలా ఉంటుందట అండ్ రక్తహీనత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా, తీసుకునే ఆహారంలో సరైన పోషకాహారం అనేది లేకపోవడం మాత్రమే. సో ఇంట్లో ఏమో అందరికీ వెరైటీ వెరైటీస్ ఉన్న ఫుడ్ ని సర్వ్ చేస్తారు, కానీ వాళ్ళు తినేటప్పుడు మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరన్నమాట. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి, పాలిచ్చే తల్లులకి పోషకాలు అనేవి చాలా అవసరం, న్యూట్రిషన్ చాలా అవసరం. సో ఆ స్టేజ్ లో ఏంటంటే బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయట. సో అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ అయినా, మదర్స్ అయినా, అసలు లేడీస్ ఎవరైనా సరే గట్టిగా తినాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అండర్ వెయిట్ ప్రాబ్లం, అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమ్మాయిల్లో ఇది ఎక్కువ కనిపిస్తుందంట. సో సోషల్ మీడియా చూసి ప్రభావం చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే డైట్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోవడం, జీరో కార్బ్స్, ఓన్లీ జ్యూస్, వన్ మీల్ ఏ డే, ఇలా క్రాష్ డైట్స్ చేస్తున్నారట. సో యాక్చువల్ గా ఏంటంటే మ్యాటర్, ఒక్కొక్కసారి ఇది అందరికీ సెట్ అవ్వదు, అంటే ఒకళ్ళకి సూట్ అయినట్టు మనకి సూట్ అవ్వదు అనమాట. సో ఒక్కొక్క బాడీకి ఒక్కో అవసరం ఉంటుంది. సో బాడీ ఇమేజ్ కోసం డైట్ చేయడం అనేది మాత్రం ఫస్ట్ మానేయాలి. అండ్ బేకరీ ఫుడ్ ని రెగ్యులర్ మీల్ కి రీప్లేస్మెంట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఏదైనా ఎప్పుడైనా ఒకసారి లంచ్ వండుకోకపోతే ఆ కాసేపట్లో ఏదో సమోసాలు తెచ్చుకుని తినేయడమో, లేకపోతే ఇంకేదో తినేయడమో ఆ గ్యాప్ లో, సో ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు. ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ ఎలాంటి మెడికేషన్ లేకుండా సప్లిమెంట్స్ వాడకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలు చేయకూడదు అనమాట. సో యాక్చువల్ గా అందంగా ఉండడం అంటే స్లిమ్ గా ఉండడం మాత్రమే కాదు, హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది కాదనమాట, ఓకేనా? సో మరి ఇంకా చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఆకే బిర్యానీ సినిమా నుంచి ఒక బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్.

నరేష్ అయ్యర్ అండ్ చిత్ర గారు పాడిన పాట వనమాలి గారి లిరిక్. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 154 క్రాస్ అయిపోయి 155 కూడా అయిపోయింది మన టైం. సో మరి చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం, పిల్లలు సరిగా తినట్లేదు, అంతే కదా. సో ఇక్కడ మదర్ యాజ్ న్యూట్రిషనిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా అండి మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక్క రోజులో ఎవ్వరూ నేర్పించలేరు, కాబట్టి చిన్నపిల్లల నుంచి అలవాటు చేయాలట. అలా అని వాళ్ళని ఫోర్స్ చేయలేం మనం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నారు ఏంటంటే, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీతో కలిసి తినే అలవాటు చేయాలట వాళ్ళకి. అండ్ కలర్ఫుల్ ఆహారాన్ని తయారు చేయడం, లేకపోతే ఇంట్రెస్టింగ్ గా ఫుడ్ ఉండేలాగా వాళ్ళ డైట్ ప్లాన్ చేయడం పిల్లలకి, ఇవన్నీ కొంచెం మనం రెగ్యులర్ గా వాళ్ళని ఈ న్యూట్రిషన్ ఫుడ్ కి అలవాటు చేసే క్రమంలో చేయాల్సిన పనులన్నమాట. అఫ్ కోర్స్ అమ్మలందరికీ కూడా ఇది స్పెషల్ గా చెప్పక్కర్లేదు, వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేసేస్తారు ఇందులో ఆల్రెడీ. సో అది మ్యాటర్, కొంచెం లవ్, కొంచెం కేర్, కొంచెం పేషెన్స్ తో చేయాల్సిన పనులు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు మనం చెప్పేది కంటే మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు, కాబట్టి పేరెంట్స్ కి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే పిల్లలకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఈజీగా ఫాలో అయిపోతారు కూడా, అదనమాట మ్యాటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్దీ ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి, బట్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో సింపుల్ న్యూట్రిషన్ ఫుడ్ కానీ, బ్యాలెన్స్డ్ ప్లేట్ కానీ, కావలసినంత వాటర్, రెగ్యులర్ యాక్టివిటీ, ఇదే మనం తీసుకోవాల్సిన సింపుల్ కేర్. హెల్దీ విమెన్, హెల్దీ అమ్మాయిలు అబ్బాయిలు, హెల్దీ పిల్లలు, హెల్దీ ఫ్యామిలీ, సో దట్ హెల్దీ ఫ్యూచర్, ఏమంటారు అంతే కదా. సో మరి ఇదే న్యూట్రిషన్ వీక్ మెసేజ్ అనమాట. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్ గా 2:30 సందడే సందడిలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. అండ్ మనం ఉండిపోయాం సండే సండే గేమ్స్ షో లోకి. హాయ్, హలో, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ షో. సో మరి టైం ఆల్రెడీ 2:30 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇక్కడైతే మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, టుడే బాహుబలి సాంగ్ కి మా స్పీకర్స్ బ్లాస్టింగ్ అంటూ కోడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం గారు అంటూ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ గారు పంపించారు, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందే సందికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. వెల్కమ్ టు సందే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అండ్ ఆల్సో కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ బావునేరా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, ఎం నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి మెసేజ్. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజు నుంచి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమరిపాడు నుంచి కూడా హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు హాయ్ శృతి గారు అన్నారు. హలో అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టీ వెల్కమ్ మన బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి శృతి వచ్చింది, ఏం అడుగుతుంది, వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేస్తున్నా పాయింట్ లోకి వచ్చేస్తున్నా. సో మరి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మనం చాలా రోజులైంది కదా పార్క్ కి వెళ్ళి, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ మీకోసం రెడీ చేశానన్నమాట. సో ఏంటి మ్యాటర్ అంటే, అనగనగనగనగా చూపునూరు అనే ఒక గ్రామం ఉందండి, అక్కడ నేనంటే నేనే అని ఒక బెంచ్ ఉందన్నమాట. ఆ బెంచ్ లో 6 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, 6 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ మనకి కొన్ని జంతువులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత 6th ప్లేస్ లో ఏమొస్తుంది అనేది నేను ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆలోచించి మీరు అక్కడ నాకు ఆన్సర్ పంపించారు. ఓకేనా, క్లియర్ కదా. చూపులూరు అనే గ్రామం, నేనంటే నేనే అనే బెంచ్, అక్కడ పార్క్ లో బెంచ్. సో మరి అక్కడ 6 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ ఫిల్ అయిపోతే 6th ప్లేస్ లో ఏమొస్తుంది, శృతి ఇచ్చే ఆప్షన్స్ లోంచి మీరు కనిపెట్టి దాని మెసేజ్ లో పెట్టి నాకు పంపించాలి. ఓకే, సో ఇంతకీ ఆ 5 ప్లేసెస్ లో ఉన్నవి ఏమేంటి అంటే, 1st ప్లేస్ లో ఈగల్ గద్ద ఉంది. ఓకే, 2nd ప్లేస్ లో గుడ్లగూపు ఉంది. 3rd ప్లేస్ లో చిరుత ఉంది. 4th ప్లేస్ లో మేక ఉంది. 5th ప్లేస్ లో గుర్రం ఉంది. సో మరి 6th ప్లేస్ లో ఏముండొచ్చు, ఇది నా క్వశ్చన్. 1st ప్లేస్ లో గద్ద, తర్వాత గుడ్లగూబ, తర్వాత చిరుత, తర్వాత మేక, తర్వాత గుర్రం ఉంటే మరి 6th ప్లేస్ లో ఏముండొచ్చు, మీరు ఆలోచించి నాకు చెప్పండి. మీకున్న ఆప్షన్స్ పావురం, పిల్లి, తాబేలు. పావురం, పిల్లి, తాబేలు, ఈ మూడిట్లో ఏమొస్తుంది ఆ 6th ప్లేస్ లో. ఓకేనా, సో మరి గ్రామం ఏమిటో, ఆ పార్క్ ఏమిటో, ఆ ప్లేసెస్ ఏంటో, ఇవన్నీ ఒక లిస్ట్ ప్రకారం కూర్చున్నాయని అయితే మీకు అర్థమవుతుంది. మరి ఆ లిస్ట్ ఏమిటి మీరు కనిపెట్టి నాకు మెసేజ్ లో పంపించేసేయండి. రైట్ నౌ మీ అందుకోసం ఉల్లాసంగా లే, ఉత్సాహంగా లే, లే ఆ పాట వచ్చేస్తుంది ఆ మూవీ నుంచి. ఎంజాయ్ లిసనింగ్.

మహేష్ కాండ్ బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 2:38 PM క్రాస్ అయిపోయి 40 seconds అయిపోయింది మన సండే సందడి షో టైమ్. అండ్ మనకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే నంద్యాల జిల్లా భానుముఖల నుంచి FMS సర్దార్ పంపించారు. నమస్తే శృతి మేడం గారు, శుభ మధ్యాహ్నం, ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీరు వచ్చారంటే ఆ కిఖే వేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నా ఆన్సర్ ఎక్కడ, పావురమా పిల్ల తాబేలా, ఏది వస్తుంది? మీరు నాకు పంపించలేదు, పంపించేసేయండి విత్ లాజిక్ ఆల్సో. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సందరే సందరికి స్వాగతం సుస్వాగతం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పేసి వాన పడడం లేదు వాన పాట వేయండి అంట రామన్నకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సందరే సందరికి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల పంపించారు. ఓకే సో మరి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ బై గోపి పాటి బండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా? ఎస్ అఫ్ కోర్స్. అండ్ శృతి మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. ఓకే ఓకే, సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మాత్రం నా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, పావురం అని చెప్పేసి. ఓకే, సో లాజిక్ కూడా

ఎవరు అనుకుంటున్నారు ఆ మూడిట్లో అనేది కూడా పంపిస్తే బాగుండేదండి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి కూడా పౌరానికే ఓట్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తాబేలుకి చెప్పేస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్రదిగ్గజాలు మాత్రం పౌరం అంటున్నారు. అండ్ ఎం కొండారెడ్డి సిద్దివట మండలం కడప జిల్లా నుంచి మాత్రం పిల్లికే ఓటు. కాకపోతే వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి పౌరం అన్నారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుంచి తిరువదిల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాట్ ఆర్ తాబేలోటు. ఆహా, ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలండి, రెండు చెప్తే ఎలా. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ కోడుమూరు ఊర్మిళ అండ్ వీరేష్ పావురం అంటున్నారు. అండ్ ఆల్సో శృతి గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం అంటూ కర్నూలు నుంచి నాస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలంగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి పావురం అంటున్నారు. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం శృతి మేడం బాగున్నారా అంటూ పావురానికే ఓటేసేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భవానీ ఫ్రమ్ విజయవాడ, ఆన్సర్ క్యాట్. ఓకే, సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా మహమ్మద్ స్నేహబాను జైనుద్దీన్ వీళ్ళిద్దరూ కలిసి పావురానికి ఓటేశారనమాట. ఓకే, సో శృతి గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్, వాటి జీవితకాలాన్ని బట్టి చూస్తే తాబేలు ఉండాలండి, తాబేలు మాక్సిమం 500 సంవత్సరాలు బతుకుతుందండి అంటున్నారు. బట్ జో యాక్చువల్ గా అయితే లాజిక్ అది కాదు. ఓకేనా, సో మరి ట్రై చేయి, లాజిక్ ఇంకేమై ఉండొచ్చు. నేను యాక్చువల్ గా క్వశ్చన్ లో కొంచెం లాజిక్ ఉంది, అది ఎవరైనా వినుంటే కనుక చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం బాగున్నారా, సందర్శనకి స్వాగతం అంటూ రఘువీర్ సింగ్ సిగ్నాబాయి రాధామున్న ఏలూరు నుంచి పావురానికి ఓటేస్తూ పంపించారనమాట మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ క్యాట్ అండ్ స్పారో అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అసలు నేను పిచ్చుకను ఎక్కడిచ్చాను, ఎక్కడిచ్చాను, మీరు తెచ్చేసారు ఎక్కడి నుంచో దాన్ని. క్యాట్ అయితే ఉంది కానీ పిచ్చుక మాత్రం లేదు. సో ఎనీవేస్ నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర్ల చిన్నబస్తానరావు గారు, దామర్ల పెద్దబస్తానరావు గారు హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ పిల్ల అనుకుంటున్నా అంటూ మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన, ఆహాహాహా, వెరీ వెరీ నైస్. యాక్చువల్ గా మీది లాజిక్ కరెక్ట్, బట్ నో నో నో అనమాట. ఏంటంటే ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు పావురం అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడ్డం అంకయ్య గారు బండాలపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఉరవకుడి నుంచి ఈశ్వరయ్య పిల్ల అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పావురం ఎగురుతుంది కాబట్టి అట. ఓకే సరే, మరి చూద్దాం పావురమా పిల్ల తావేలా, ఇంకెవరెవరు ఏమేమనుకుంటున్నారు అనేది మనకైతే ఎలాగో పంపిస్తారు. ఈ గ్యాప్ లో ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. చూపులూరు అనే గ్రామంలో నేనంటే నేనే అని ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ ఐ మీన్ ఆ పార్క్ కి బెంచ్ కి ఒకటే పేరు అనమాట నేనంటే నేనే. సో ఫైవ్ ప్లేసెస్ లో ఆల్రెడీ ఒక గద్ద ఉంది, నెక్స్ట్ గుడ్లగుబ కూర్చుంది, నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో చిరుత కూర్చుంది, ఫోర్త్ ప్లేస్ లో మేక ఉంది, ఫిఫ్త్ ప్లేస్ లో గుర్రం ఉంది. సో మరి సిక్స్త్ ప్లేస్ లో ఏముండొచ్చు అనేది నా క్వశ్చన్. సో దానికి త్రీ ఆప్షన్స్ ఇచ్చాను, పావురం, పిల్లి, తాబేలు. ఈ మూడిట్లో ఏది వస్తుంది, ఎందుకు వస్తుంది, మీరెందుకు అనుకుంటున్నారు అనేది కూడా నాకు కావాలి. ఓకే, సో మరి నెక్స్ట్ వెళ్తే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్ కి పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం పడి పడి లేచే మనసు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

కుమారి 21F సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేంద్ర అండ్ కోరస్ బాయ్ అన్న సాంగ్ అయితే విన్నారు. సో మరి 250 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన సందడి సుందరి షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మెసేజ్ చేశారు క్యాట్ అని చెప్పేసి. నెక్స్ట్

కనకారావు గారు పెడన నుంచి పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ ముసాబాద్ నుంచి సావిత్రి అండ్ జయలక్ష్మి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఓట్ కూడా సేమ్ అనమాట. సో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ కూడా పావురమే. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా సేమ్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి వెంకటేష్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా పావురం అనుకుంటున్నాను మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది విత్ డిఫరెంట్ లాజిక్ అనమాట. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా. ఓకే, సేమ్ ఆన్సర్ పంపించారు. తాబేల్ పార్క్ లో ఉండదు, నీట్లో ఉంటుంది అంట. అర్రర్రర్రర్రే, అందుకని పావురం ఆన్సర్ చెప్పారా మీరు? ఏమిటో. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల. మీరు అడిగిన ప్రశ్న 6వ నెంబర్ లో ఉన్నది, తాబేల్ ఆయ్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాని జైనుద్దీన్ కూడా పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నమస్కార్ టు కమల్ సారా. ఓకే, సో ఏంటో మరి, ఇది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, పావురం అని చెప్పేసి ఇంతకు కాన్సెప్ట్ పంపించారు సేమ్ వీళ్లే. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం, నా పేరు శేఖర్, కొత్లాపూర్ డిస్టిక్ట్ అనమాట, వికారాబాద్. ఓకే, వికారాబాద్ తాబేలు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం, ఎందుకంటే పక్షులు రెండు ఉన్నాయి, జంతువులు మూడు ఉన్నాయి. ఓహో, మీరు బ్యాలెన్స్ చేస్తారు దాని చివరికి. ఓకే, సో మా నెక్స్ట్ ఫార్ములా అండ్ కౌంటర్ ఎల్లప్ప యాదవ్ రాల్చూర్ జిల్లా అంటూ ఏమిటో మెసేజ్ అయితే వచ్చింది, ఏమిటో మరి ఇది. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి మెసేజ్ చేశారు, పావురం. ఓకే, వెరీ నైస్, వెరీ వెరీ వెరీ నైస్, మీది కరెక్ట్ లాజిక్, కరెక్ట్ ఆన్సర్ భాస్కర్, వెరీ కంగ్రాచులేషన్స్ యాక్చువల్ గా. ఓకే, లాజిక్ కూడా కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శృతి గారు బాగున్నారా అంటూ రామచంద్రరావు గారు బ్రదర్స్ రామవరప్పాడు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మా మంచి శృతి వస్తే అచ్చా. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, శుభ మధ్యాహ్నం శృతి మేడం, సందడే సందడికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. క్యాట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రశ్న ఓహో ఓకే చూపుకు సంబంధించింది కాబట్టి. వెరీ నైస్. నెక్స్ట్ అయితే శృతి మేడం అంటే శృతి మేడం అంతే అట. ఓహో, రామల్లకోట నుంచి దుబాయ్ భాషా గారు, థ్యాంక్ యూ పొగిడినందుకు. అండ్ ఓకే, పావురం అంటున్నారు. అండ్ మధు గారు కూడా పంపించారా, ప్రిన్సిపల్ మధు గారట. ఓకే, వెల్లూరు నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ పంపించారు. ఐస్ సైజ్ ఆర్డర్ పేజియన్ హ్యూమన్ ఐస్ లాగా ఉంటుంది అట. ఓ మై గాడ్, అసలు ఈ లాజిక్ అయితే నేను ఆలోచించనే లేదు. ఎనీవేస్, పావురం అంటారు మీరు మొత్తానికి. ఓకే, సో నెక్స్ట్ అయితే ప్రసన్న కుమార్, శ్రీలక్ష్మి, క్యాట్ అనుకుంటున్నానండి అంటూ మెసేజ్. అండ్ వై గోపి బడ్బండ్ల పావురం అంటున్నారు. అండ్ మరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పిల్లి కొట్టేశారు, పావురం నుంచి జంప్ అయిపోయారనమాట. పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు పావురం అంటున్నారు. ఓకే, సో ఇంతకీ చాలా మంది అన్నట్లుగా ఆన్సర్ వచ్చేసి పావురం అనమాట. సో మరి యాక్చువల్ గా పావురం, పిల్లి రెండు కూడా పవర్ఫుల్ చూపు విషయంలో. అండ్ పిల్లి అయితే తక్కువ వెలుతురులో కూడా చూడగలుగుతుంది, పావురం ఏమో డే లైట్ లో సూపర్ విజన్ ఉన్నది అనమాట. కానీ ఓవరాల్ గా చూపు విషయానికి వచ్చేస్తే పావురం ది బెస్ట్, అన్నిటినీ బాగా చూడగలదు. ఎస్పెషల్లీ షార్ప్నెస్ దానికి చాలా ఎక్కువగా ఉంటుంది, కలర్స్ ని కూడా పర్టికులర్ గా చూడగలదట. అండ్ డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ చూడటం కూడా పావురంకి బెస్ట్ అనమాట పిల్లి కన్నా. సో ఓవరాల్ గా తీసుకుంటే పావురం ఇస్ ద ఆన్సర్. అది మ్యాటర్, సిక్స్త్ ప్లేస్ లో ఇంకేం వస్తుంది, పావురం వస్తుంది. మరి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అంటారా? సో గద్దె విషయానికి వస్తే చాలా దూరంలో ఉన్న వస్తువుల్ని కూడా చాలా బాగా చూడగలదనమాట. సో ఇది పవర్ఫుల్ సైట్ ఉన్న పక్షి. అండ్ తర్వాత గుడ్లగూప, తక్కువ వెళ్తురున్నా కూడా బెస్ట్ గా చూడగలదు. అండ్ చిరుతపులి వచ్చేసి పగలు వేటాడడంలో చూస్తూ సూపర్ కింగ్ ఇది. ఇక మేక విషయానికి వస్తే దాని కళ్ళ పొజిషన్ డిఫరెంట్ గా ఉంటుందన్నమాట, దానివల్ల చాలా వైడ్ యాంగిల్లో చూడగలదట. అండ్ గుర్రమేమో 350 డిగ్రీస్ పరిసరాల వరకు చూడగలుగుతుంది. అది వీటన్నిటి లిస్ట్ ఇలా ఇలా ఇలా ఉందనమాట. ఎనీవేస్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మన స్టూడియోలో టైం ఆల్రెడీ

255 క్రాస్ అయిపోయి 39 అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ టైం నేను ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు అంటే అందరూ చాలా బాగా ట్రై చేశారు కదా, ఇప్పుడు కూడా అలాగే ట్రై చేయండి. క్రికెట్ ని తెలుగులో ఏమంటారు? ఓకే, క్రికెట్ గేమ్ ని తెలుగులో ఏమంటారు? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి 8662484 ఈ నెంబర్ కి. రైట్ నౌ మీ అందరి కోసం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దెర్ రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నీనో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని రాయపూడి ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 3:04 PM క్రాస్ అయిపోయి 51 seconds అయిపోయింది. సో మనమున్నాం సందడి గేమ్ షోలో. సో నాకైతే మెసేజెస్ చాలా వచ్చాయి నేను అడిగిన క్వశ్చన్ కి. బట్ దానికంటే ముందు ఇంతకటి క్వశ్చన్ కి ఒక ఆన్సర్ వచ్చిందండి. శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లతా గారు పంపించారు ఉయ్యూరు నుంచి. పవరాని ఆన్సర్ అయితే వచ్చింది, బట్ లాజిక్ మాత్రం అసలు నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను మీ ఆన్సర్ చూసి. పవరానికి బెంచ్ మీద ప్లేస్ తక్కువ పడుతుంది కాబట్టి పవరా మేక చిరుత గుర్రం ఇవన్నీ కూర్చున్నాక ఇంకా దేనికి ప్లేస్ ఉంటుంది శృతి. సో పవరమే అని చెప్పి పవరం అయితే గాల్లో అయినా ఉంటుంది కాబట్టి ఆ 6th place లో జస్ట్ ఇలా గాల్లో ఎగురుతూ ఉంటుంది అన్నమాట. వెరీ నైస్ అండి, చాలాసేపు నవ్వించారు. థ్యాంక్ యూ సో

మచ్. ఓకే, మెసేజ్ చేసినందుకు, నవ్వించినందుకు, నవ్విస్తూ నవ్విస్తూ నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు, క్రికెట్ ని తెలుగులో ఏమంటారు అని అడిగాను కదా, బ్యాటు బాలు ఆట ఆట. ఓకే, నెక్స్ట్ అయితే మూసాపేట నుంచి ఎం నరేష్ గారు అయితే ఆట అన్నారు సింపుల్ గా. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ పంపించారు, కొంచెం సేపు నవ్వుకుందాం ప్లీజ్ అంటూ ఒక ఆన్సర్ పంపించారండి, బుడ్డ బాలు కర్రట, బుడ్డ బాలు కర్ర ఆట. ఓకే సో నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి కర్రా బిళ్ళ అంటూ పంపించారు. పాపం బంతేం చేసిందండి, దాన్ని ఎక్కడికి పంపించేశారు మీరు? యాక్చువల్ గా ఈ కర్రా బిళ్ళ ఆట అంటే నాకైతే ఒకటి తెలుసు, అఫ్కోర్స్ నేను ఆడలేదు అనుకోండి, కాకపోతే నాకు ఒకటి తెలుసు, జస్ట్ దీనికి బాల్ తో పని లేదు అండ్ ఇంకో పర్సన్ తో పని లేదు, ఒకళ్ళే కర్ర తీసుకుని ఏస్ కొడతారు అనుకుంటా. నేనైతే చూశాను బట్ ఆడలేదు ఎప్పుడు. ఓకే సార్, మరి నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, బిజ్లీ వెంకటేష్ కదా, ఓకే బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల, ఇది టైపిక్ మిస్టేక్, నేను యాజ్ యూజువల్ గా చదివేశాను. ఎనీవేస్ చండు కర్ర ఆట అంటూ మెసేజ్ చేశారు అమ్మ బాబోయ్. ఓకే సో నెక్స్ట్ అయితే రామలికోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, క్రికెట్ ని ఇలా కోడి కీచరాయి అని కూడా చెప్తారా? ఓకే, మరి నాకైతే ఐడియా లేదు అసలు. అండ్ నెక్స్ట్ వేటపాలెం రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ధీరాలో మహిళల గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు, గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది, అన్ని పనులు చాలా బాగా చేస్తారు, వారు తీసుకునే ఆహార పట్ల శ్రద్ధ తీసుకోరు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఎస్, ఈ న్యూట్రిషనల్ వీక్ కదండి, స్పెషల్లీ లేడీస్ కి న్యూట్రిషన్ అనేది చాలా చాలా అవసరం, పోషకాలు చాలా అవసరం. సో వాళ్ళు తీసుకోకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకుని వాళ్ళు తీసుకునేలా చేయాలి, ఏమంటారు? ఓకే ఎనీవేస్, ఈ క్వశ్చన్ కి, క్రికెట్ ని తెలుగులో ఏమంటారు అనే క్వశ్చన్ కి అయితే బ్యాటు బాలు ఆట అని అంటారు. అర్రెర్రెర్రెర్రే. ఓకే నెక్స్ట్ విజయ, విజయవాడ నుంచి విజయలక్ష్మి, గుండ్రంగి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంత క్వశ్చన్ కి అయితే పిల్లి ఆట, నో పిల్లి కాదు పావురం. ఎనీవేస్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా, బంతి బ్యాట్ అంటూ మెసేజ్ చేశారు. అశోక్ గన్నవరి నుంచి బంతి కర్ర ఆట ఆట. ఓకే నెక్స్ట్ చెండు పలకల ఆట అంటారు అంటూ శేఖర్ మెసేజ్ అనమాట, వికారాబాద్ నుంచి. ఓకే నెక్స్ట్ మహంకాళి ఇంకా రాజేశ్వరి పొదిలి నుంచి ఏంటి పాలుంగోలు అంటున్నారు, ఏమిటో మరి ఏమిటో డిఫరెంట్ గా పంపారు, నాకైతే అర్థం కాలేదు మీ ఆన్సర్ యాక్చువల్ గా. నెక్స్ట్ బ్యాట్ బాల్ ఆట అంటూ ఓంకార్ ఇంకా రాజు ఫ్రెండ్స్ మేడ్చల నుంచి మెసేజ్. నెక్స్ట్ అయితే ఓకే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, వా వెరీ నైస్, మీరు చాలా దగ్గరగా వచ్చారు మీ ఆన్సర్, బట్ ఇంకొంచెం కాస్త అటు ఇటు సరి చేయాలంతే, ట్రై చేయండి, మీరు చాలా చాలా చాలా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు 100% మన ఆన్సర్ అయితే మీరు ఆల్మోస్ట్ 90% వచ్చేసారు. ఓకే సో కొంచెం సరి చేసి పంపించండి, ఇప్పుడే మీ ఆన్సర్ నేను అనౌన్స్ చేయట్లేదు, చూద్దాం మన వాళ్ళు ఇంకేమేమనుకుంటారో క్రికెట్ ని తెలుగులో. నెక్స్ట్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, క్రికెట్ ని తెలుగులో క్రికెట్ అనే పిలుస్తారు, అసలు ఏ గోళా లేదో. ఓకే నెక్స్ట్ క్రికెటర్ తేరీ ఏమిటో మరి ఇది, క్రికెట్ అని వచ్చింది, ఎల్లప్ప యాదవ్ రాయచూరు జిల్లా నుంచి అనమాట. ఓకే మూడుసార్లు పిలుస్తారన్నమాట తెలుగులో. ఎనీవేస్ ఓకే మనకి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, క్రికెట్ ని తెలుగులో కీచరాయి అంటారు, క్రికెట్ అనేది ఒక ఆట. అర్రెర్రెర్రెర్రే, నేను చెప్పింది క్రికెట్ గేమ్ ని తెలుగులో ఏమంటారు, ఇలా అనుకుంటారు అందరని ముందే డౌట్ వచ్చి నేను స్పెషల్ గా మెన్షన్ చేశాను క్రికెట్ గేమ్ అని. ఓకే సో నెక్స్ట్ మెసేజ్, కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, శృతి గారు తెలుగులో కూడా క్రికెట్ ని క్రికెట్ అనే పిలుస్తారు అని గూగుల్ చెప్తోంది అట. ఓకే సో జాబ భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి ఒక డిఫరెంట్ ఆన్సర్ పంపించారు, మాస్కోర్ అట ఏమిటో మరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుంచి, క్రికెట్ కీచరాయి, బ్యాటు బాల్ గేము. ఓకే నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి, కీచరాయి ఆర్ కర్రా బంతి ఆట, అందరూ కూడా కీచరాయిలోకి వెళ్లారు, అజ్జో నేను క్రికెట్ గేమ్ అని చెప్పినా కూడా. ఎనీవేస్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే మీరు కూడా చాలా వరకు దగ్గరగా వచ్చారండి, ఒక 75% దగ్గరగా వచ్చారనమాట, సో ట్రై చేయండి ఇంకొంచెం, బట్ నెక్స్ట్ది మాత్రం అసలు కాదు కీచరాయి, అసలు కాదు, మనం మాట్లాడుకునేది క్రికెట్ గేమ్ గురించే. ఓకే సో నెక్స్ట్ అయితే కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి అనమాట, ఐరాల మండలం చిత్తూరు డిస్ట్రిక్ట్ అట.

బాలు బంతి అంటే బ్యాటు బంతి ఆట అని అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి సిస్టర్. ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. సో హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్. బీన్కొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి మెసేజ్ చేశారు, క్రికెట్ ని తెలుగులో బంతి దాండు ఆట అంటారు అంటూ. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే దుడుకర్ర ఆట అంటారట లేదా బ్యాటు బంతి ఆట అంటారట. ఓకే నెక్స్ట్ ఊరోకడి నుంచి ఈశ్వరయ్య గారు గుండ్రంగి ఆట అంటారు అంటున్నారు. వై గోపి పాటిబాండ్ల సేమ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూర్. ఓకే కీచిరాయి కాదు మనం మాట్లాడుకునేది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం బంతి బంతి ఆట అనుకుంటున్నాం మేడం అంటారు ఆట. ఓకే సో మరి బ్యాట్ ఏం చేసింది పాపం, ఎక్కడికి వేసేసారు ఆ బ్యాట్ ని ఇసిరేసారు మొత్తానికి మీరు. గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి బంతి ఆట సేమ్ ఆన్సర్. అండ్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కర్ర చండి ఆట అంటారు అంటూ ప్రెసెస్ చేశారు. మరి నెక్స్ట్ అయితే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే నరేష్ మెసేజ్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి కర్రా బంతి అంటున్నారు. ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడు చూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. క్రికెట్ ఆట అని తెలుగులో ఏమంటారు? క్రికెట్ ఆట. ఓకే దీనిని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది దేవా సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మనీష్ జూయలో. టైం 3:17 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సండే సండే గేమ్ షోలో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామ్ల పంపించారు. గేమ్ షో సూపర్, గాడ్ బ్లెస్ యూ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మీ ఆన్సర్ కార్ పట్టుకొని బాల్ ని కొట్టడం, అది కాదు నాకు చాలా సేపు కన్ఫ్యూజన్ తర్వాత కానీ అర్థం కాలేదు అది బ్యాట్ పట్టుకొని అని. ఫస్ట్ అయితే కారు పట్టుకుని బాల్ కొట్టడం ఏమిటా అనుకున్నాను, బట్ ఎనీవేస్ నవ్వించేశారు. సో ఓకే, బ్యాట్ పట్టుకుని బాల్ కొట్టడం ఆట అంటారు అంతే కదా. ఓకే పోనీలేదు, కారుని పట్టుకుని కారునే కొట్టారు, జాగ్రత్త జాగ్రత్త వచ్చి జాగ్రత్త. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి మెసేజ్ చేశారు ఎవరంటే, ఓకే గడ్డం అంకయ్య గారా. ఓకే గడ్డం అంకయ్య గారు బంతి ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకటేశుపై గారు కనికాయపల్లి గ్రామం నుంచి, కర్రా బంతి అంటున్నారు. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా బంతి బరిగల ఆట ఆట, ఓ మై గుడ్నెస్. ఓకే నెక్స్ట్ అయితే వెలిగొండ ప్రాజ్, ఓకే అండ్ బంతి కర్ర ఆట లేదా చేతి కర్ర బంతి, చేతి కర్ర బంతి ఆట అమ్మ బాబు. వీసీ మోహన్ ఒడిచల్ల విలేజ్ మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సరదా బ్యాట్ బాల్ ఆట అట, అర్రే రే రే. ఓకే నెక్స్ట్ మెసేజ్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి అనంతపురం. హలో హౌ ఆర్ యూ శృతి గారు అంటున్నారు. హాయ్ రాహుల్ రెడ్డి గారు, మీ మెసేజ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బ్యాట్ మరియు బంతితో ఆడే ఒక ప్రసిద్ధ బహిరంగ ఆట అట, ఓ మై గుడ్నెస్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే బంతి బ్యాట్ ఆట అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్, కర్రా బిల్లానా అని అడుగుతున్నారు. దేవసేన మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి అనమాట. సో పెద్ద నరసింహ గారు అండ్ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి ఆట బాలు అట, ఆట బాలేమిటండి. నెక్స్ట్ భీమధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దర్వారు సత్రం నుంచి తిరుపతి జిల్లా నుంచి అనమాట. చెండు దాడి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో గుండ్రంగి ఆట అంటూ ఫణి సత్యశ్రీ యూకే నుంచి మెసేజ్. అండ్ పడిన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగ ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, ఓకే చేతి కర్ర బంతింగ్ ఆట ఏమిటో ఇది. ఎనీవేస్ మురళి గారు అయితే హాయ్ అంటూ మెసేజ్. నెక్స్ట్ బ్యాట్ బంతి ఆట అంటూ మహంకాళి రాజేశ్వరి పొదల్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, క్రీడా అని అంటారు అంటున్నారు. అండ్ బ్యాట్ అండ్ బాల్ గేమ్ అంటూ టెంపోరావ్ ఫ్రమ్ మలారం విలేజ్ మధిర మండలం కమ్మర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఓకే కనకారావు గారు పెడల నుంచి, ఆహా సూపర్, మీరైతే చాలా వరకు వచ్చేసారు దగ్గరికి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద మైదానం మీద ఆడే ఆట అంటే లతా ఫ్రమ్ ఉయ్యూర్ మెసేజ్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ రైట్ ఆన్సర్ మ్యాక్సిమం, కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు అయిందంతే. అండ్ ఎంత ఆలోచించి

కూడా తెలియడం లేదు తల్లి అంటూ సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి డిఫరెంట్ ప్రశ్నలు తీసుకుని రావడంలో మీకు మీరే సాటి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కీచురాయి ఆట అంటున్నారు ఎవరు ఇంతకీ, చిన్ని తిరుపతి ప్రకాష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట, మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ పంపించారు. భాస్కర్ పడం నుంచి అండ్ మహబూబ్ కలీం నంద్యాల నుంచి చిమ్మట అంటున్నారు. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు క్రికెట్ ఆడిని క్రికెట్ జట్టు అని పిలుస్తారట. నెక్స్ట్ బంతి ఆట అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అండ్ బంతి ఆట ఇది కూడా నెల్లూరు జిల్లా ఇనబడుగు నుంచి అనమాట. శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, ఓకే తనోజ్, ఓకే వెరీ నైస్. అండ్ నరేష్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు, శృతి గారు ఇంకా వెళ్ళలేదు ఎప్పుడు వస్తారు. ధను శ్రీకాకుళం సోమపేట మండలం, క్రికెట్ ని క్రికెట్ ఆట అంటారు, ఏ భాషలో అయినా శృతి గారిని శృతి అనే అంటారు అట. ఎంఎస్ దుర్గారావు గారు కర్రగోళం ఆట అంటున్నారు. అండ్ మై గాడ్ ప్రదీప్ అనంతపురం నుంచి మీ వాయిస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్, క్వశ్చన్ రిపీట్ చేయరా అంటే కష్టం ప్రదీప్, ఇప్పటికే చాలా సేపు అయింది క్వశ్చన్ అడిగి. అండ్ మీరైతే ఆన్సర్ వినండి ఓకేనా. సో కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, చేతి కర్ర బంతి ఆట అంటారు. అయ్యో బాబోయ్ పడిన జోగానంద్ర కాల నుంచి అప్పలరాజ్ గారు కూడా కొంచెం దగ్గరకు వచ్చేసారు. సూర్యకుమారి పాలకొల్ల నుంచి కర్ర బంతి అంటున్నారు. అండ్ మరి రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనబడుగు నుంచి బంతి ఆట, ఓకే. సో నెక్స్ట్ మెసేజ్ పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్రికెట్ అంటారు. ఓకే స్టాప్ చేసేద్దాం. ఇంతకీ ఏమంటారు అంటే దండ తాడన క్రీడ అంటారట. యాక్చువల్ గా దండ అంటే పెద్ద కర్ర, తాడన అంటే కొట్టడం లేదా పైకి లేపడం, స్ట్రైకింగ్ ఆర్ హిట్టింగ్ అనమాట. సో క్రీడ అంటే గేమ్ ఆర్ స్పోర్ట్ ఏదైనా రావచ్చు. సో ఫైనల్ గా కర్రతో కొట్టి ఆడే ఆట అని అర్థం. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, మరి చాలా గేమ్స్ అలాంటివి ఉన్నాయి కదా వాటి కూడా ఇదే అంటారు, అంటే ఇదే అంటారు. దండ తాడన క్రీడల కిందకే వస్తాయి అవన్నీ. సో క్రికెట్ కూడా అలాంటిదే అనమాట. సో అది ద మ్యాటర్. ఓకే సో దీని పక్కన పెట్టుద్దాం. చాలా సేపు కొంచెం బాగా ట్రై చేసి అలసిపోయారు కాబట్టి మీకోసం సినిమాలకు సంబంధించిన ఒక ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాం. ఇప్పుడు మనకి చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కిరణ్ అబ్బువారు అండ్ గౌరీప్రియ యాక్ట్ చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి కన్నా ముందు ఇంకొకరు యాక్ట్ చేయాల్సి ఉంది, వాళ్ళు చేయలేదు ఫర్ అంటే డేట్స్ అవి అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఫర్ సమ్ రీజన్స్ చేయలేకపోయారనమాట ఒక పెయిర్. వాళ్ళు ఎవరై ఉంటారు ఆ హీరో ఆ హీరోయిన్ ఎవరు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. చెన్నై లవ్ స్టోరీలో యాక్ట్ చేయలేకపోయిన ఆ పెయిర్, ఆ క్యూటెస్ట్ పెయిర్ ఎవరు మీకు తెలిస్తే తెలుసు కదా మన వాట్సాప్ నెంబర్ పంపించేసైన ఆ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ యమలీల సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, ఇంటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

జేమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో నకాష్ అజీజ్ అండ్ ఆదితి భవరాజు పాడిన సాంగ్ అయితే విన్నారు. లైలా సినిమా నుంచి 3:31 PM క్రాస్ అయిపోయి 35 seconds అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి సూర్యకుమార్ గారు పాలకొల్లు నుంచి పంపించారు, కర్ర బంతి ఆట అంటూ. ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్ సూర్యకుమార్ గారు వినుంటారు కదా ఆన్సర్ ని, దండతాడన క్రీడ అంటారట. ఎనీవేస్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ముసాపేట నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారనమాట. ఓకే సో ఇంతక నేను అడిగిన క్వశ్చన్ కి చెన్నై లవ్ స్టోరీ మూవీలో యాక్ట్ చేయలేకపోయిన క్యూటెస్ట్ పెయిర్ ఎవరు అని చెప్పేసి. ఓకే సో ఆన్సర్ అయితే రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కృష్ణ పాట చాలా జుంబారే ఆ పాట కదా. ఎస్ ఓకే సో మరి నెక్స్ట్ అయితే మనకి అనంతపురం నుంచి రమేష్ పంపించారనమాట. ఓకే వెంకటాచలపతి రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ అయితే కర్నూలు నుంచి దర్పినే సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ శ్యామల ప్రకాష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కిరణ్ అభవరం అండ్ శ్రీగౌరి ప్రియ అంటున్నారు. ఎవరింతకీ శేఖర్. ఓకే వికారాబాద్ నుంచి శేఖర్ గారు నేను అడిగింది ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని కాదు, యాక్ట్ చేయలేకపోయిన వాళ్ళు. వాళ్ళు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం ఫర్ సమ్ రీజన్స్ చేయలేకపోయిన యాక్టర్స్ ఎవరు అని. ఓకే సో మరి అది చెప్పండి నాకు. అండ్ టెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే సో నెల్లూరు జిల్లా నుంచి అనమాట ఇనమగుడి నుంచి పంపించారు. ఏమిటది మీరు కూడా సేమ్ ఆన్సర్ కిరణ్ అభవరం అండ్ శ్రీగౌరి ప్రియ. ఓకే నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఆనంద్ ఓకే ఓకే ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో ఓకే రాయచూర్ జిల్లా ఎల్లప్ప ఇంకా యాదవ్ మీ ఆన్సర్స్ ఏమిటో ఇంతక్కడి నుంచి నాకు అసలు అర్థం కావట్లేదండి. డిఫరెంట్ గా పంపిస్తున్నారు ఏమిటో. ఓకే కమిటీ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కూడా కిరణ్ అబ్బవరం కాదండి నేను యాక్ట్ చేసిన వాళ్ళని అడగట్లేదు. ఓకే సో మరి దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ ఆల్సో గడ్డం అంకయ్య గారు సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ మూసాపేట గ్రామం నుంచి మనకి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి ఫ్రమ్ మచిలీపట్నం గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నవ్వండి నవ్వించండి నవ్వుతుండండి ఆయుష్ పెరుగుతున్నారు. ఓకే నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట ఓకే రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రబెల్లి మండలం నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే సో మరి మాక్సిమం అందరూ రైటే పంపిస్తున్నారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో యాక్ట్ చేసినా కాదు యాక్ట్ చేయలేకపోయినా ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు మిస్ చేసుకున్నారు అనమాట ఈ సినిమాని, వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. సో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ ఎవరు, ఇది నా క్వశ్చన్. ఓకే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ తీర్థం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, నెక్స్ట్ గౌస్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. సో నాగ చైతన్య కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సుహాసు శివాజీ పంపించారు అన్నమాట, జస్ట్ ఓన్లీ పేర్లు మాత్రమే పంపారు వాళ్ళది అవి కూడా. నెక్స్ట్ హాయ్ అంటూ చిత్తూరు నుంచి గణేష్ అండ్ నా ఓకే గణేష్ పంపించారు, ఆన్సర్ నాని అండ్ సాయిపల్లి కాదండి. నెక్స్ట్ మహేష్ బాబు అండ్ మహేష్ బాబు అంటున్నారు ఎల్లప్పారు రాయచూరు జిల్లాని. ఏదైనా మీరు భాషలో 100 సార్లు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు మీరు ఏదైనా 3 సార్లు చెప్తారా అండి? అజ్జుజో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే మురళి గారు హాయ్ శృతి గారు అన్నారు. ఎనీవేస్, సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకి ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనమాట. అది వాళ్ళు చేయాలట, బట్ చేయలేకపోయారట, అదనమాట సంగతి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మన. సో రవి పెళ్లి చూపులు ఎప్పటి నుంచో అది అలా జరుగుతూనే ఉంది. సో ఈసారి కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ కాబట్టి రవి పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఓకే వెళ్ళాడా, ఎప్పటిలాగానే తనకి అమ్మాయి పేరు తెలియదు, సో అది తెలియదు కదా. సో వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నారు, పెళ్లి కూతురు కూడా కూర్చుంది, వచ్చి చక్కగా అన్ని తినేసిన తర్వాత అమ్మాయిని చక్కగా క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేశారు. ముందుగా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, మీ పేరేంటి? సో పేరేంటి అన్నప్పుడు అసలే అమ్మాయి చాలా తెలియగల అమ్మాయి అనమాట, అండ్ చాలా చక్కగా అమ్మాయి పేరు మాత్రం స్ట్రైట్ గా చెప్పకుండా ఒక పొడుపు కథలో చెప్పింది. ఆ పొడుపు కథ ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆ అమ్మాయి పేరు. సో ఆ ఆన్సర్ ని మీరు కనిపెట్టాలి, అది మీకు నేను ఇచ్చే టాస్క్ అనమాట. సో ఇంతకి ఏమిటి రవి ఎదుర్కొన్న పొడుపు కథ అంటే, అమ్మాయి ఏం చెప్పింది పెళ్లి కూతురు అంటే, నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమైంది ఏమయ్యి ఉంటుంది అని అడిగింది. మానవుడు కష్టాల్లో పడ్డాడు, ఎప్పటిలాగానే పెళ్లి చూపులు కష్టాలు స్టార్ట్ అయినాయి అనమాట. సో నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమిటి అని పెళ్లి కూతురు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి, ఇది నేను అడుగుతున్నా మిమ్మల్ని. 8662488114 ఈ నెంబర్కి అయితే ఆ పెళ్లి కూతురు పేరును పంపించేసేయండి, రవికి హెల్ప్ చేసేయండి. ఓకే, సో మీ అందరి కోసం లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తాను, ఎంజాయ్ లిస్నింగ్.

హలో అని నవ్వొట్టి విసిరే నా వైపుగా చూడొచ్చుగా. సరదా కళ నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా. నీ పేరుకి తోకల్ని పెట్టి ఫేస్బుక్ లో వెతికానుగా.

ఎస్ మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పెడ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవాని మెసేజ్ చేశారు. ఇంతకటి క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనే మెసేజ్ తో. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే సో పెళ్లి చూపులు పెళ్లి కూతురు పేరుని ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. మీరు సూపర్ అండి అసలు. ఓకే వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ మీది రైట్ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ చేతిరాజు రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి. ఆహా కోకిల, ఓ గాడ్ కోకిలకి గొంతు లేదంటున్నారు మీరు. అండ్ నెక్స్ట్ ముబల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓహో నెక్స్ట్ మాధవి అంజనేల్ భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం శృతి అంటున్నారు. దీనికి నేను ఏమని చెప్పాలి ఇప్పుడు? అజ్జో. నెక్స్ట్ మురళి గారు యాజ్ యూజువల్ అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్ అండి. భలే గెస్ట్ చేశారే అందరూ. సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి గౌస్ ఫ్రమ్ అనంతపురం. స్వరాజ్యమా? స్వరాజ్యం కాదండి. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ రాగిణి అనుకుంటా అంటున్నారు. అర్రెర్రెర్రే పేరు బాగుంది మొత్తానికి. నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట గ్రామం నుంచి స్వరూప అంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే పూజారి ఆనంద్ ఓకే ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అనమాట. గీతా మాధురి అట. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం. ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎస్ భీమశ్రీ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎస్ దుర్గారావు గారు కూడా రైట్ ఆన్సర్. రే. నెక్స్ట్ మెసేజ్ ఢిల్లీ గణేష్. ఆహా నా పేరు ఉత్త గణేష్ కాదు ఢిల్లీ గణేష్ అంటున్నారు. రే. ఓకే నెక్స్ట్ మెసేజ్ కీర్తనా మీరు పంపించిన ఆన్సర్ అండి. ఇంతకీ ఎవరిది? సీను ఆయరాల నుంచి. ఓకే కీర్తన కాదు. ఎనీవేస్ నెక్స్ట్ అయితే నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట. ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు స్వరలాసికాట. అయ్యా బాబోయ్ పేరు మాత్రం అదిరిపోయింది కానీ పెళ్లి కూతురు పేరు అది కాదు. ఓకే నెక్స్ట్ జానకి రామ్ ఉమా. ఓకే ఆన్సర్ కోకిల అంటున్నారు నందిగామ నుంచి. ఓకే నెక్స్ట్ అయితే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఏంటి మురళేఖనా? నో. నెక్స్ట్ భాస్కర్ పెడను నుంచి వంశీక అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే పిల్లను గ్రోవి కాదండి. అయ్యబాబోయ్. నెక్స్ట్ హాయ్ మేడం నా పేరు శేఖర్. ఓకే ఆన్సర్ రేణుకాట కాదు. నెక్స్ట్ అయితే దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామలకోట దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ కూడా మురళి ఆర్ పిల్లన గ్రో. మురళి అంటే అమ్మాయి పేరు ఎలా అవుతుంది? ఓకే ఎనీవేస్ మీరు అనుకుంటున్నారు బట్ కాదు. దేవసేన తిరుపతి నుంచి లయానా అని అడుగుతున్నారు.

is right answer and Koner Vishnu Ayyappa Nagar Vijayawada is right answer and Brahmay gar Kannur nunchi. Okay, next aithe maniki Bijli Venkatesh and Shamla family members pamincharu emani. Okay, పిల్లను గ్రోవీ అట. అండ్ రాగ సుధ అంటున్నారు వెంకటేష్ కర్నూలు నుంచి. లత ఫ్రమ్ ఉయ్యూరు, గాయత్రి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం దేవి అండ్ రేణుక. ఓకే, మౌనిక లేదా రాధ అయి ఉండొచ్చు పెళ్లి కూతురు పేరు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సేమ్ రైట్ ఆన్సర్ తోటి పూజారి ధనుంజయ్ గారు పంపించారు పెద్దమగుడి దగ్గర నుంచి. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ బడియంపేట కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇనమడుగు నుంచి వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీనివాసరావు గారు సుజా దొడదేవరపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఈ రోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ హసీన్ బేగం అండ్ ఫ్యామిలీ, యాడికి మండల అనంతపురం డిస్టిక్ట్. ఓకే, శృతి అంటున్నారా? శృతి కాదండి. నెక్స్ట్ అయితే రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనబడుగు నుంచి సుభాషిణి అట. ఆహా, డిఫరెంట్ గా వెళ్ళిపోయారు మొత్తానికి. నెక్స్ట్ పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రవెల్లి మండలం బల్లూరు నుంచి అనమాట రాధ అంటున్నారు. సులోచన ఫ్రమ్ కరీంనగర్. ఓకే, రైట్ ఆన్సర్. సో ఇందుకి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వీణ, వీణ అనమాట. ఓకే, నోరు లేదు కానీ పాట పాడుతుంది, గొంతు లేదు కానీ రాగం పలుకుతుంది, వీణ అనే ఆన్సర్ అనమాట. ఓకే, పెళ్లి కూతురు పేరు వీణ. సో నెక్స్ట్ మెసేజ్, ఐ మీన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ షో ఎగ్జాక్ట్ గా ఈ షో తర్వాత వివిధ షో కదా. వివిధాలో ఒక్కొక్క రోజు ఒక్కో స్పెషల్ ఉంటుంది, ఇది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ వివిధ భారత లిజనర్స్ కి. అయితే ఈ రోజు స్పెషల్ గా మనకి ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ ఉంది కదా. సో మరి ఈ రోజు నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను మీరు గెస్ చేయాలి. ఎలా ఉంది క్వశ్చన్? మీరు గెస్ చేసి నాకు పంపించేసేయండి, ఏ ఫిలిం డైరెక్టర్, టాలీవుడ్ ఫిలిం ఏ ఫిలిం డైరెక్టర్ ని నేను ఈ రోజు ఏ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏ ఫిలిం డైరెక్టర్ స్పెషల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను, మీరు కనిపెట్టి నాకు మెసేజ్ చేయండి ఈ గ్యాప్ లో. ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి 12 నిమిషాలు ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో పంపించేసేయండి. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 356 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైమ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శాంతిని గురించి ఒకే ఒక్కడు పంపించారు. నేను అడిగిన క్వశ్చన్, మరి ఈ రోజు వివిధాలో నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను, గెస్ట్ చేయనన్నాను. సో విజయ్ బాపి నీడు అంటూ మెసేజ్ చేశారు, నో అంది. సో మరి నిజామాబాద్ ఉమ్మడి నుంచి మమ్మ జైనుద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇంత అక్కడ క్వశ్చన్ కి వీణా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ. ఎస్ఎస్ రాజమౌళి అంటున్నారు, కాదు. నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజాకుమారి మచిలీపట్నం నుంచి రాజమౌళి గారి పాటలు అంటున్నారు, నో. అనిల్ రావుపూడి అంటున్నారు, మాధవి ఆంజనేయులు భూటాన్ పోచంపల్లి నుంచి, కాదు. నెక్స్ట్ సీను ఐరాల నుంచి పూరి జగన్నాథ్ అంటున్నారు, కాదు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, వా వెరీ నైస్, బ్యూటిఫుల్, మీరైతే పట్టేశారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రమేష్ నాయుడు అంటున్నారు, కాదు. నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ మణిరత్నం గారు సాంగ్స్, కాదు. ఊరొక నుంచి ఈశ్వర్య గారు కూడా, ఎస్ఎస్ రాజమౌళి, నో. భీమశ్రో గారు పెడ నుంచి పూరి జగన్నాథ్ అన్నారు. అండ్ ఓకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని రాజమౌళి గాని అంటూ దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు, కాదు. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కూడా రాంగ్ ఆన్సర్. సుకుమార్ అన్నారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే, మార్కాపూర్ నుంచి బివి సుబ్బారావు గారు, అనిల్ రావుపూడి అన్నారు, కాదండి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ అంటూ పద్మ, ఓకే, అశ్విని మెసేజ్ అనమాట. నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాటి నుంచి రాజమౌళి అంటున్నారు, నో. అండ్ ఓకే, చిన్నమ్మ మిర్యాలగూడ నుంచి, హలో తేజమ్మానా, అచ్చచ్చో శృతి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు, ఇళయరాజా గారు మ్యూజిక్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగింది డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. కమతా వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి శంకర్ గారి మూవీస్ లోంచి సాంగ్స్ అనుకుంటున్నాను అన్నారు, నో. నెక్స్ట్ ఓకే సూపర్, గద్దె వంకయ్య గారు బండారుపల్లి నుంచి పట్టేశారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా ఎస్ఎస్ రాజమౌళి అన్నారు, నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గాడ్ బ్లెస్ యూ, యాంకరింగ్ చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు రామచంద్రరావు గారు అండ్ బ్రదర్స్ అనమాట. సో మరి ఇంకా చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనకి. వై గోపి బండ్ల, హాయ్ శృతి మేడం, ఓకే చంద్రబోస్ గారి పాటలు అనుకుంటున్నాను అంటున్నారు. చంద్రబోస్ గారు లిరిసిస్ట్, నేను అడిగింది ఫిల్మ్ డైరెక్టర్ కదా. సో జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రమేష్ నాయుడు అంటూ మెసేజ్ చేశారు, నో అండి. అండ్ రామలకోటి నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మంది రమేష్ నాయుడు గారు అంటున్నారు. సులోచన కరీంనగర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వివి వినాయక్ అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు హాన్స్ జిమ్మర్ చాలా ప్రసిద్ధులు అంటున్నారు, ఏమిటి ఇది, ఎక్కడి నుంచి? రేవతి గారు పంపించారు ఎనమడుగు నుంచి. పెడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు కూడా పట్టేశారు, రైట్ ఆన్సర్. సుకుమార్ ఫ్రమ్ అద్దంకి షరీఫ్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు, హాయ్ అండి. సుకుమార్ గారు కూడా కాదు, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్రిష్ అయితే ఎగ్జాక్ట్ గా ఓకే క్రిష్ డైరెక్టరా, ఓకే, నో నో, రాంగ్ ఆన్సర్ అండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి మెసేజ్. ఓకే, ఇంకా మరి ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల చేసిన వీడియో సందేశంలో వెలిగొండ భోగాపురం అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేశారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎస్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:03 క్రాస్ అయిపోయి 34 సెకండ్స్ అయిపోయింది. మరి నా దగ్గర ఇంకా మెసేజెస్ అయితే మిగిలిపోయినాయి. దర్శకుడు సంధ్య గారు పంపించారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచేపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బి గోపాల్ అంటున్నారు, నో నో నో. అండ్ కీరవాణి గారు అంటూ మెసేజ్ చేశారు గౌస్ అనంతపురం నుంచి, నేను చెప్పింది మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్. ఓకే, రేవతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాజమౌళి అంటున్నారు, రాజమౌళి గారు కాదండి. అండ్ నెక్స్ట్ అయితే అండ్ ఓకే ఎఫ్ఎంఎస్ సర్దార్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ బోయపాటి అనుకుంటున్నాను అంటూ పూజా ధనుంజయ మెసేజ్ చేశారు, బోయపాటి గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు కరెక్ట్ గా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి జ్యోతికృష్ణ అంటున్నారు, కాదు రామల్లికోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి నెల్లూరు జిల్లా శ్రీ చైబ్రోల్ రామకృష్ణయ్య ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, హలో అండి గుడ్ ఈవినింగ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, కే రాఘవేంద్ర రావు గారు, దీని మ్యాటర్. సో మరి కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇచ్చేస్తున్నాయి వాళ్ళ, డైరెక్టర్ డిటెక్టివ్ అవార్డ్. ఓకే ఎంజాయ్ చేసేసేయండి అవార్డ్ ని. సో మరి అప్పుడప్పుడు ఇలా మనం గెస్ట్ చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ని. ఎనీవేస్, మరి సందరే సందు నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం, ఎక్కడికి వివిధాలోకి. మరి ఈ రోజు వివిధాలో ఎలాంటి సాంగ్స్ వినబోతున్నారు కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి, అలా వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా, స్టే ట్యూన్డ్.

0: కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, ఇది సరిపోదా అంటే సరిపోదు. ఇంకా 1 అవర్ ఉంది మన ప్రోగ్రామ్ కి, కాబట్టి ప్రస్తుతానికి ఇదేమీ సరిపోదు. ఇప్పటిదాకా విన్న పాటలు కాదు, ఇక మీద వచ్చే పాటలు ఇంకా అద్భుతం అనమాట. సో మరి కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి మీకోసం లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. అండ్ దిస్ ఇస్ అవర్ శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అయితే సాంగ్ వచ్చేస్తుంది అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట. సో మరి స్పెషల్ గా ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో కె రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటున్నారు. మరి దశాబ్దాల పాటు తెలుగు సినిమాని తన ప్రత్యేకమైన విజువల్ స్టైల్ తో అలరించారు మరి కె రాఘవేంద్రరావు గారు. లెజెండరీ డైరెక్టర్ అనమాట. మరి ఆయన సినిమాల్లో మనం గ్రాండ్ విజువల్స్ చూడొచ్చు, పాటల కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా చూడొచ్చు, గ్లామర్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్ పిక్చర్స్ ఇలా ఎన్నో ఉంటాయన్నమాట ఆయన సినిమాల్లో. స్పెషల్ గా యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, మైథాలజీ ఇలా ఎన్నో యాంగిల్స్ లో మనం సినిమాలు చూసాం కదా. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, డ్యూయట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్, మరి జుమ్మంది నాదం సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలు గారు, సునీత, మాళవిక పడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. సో మరి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. 3:28 4:28 PM క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది మన టైం. సో మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు స్పెషల్ గా డైరెక్టర్స్, ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ కాబట్టి కె రాఘవేంద్రరావు గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్ గా అండి, కమర్షియల్ సినిమాలో గ్లామర్, మాస్, మ్యూజిక్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే మన కె రాఘవేంద్రరావు గారు అటు డివోషనల్ సినిమాలకు వచ్చేసరికి అదే వైభవాన్ని భక్తి రసంతో నింపారు. ఒకవైపు కమర్షియల్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తూనే ఇంకొక వైపు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా కలిగించారు. సో రెండూ రెండు భిన్న ప్రపంచాలని చెప్పొచ్చు. మరి ఆ రెండింటినీ కూడా అద్భుతంగా తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ మన కె రాఘవేంద్రరావు గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
4: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
5: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం
4: ఆ రోజు.
6: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
7: నాకైతే నా స్కూల్ డేసే.
4: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
8: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
9: మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:34 క్రాస్ అయిపోయి 15 seconds అయిపోయింది. అండ్ మరి ఈ రోజు మనం స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్ర గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్ గా అండి 50 ఇయర్స్ కి పైగా ఇండస్ట్రీలో ఉన్న మన డైరెక్టర్ గారు అన్నమాట ఆయన. సో శోభన్ బాబు గారు, మురళీమోహన్, కృష్ణన్ రాజు, సీనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రమోహన్ గారు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్, జగపత్ బాబు, శ్రీకాంత్, ఇంత మంది హీరోస్ తో వర్క్ చేశారు ఆయన. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభుదేవ, నితిన్, మంచు, మనోజ్ వీళ్ళందరితో కూడా మూవీస్ చేశారనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం జగదేక వేడు ఆదిలోక సుందరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్, అబ్బని తీయని దెబ్బ. అసలు రాఘవేంద్ర గారి సినిమాలో పాటలు ఏంటి, ఈ పాట రాకపోవడం ఏంటి, ఇంతకటి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది నాకు తెలుసు. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ చిత్ర పాడిన పాట అయితే వినేశారు, గురుచరణ్ లిరిక్స్ అనమాట. సో మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 4:44 PM క్రాస్ అయిపోయి 58 seconds అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, రౌడీ అల్లుడు సినిమా నుంచి, నా ఫేవరెట్ సాంగ్, అఫ్ కోర్స్ చాలా మంది ఫేవరెట్ సాంగ్. సో కే రాఘవేంద్రరావు గారి మూవీస్ లో అండి బెస్ట్ పార్ట్స్ లో చాలా బెస్ట్ పార్ట్స్ ఉంటాయి అఫ్ కోర్స్, బట్ దాంట్లో అన్నిట్లోకి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, నాకు సాంగ్స్ అనమాట స్పెషలీ. సో ఆయన సినిమాల్లో మన ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ ఒక ఎత్తు అయితే, అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకొక ఎత్తులో ఉంటుంది. అండ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రౌడీ అల్లుడు సినిమాలో బప్పి లహరి గారు ఎంట్రీ ఇచ్చారు. సో మరి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ అయితే వచ్చేసింది అనమాట ఆ సినిమాతో. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఏ పాట ప్లే చేస్తాను, ఆల్రెడీ ఈ పాటకే గెస్ట్ చేసి ఉంటారు, ఎస్ అఫ్ కోర్స్ ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన డ్యూయట్ ట్రాక్ సిరివెన్నెల గారి లిరిక్ లో ప్లే చేస్తాను అనమాట నెక్స్ట్ సాంగ్. సో మరి ఈ సాంగ్ తో ఇవాళ షోకి కూడా గుడ్ బై బాయ్ బాయ్ చెప్పేస్తాం, మీ శృతిని నేను టాటా కూడా చెప్పేస్తా. బట్ వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక మంచి మాట చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి న్యూట్రిషన్ వీక్, పోషకాహారోత్సవ దినోత్సవం కాబట్టి, ఐ మీన్ పోషక వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోషకాహార వారోత్సవాలు. సో మరి హెల్దీగా తినడము అంటే ఏదో అలా కొంచెం పోషకాహారాలు పెట్టుకునే చాలా శుభ్రంగా అలా తినేయడం అని

కాదు, రైట్ గా బ్యాలెన్స్డ్ గా తినాలి. సో హెల్దీగా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి. ఎందుకంటే ఒక హెల్దీ ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, ఒక హెల్దీ ప్లేట్ నుంచి. సో జాగ్రత్తగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, సో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన లేడీస్ ఎస్పెషల్.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇట్స్ అవేర్నెస్ అమంగ్ అస్. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజ్వాదులతో ప్రధానంగా ఐక్యరాజ్య సమితి

లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్దమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ భద్రత లేదు. ఆ తరువాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడగంటుపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంటాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

లింగ కుల మత రాజకీయ ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరి బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కు ఉండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి, లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్ర్యాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వ ప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి

0: సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించడానికి జాతీయంగా అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వి ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, with this very motivational information in our program of Venala today, this is Chetan saying bye for now.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితవాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చేమెచ్చే సినిగీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా యువత నచ్చేమెచ్చే సినిగీతాలతో పాటు విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరి సినిగీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:40 దేశభక్తి గేయం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ

కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు.

శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారమవుతుంది. 6:35 పొలం కబులు ప్రసారమవుతాయి. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరి సినిగీతాలు వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరి సినిగీతాలు వింటారు. 10:00 సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. దీనిలో భాగంగా మహిళలు ఆరోగ్యం చిట్కాలు ఈ అంశం గురించి వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీత వింటారు. 7:15 పాడిపంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కొరే సినిగీతాలు వింటారు. 8:30 దేశభక్తి గేయం వింటారు. 8:40 దేశభక్తి గేయం వింటారు. 8:45 సమాచార సంధ్యా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. 102.7 MHz పై మా ప్రసారాలు. వనితావాణి కార్యక్రమానికి స్వాగతం.

0: మహిళలకు ఎంతగానో ఇష్టమైనటువంటి వనితావాణి కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మనకు చాలా మంది మహిళలకు కాల్ చేస్తున్నారు. ముందుగా కాల్ కలిసినటువంటి లక్కీ శ్రోత ఎవరో వారితో మాట్లాడిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం, బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నాను. మీ పేరు?
1: అనూష మేడం.
0: అనూష, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఇప్పుడు నెల్లూరు టౌన్ మేడం.
0: ఓకే అండి, మరి చెప్పండి, వాళ్ళ ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: దేవుడి సినిమా నుంచి శాంతినికేతన గీతం పాట వేయండి మేడం.
0: ఖచ్చితంగా మీకోసం అయితే పాట వస్తుంది.
1: 2 ఇయర్స్ అయింది మేడం.
0: అవునా?
1: అవును మేడం.
0: అంటే మీరు మాకు కాల్ చేయట్లేదా? మీకు కాల్ కలవట్లేదా?
1: అంటే నేనే గ్యాప్ ఇచ్చాను మేడం రోజు.

0: సర్వే చేస్తే అందరికి అవకాశం కలగాలి కదా మేడం, చేసిన వాళ్ళు చేస్తే బాగుంటది కదా.
1: ఓకే, వెరీ గుడ్ అండి, అందరూ మీలా అనుకుంటే చాలా బాగుంటుంది.
0: అందరూ అనుకోవాలని కోరుకున్నాను మేడం, మహిళ అది వంట వానికి కూడా వంటలకి అవకాశం ఇస్తే బాగుంటది.
1: అవునండి, రెగ్యులర్ గా కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ నుంచే కాల్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే కాల్స్ కలుస్తున్నాయి అని అందరూ చెప్తున్నారు.
0: చేసిన తర్వాత వనితలు ఏమనుకోవద్దండి అని అంటారు మేడం, చేసిన తర్వాత ఇంకా ఏమనుకుంటారు మేడం.
1: ఓకే అండి, మరి మీకోసం అయితే పాటిస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ మేడం.

రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.

0: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. సుహాసిని గారు చెప్పండి.
1: పవిత్ర బంధం వెంకటేష్ గారి.
0: పవిత్ర బంధం వెంకటేష్ గారి సినిమా. ఈ పాట కోరుకోవడానికి రీజన్ ఏంటండి?
1: మాయదారి అందం.
0: ఓకే, ఈ సినిమా నుంచి పాట కోరుకోవడానికి రీజన్?
1: పాటలు బాగుంటాయని కోరుకుంటే.
0: ఓకే అండి, మరి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మాది పాత టెక్పోస్ట్ నెల్లూరు.
0: ఓకే అండి, మరి మీకోసం అయితే పాట వస్తుంది, విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: కనితమణి కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం.
1: హలో ఉండే గ్రామంలో ఏం బాగుంది?
0: హలో హలో,
1: నాలో ఉండే ప్రేమలో. హలో
0: హలో, మీ పేరేంటండి?
1: నా పేరు లక్ష్మీ బిట్టగుంట.
0: లక్ష్మి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి?
1: నాలో ఉండే ప్రేమ. గోపాలకృష్ణుడమ్మ అనే పాట అండి మేడం, రేపు కృష్ణాష్టమి సందర్భంగా.
0: ఓకే అండి, తప్పకుండా పాట ప్లే చేస్తున్నాం. విని ఆనందించి మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: Thank you, brother.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు చవటపాలు. నా పేరు వచ్చి పద్మ.
1: పద్మ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? అర్థం కాలేదండి.
2: శిశేంద్రి.
1: దీంట్లో ఏ పాట? ఓకే అండి, తప్పకుండా మీకోసం అయితే పాట ప్లే చేస్తాం. విని ఆనందించండి. మాకు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: తోతులు
1: చెప్పండి.
2: పద్మ, విజయమ్మ, చందు, ఇంద్రజ, మీకోసం ఎక్కువ.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ కోరిక మేరకు పాట వస్తుంది, విని ఆనందించండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

సంవత్సరంలో ఉద్యోగ సంవత్సరం. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్ల్లో డిప్లొమా సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్ చదివిన వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1748 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందిన వారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, శాఖల్లో గ్రూప్ బి నాన్ గెస్టెడ్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో నియమితులవుతారు. సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా డిగ్రీ కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు నాగో చిత్తం నుండి పాట విన్నాం.

0: స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచ్లను రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ మరో 4 రోజుల్లో ముగియనుంది. అనగా సెప్టెంబర్ 7వ తేదీతో లాస్ట్ డేట్. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. బేసిక్ పే 48,480 రూపాయల నుంచి 85,920 రూపాయలు మరియు ఇతర అలవెన్స్లో లభిస్తాయి. ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? అర్హత ఉన్న అభ్యర్థులందరూ అప్లై చేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు ఆర్య MBBS చిత్రం నుండి పాట విందాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత సమాచారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ విభాగాలలో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులైన గ్రాడ్యుయేట్ ఇంజనీర్, ఆఫీసర్, లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లొమా ఇంజనీర్ పోస్టులకు విడుదలైన నోటిఫికేషన్ నేటితో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా పోస్టులను ఎంపిక చేస్తారు. బేసిక్ పే వచ్చేప్పటికీ గ్రేడ్ ఏ పోస్టులకు 50,000, గ్రేడ్ ఏఓ పోస్టులకు 40,000, గ్రేడ్ ఈఓ పోస్టులకు 30,000 వరకు శాలరీ ఉంటుంది. మరికొద్ది సమాచారం తెలుసుకునే ముందు అరుంధతి చిత్రం నుండి పాట విన్నాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారం. దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ రిజిస్ట్రేషన్లు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐఐటీ మద్రాస్ ఇటీవలే సవరించిన దరఖాస్తు స్వీకరణ తేదీని 27 మార్చగా తాజాగా 2వ సారి సవరించి సెప్టెంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. చివరి తేదీ సెప్టెంబర్ 27 కాక ఆలస్య రుసుముతో అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో జరగనున్నాయి. కొత్తగా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్ చేరింది. అలాగే ఒక పేపర్గా ఉన్న టెక్స్టైల్స్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ను ఇంజనీరింగ్ సైన్సెస్లో ఒక సెక్షన్గా చేర్చారు. అంటే కొత్తగా రోబోటిక్స్ పేపర్ను అదనంగా చేసిన మొత్తం పేపర్ల సంఖ్య గత ఏడాది మాదిరిగానే 30గా ఉంది. రిజిస్ట్రేషన్కు డిజిటల్ లాకర్ తప్పనిసరి. గేట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అభ్యర్థులు డిజీలాకర్ ఖాతాలో లింక్ చేయడం తప్పనిసరి ఐఐటి మద్రాస్ తెలిపింది. దరఖాస్తు చేసే ముందే అభ్యర్థులు వెబ్సైట్లో తమ డిజీలాకర్ ఖాతాను క్రియేట్, అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో దరఖాస్తుదారులు తమ డిజీలాకర్ను అనుసంధానం చేయాలని, దీని వలన ధృవీకరించిన వ్యక్తిగత సమాచారాన్ని పోర్టల్ సురక్షితంగా సేకరించగలుగుతుందని ఐఐటి మద్రాస్ పేర్కొంది. అభ్యర్థి ఒకసారి అనుమతి ఇచ్చాక వారి పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్ ఫోటో, వెరిఫైడ్ గుర్తింపు పత్రం నెంబర్, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఇంటి అడ్రస్ వంటి వ్యక్తిగతమైన వివరాలను ఆటోమేటిక్గా పోర్టల్ సేకరిస్తుందని తెలిపింది. తద్వారా అప్లికేషన్ ప్రక్రియ వేగంగా, మరింత ఖచ్చితంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. మరికొంత సమాచారం వినే ముందు భాగమతి చిత్రం నుండి పాట విన్నాం.

యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లు గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎవరైనా నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31న ఓటీఆర్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 19తో ఓటీఆర్

0: ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 21తో ముగిస్తాయి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష ఉండదు. 10వ తరగతితో పొందిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 23,757 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. తెలంగాణ సర్కిల్లో 419, ఏపీ సర్కిల్లో 917 పోస్టులు ఉన్నాయి. ఆ ఉద్యోగాలను బట్టి వేతనం బీపీఎంకు 12,000 నుంచి 29,380 రూపాయలు ఉంటుంది. ఏబీపీఎంకు, డాక్ సేవకు 10,000, 24,070 రూపాయలుగా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల చొప్పున గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు దాదాపు 4 గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది. అలాగే వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకు ప్రోత్సాహకాలు అందిస్తారు. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. ఇప్పటి వరకు మీరు యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చమెచ్చే సినిగీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువత రంగం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा. भारत और बेल्जियम ने आज व्यापार, निवेश और आर्थिक सहयोग को और मजबूत करने की प्रतिबद्धता दोहराई. प्रधानमंत्री नरेंद्र मोदी और बेल्जियम के प्रधानमंत्री बाख्त द विवर के बीच आज नई दिल्ली में वार्ता के बाद जारी संयुक्त वक्तव्य में दोनों नेताओं ने द्विपक्षीय व्यापार में विभिन्न क्षेत्रों की बढ़ती भागीदारी का स्वागत किया. दोनों नेताओं ने भारत यूरोपीय संघ मुक्त व्यापार समझौते पर वार्ता सफलतापूर्वक पूरी होने का स्वागत किया और इसे समय पर लागू करने का आह्वान किया. बेल्जियम ने आतंकवाद के खिलाफ लड़ाई में भारत के साथ एकजुटता व्यक्त की और पहलगाम आतंकी हमले की निंदा की. दोनों देशों ने आतंकवाद के खिलाफ सहयोग मजबूत करने और आतंकवाद निरोधक संयुक्त कार्य समूह के गठन की संभावनाएं तलाशने पर सहमति जताई. दोनों देशों ने रक्षा सहयोग मजबूत करने के लिए आशय पत्र पर भी हस्ताक्षर किए. इसके अंतर्गत नियमित आदान प्रदान, प्रशिक्षण, अनुसंधान और रक्षा उद्योग में साझेदारी को बढ़ावा दिया जाएगा. अंतर्राष्ट्रीय संगठित अपराध और साइबर अपराध से निपटने के लिए केंद्रीय अन्वेषण ब्यूरो और बेल्जियम की संघीय पुलिस के बीच समझौता ज्ञापन पर भी हस्ताक्षर किए गए. इससे पहले प्रधानमंत्री नरेंद्र मोदी ने बेल्जियम के प्रधानमंत्री बाख्त द विवर से आज नई दिल्ली में द्विपक्षीय वार्ता की. संयुक्त संवाददाता सम्मेलन में प्रधानमंत्री मोदी ने कहा कि विश्व इस समय उथल पुथल के दौर से गुजर रहा है और विश्व के कई हिस्सों में संघर्ष की स्थितियां बनी हुई हैं.
2: दुनिया के कई हिस्सों में संघर्ष की स्थिति बनी हुई है. फूड, फ्यूल या सप्लाई चेन, हर क्षेत्र में अनिश्चितता का प्रभाव पड़ रहा है. इस चुनौतीपूर्ण माहौल में भी भारत की इकोनॉमी ने अपनी गति बनाए रखी है. पिछले क्वार्टर में हमने 7.8% की ग्रोथ दर्ज की है. आज भारत की ग्रोथ स्टोरी दुनिया के लिए विश्वास और नए अवसरों का स्रोत बन रही है.
1: बेल्जियम के प्रधानमंत्री ने भारत को सबसे बड़े लोकतंत्र और तेजी से बढ़ती अर्थव्यवस्था वाला देश और एक महत्वपूर्ण सहयोगी बताया. रक्षा मंत्री राजनाथ सिंह ने कहा है कि भारत और बेल्जियम के बीच घनिष्ठ तथा दीर्घकालिक संबंध हैं, जो आपसी सम्मान और लोकतांत्रिक मूल्यों पर आधारित हैं. उन्होंने कहा कि दोनों देश नियम आधारित वैश्विक व्यवस्था के प्रति वचनबद्ध हैं. रक्षा मंत्री ने ये बात बेल्जियम के रक्षा मंत्री थेओ फ्रांकन के साथ नई दिल्ली में शिष्टमंडल स्तर की वार्ता के दौरान कही. वित्त मंत्री निर्मला सीतारामन ने न्यूयॉर्क में उच्च स्तरीय व्यापार गोलमेज सम्मेलन में निवेशकों से मुलाकात की. उन्होंने सम्मेलन में भारत के सुधार आधारित विकास की चर्चा की. उन्होंने 2026-27 की पहली तिमाही में

0: less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కొందల దుర్గేష్ చెప్పారు. వివరాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెల క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
3: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగురేటుకి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్టంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు.

0: ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీశాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఖచ్చితంగా వినియోగదారులకి పామాయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ల ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలం. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరల పైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని రోజున మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయించి చేశారు.
0: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025-26ను ప్రదానం చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2027 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్ట స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్ట స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 16 మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, 20 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు. ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,

0: యేసు మరియు యానాము. ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12 తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఐటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట పర్యాటక రంగ వర్గాలకు ఐఐటీఓ సభ్యత్వం రిజిస్టేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కొందల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణాల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నానండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కొందల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. భారత్ బెల్జియం దేశయోః వ్యాపారో ద్విగుణీ భవిష్యతి. ప్రధానమంత్రిణా మోదినా బెల్జియం మంత్రిణా బార్ట్ డి వీబర్ ఇత్యనేన సహ నవదెహల్యాం విహితా శిఖర వార్తా. రక్షాక్షేత్రే నవీకరణీయ ఊర్జాయాం చ హస్తాక్షరం గతాః ప్రముఖాః సంధయః. రక్షామంత్రిణా రాజనాథ్ సింహేన బెల్జియం మంత్రిణా థియో ఫ్రెడ్కిన్ ఇత్యనేన సహ క్షమతా నిర్మాణాయ కృతా మంత్రిణా. న్యూయార్క్ నగరె సమాయోజితాయాం గోష్ఠ్యాం విత్తమంత్రిణా నిర్మలా సీతారామన్ ఇత్యనయా భారతస్య ఆర్థిక సామర్థ్యం ప్రదర్శితం. తయా కృత్రిమ ప్రజ్ఞా క్షేత్రే సూచనా సంగ్రహ కేంద్రేషు చ భారతె విద్యమానానాం సంభావనానాం వివరణం ప్రస్తుతం. అపి చ కిదాంబి శ్రీకాంతః చీన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ స్పర్ధాయా అంతిమాష్ట చక్రం ప్రావిశత్. अथ वार्ताः विशदीकृत्य. भारत बेल्जियम देशाभ्याम् अद्य रक्षा सहयोग विषयकेण आशयपत्रेण साकं नवीकरणीय ऊर्जा अन्ताराष्ट्रिय अपराध दमनम् राजनैतिक प्रशिक्षणम् चेत्यादिषु क्षेत्रेषु सहमति पत्राणि हस्ताक्षरितानि. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అపరాహణే నవదిల్ల్యాం బెల్జియం దేశస్య ప్రధానమంత్రిణా బార్ట్ డి వీబర్ ఇత్యమునా సహ ద్వైపాక్షికీ మంత్రణాం అకరోత్. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర పక్షైః సహ పరస్పర హిత సంబద్ధానాం క్షేత్రీయ వైశ్విక విషయానాం విశదతయా సమీక్షాం విహితవంతౌ. స్వకీయే వక్తవ్యే ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ సంపూర్ణం విశ్వం మహతః విప్లవస్య సంఘర్ష స్థితేశ్చ కాలఖండేన గచ్చదస్తి. ఖాద్య ఇంధన ఆపూర్తి శృంఖలాదిషు సర్వేషు క్షేత్రేషు అనిశ్చితతాయాః ప్రభావో దృశ్యతే. కింతు ఏతాదృశే కాఠిన్యమయే వాతావరణే అపి భారతస్య అర్థవ్యవస్థా స్వకీయాం గతిశీలతాం రక్షయతి. విగత త్రైమాసికే భారతేన 7.8% ఆర్థిక వృద్ధిః సమంకితా. సహ న్యాగాదీత్ యత్ భారతస్య వికాస యాత్రా అద్య విశ్వస్య కృతే విశ్వాసస్య నూతనావసరాణాం చ

0: సహైవ తావత్ బిహార ఉత్తరాఖండ్ సమేత్య సప్త రాజ్యేషు మేఘ గర్జనై వజ్రపాతై చ సహ అతివృష్టి భవిష్యతీతి పూర్వానుమానం ప్రకటితం. కేంద్రీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ ప్రతిపాదితవాన్ యత్ భారతీయ రైల్వే విభాగేన వహన క్షమతా వృద్ధ్యై సంకేతన ప్రణాళ్యా ఉన్నయనాయ అథ చ స్వయంచాలిత ద్వార సౌవిధ్యయుక్తానాం ఉపనగరీయ రైలయానానాం ప్రచాలనార్థం సువ్యవస్థితం కార్యం విధీయతే. సహ అవోచత్ యత్ ముంబైనగరే సంప్రతి 18,000 కోటి రూప్యకాణాం రైల్వే పరియోజనానాం కార్యం ప్రగతిపథి వర్తతే. శ్రీవైష్ణవ అద్య నవదెహల్యా ఆభాసీయ మాధ్యమేన ముంబైత సింధుదుర్గ పర్యంతం గచ్చత ద్రుతగామీ రైలయానస్య హరిత పతాకా ప్రదర్శన సమారోహం సంబోధయనాసీత్. మంత్రిణా స్పష్టీకృతం యత్ పూర్వ పశ్చిమయోః సమర్పిత వస్తువాహన మార్గౌ జవాహరలాల్ నెహ్రూ పత్తనాత్ దేశస్య అన్య భాగేషు వస్తు పరివహనం సౌవిధ్యయుతం విధాయ మహారాష్ట్రస్య ఔద్యోగిక వికాసం భృశం సుదృఢయిష్యతి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయ బ్యాడ్మింటన్ క్రీడకేన కిదాంబి శ్రీకాంతేన చీన్ మాస్టర్స్ స్పర్ధాయాం విజయ పతాకా ఉచ్ఛ్రిత. తేన విశ్వవరీయం విక్టర్ లై ఇత్యమం పరాజిత్య చతుర్థాంశ అంతిమ చక్రే ప్రవేశ సంప్రాప్త. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. సమర్పణ శ్రీమతి బి కావిశ్రీ.

మన చుట్టూ ఎంతో అందమైన ప్రకృతి, ఎన్నో అందమైన వస్తువులు. మరి వాటి అందాన్ని మనం ఆస్వాదించాలి అంటే మొదట వాటిని మనం చూడగలగాలి, అలాగే అవి చేసే శబ్దాలను వినగలగాలి, వాటి ద్వారా వచ్చే సుగంధ పరిమళాలను వాసన చూడగలగాలి, తినగలిగే వాటిని రుచి చూడగలగాలి, మమత అనురాగాలు పంచే చోట వాటిని తాకగలగాలి. ఆ తర్వాతనే ఆస్వాదన అనే పదానికి పూర్తి అర్థం తెలిసిన వాళ్ళమవుతాం. మరి ఇవన్నీ మనం పొందాలి అంటే వాటికి జ్ఞానేంద్రియాలు చాలా అవసరం. మరి మనకు ఇన్ని అనుభూతులను ఇస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలలో ముఖ్యమైనవి, ప్రధానమైనవి మన కళ్ళు. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఎందుకంటే మనం దేని గురించైనా తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానేంద్రియాలలో మాక్సిమం కళ్ళ ద్వారానే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాం. అందుకే నయనాలు అంత ముఖ్యమైనవి. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా నేను ఇవాళ దేని గురించి మాట్లాడబోతున్నాను అని. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మనకు ఈ అందమైన ప్రపంచాన్ని

చూడగలిగేలాగా చేస్తూ ఎన్నో విషయాలను తెలియజేసే కళ్ళ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందామా? వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. మన శరీరంలో మెదడు తర్వాత సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్ సంక్లిష్టమైనటువంటి ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది మన కన్ను. అసలు మనకు కళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది అన్న ఊహ ఎంత భయంకరంగా ఉంటుందో కదండి. కెమెరాని మనిషి కనుగొన్నాడు, కానీ అంతకంటే అద్భుతమైన కెమెరా మనిషి పుట్టుకతోనే మనలో ఉంది, అదే కన్ను. మన కన్ను ఒక అద్భుతమైన నిర్మాణం. మనం వాడే మొబైల్ ఫోన్స్ లో మహా అయితే 24 నుంచి 108 మెగాపిక్సెల్స్ వరకు కెమెరాలుంటాయి. కానీ మన కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ తెలుసా అండి? ఏకంగా 576 మెగాపిక్సెల్స్. ఎంత క్లారిటీగా మనకు ఏదైనా ఒక వస్తువు కనిపిస్తుంది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇన్బిల్ట్ గా మన కన్ను ఒక కెమెరా. అంతేకాదు మన చిన్న కంటిలో 20 లక్షల భాగాలు పనిచేస్తూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న సెన్సరీ రిసెప్టర్స్ ద్వారా లైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్ వంటి వాటిని గ్రహించి మన బ్రెయిన్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో ఇవి పంపిస్తూ ఉంటాయన్నమాట జ్ఞానేంద్రియాలు. ఇలా పంపించే జ్ఞానేంద్రియాలలో 80% ఏదైనా ఇన్ఫర్మేషన్ ని కేవలం కంటి ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. మిగిలిన 20% చెవి ద్వారా విని, ముక్కు ద్వారా వాసన చూసి, నాలుక ద్వారా టేస్ట్ చేసి, చర్మం ద్వారా స్పర్శ వల్ల తెలిసి తెలుసుకుంటూ ఉన్నాం. ఇంత అందమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే మన కళ్ళే దానికి కారణం. అలాంటి మన కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, అసలు మనం ఎలా చూడగలుగుతున్నాము, ప్రతి ఒక్క కలర్ మనకు ఎలా అంత పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంది, మనిషికి ఐ సైట్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, మనకు దగ్గరగా ఏదైనా ప్రమాదం వస్తున్నా లేదా మనమే ప్రమాదం దగ్గరకు వెళ్తున్నా మనకు అది తెలియచెప్పి ఆ ప్రమాదం నుంచి మనల్ని కాపాడేలాగా చేస్తున్నటువంటి కళ్ళను ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను కూడా ఈరోజు తెలుసుకుందాం. చీకట్లో మీరు ఏదైనా వస్తువుని చూడగలరా? చూడలేం కదా. అక్కడ ఏదైనా ఒక చిన్న లైటో క్యాండిలో ఉందనుకోండి, దాని సహాయంతో ఆ గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడొచ్చు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, చూడడానికి కాంతి అన్నది చాలా అవసరం. సూర్యుడు లేదంటే బల్బ్, కరెంట్ వీటి వల్ల వచ్చే కాంతి దేని మీదైనా ఒక వస్తువు మీద పడితే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి అది మన కంటి మీద పడడం వలన మనకి ఆ వస్తువు కనిపిస్తుంది. అలా కంటి మీద పడిన కాంతి కంటి లోపలి వరకు ఎలా వెళ్తుంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామా? మన కంటిలో నల్ల గుడ్డికి ముందుగా రౌండ్ షేప్ లో కార్నియా ఉంటుంది. ఇది చాలా క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఏదైనా ఒక లివింగ్ ఆర్గాన్ ఉంది అంటే అది కార్నియా మాత్రమే. ఎందుకంటే ఈ కార్నియాలో రక్తనాళాలు ఉన్నాయనుకోండి, అవి మన చూపుకు అడ్డంగా ఉంటాయి కాబట్టి కంటిలోని ఈ పార్ట్కి బ్లడ్ సప్లై ఉండదు. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, బ్లడ్ సప్లై లేకపోతే ఆ పార్ట్ ఎలా జీవించగలదు అని, దానికి ఆక్సిజన్ అన్నది అవసరం కదా అని. ఈ కార్నియా మన చుట్టూ వాతావరణంలోని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని తీసుకుని లైవ్లీగా ఉంటుంది. ఇది కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువుని మనం 120 డిగ్రీల యాంగిల్ లో కూడా చూడగలుగుతున్నాం. అదే ఇది ఫ్లాట్ గా స్ట్రైట్ గా ఉందనుకోండి, కేవలం ముందున్నటువంటి వస్తువుని మాత్రమే మనం చూడగలం, ఇలా కిందకి పక్కకి ఉన్నటువంటి వస్తువుల్ని మనం చూడలేము. కానీ మనం కన్నుని కింద కని సైడ్ కని కూడా మనం చూడగలుగుతున్నాం కదా, అది ఈ కార్నియా వల్లనే సాధ్యమవుతుందన్నమాట. అందుకే కార్నియాని విండో ఆఫ్ ది ఐ అని కూడా అంటారు. తర్వాత స్క్లెరా. ఈ కార్నియాకి పక్కన వైట్ కలర్ లో ఉంటుందే తెల్లగుడ్డు, దీన్ని స్క్లెరా అంటారు. దీనిపైన మనకు సన్నటి రక్తనాళాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, చాలా మందికి ఇంకా ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్క్లెరాకి ఎక్స్ట్రా ఆక్యులర్ అనే 6 మజిల్స్ కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఈ కండరాలు కన్నుని అటు ఇటు తిప్పడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మన శరీరంలో అత్యంత వేగంగా తిరగగలిగే కండరాలు కూడా ఇవే. కార్నియాకి వెనుక భాగంలో రౌండ్ గా

నల్లటి భాగం ఉంటుంది కదా, దీనినే మనం ఐరిస్ అని అంటాం. కొంతమంది కళ్ళు పిల్లి కళ్ళు, గ్రీన్ కళ్ళు, నీలం కళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, ఇలా ఉండడానికి కారణం కూడా ఇదే అన్నమాట. ఈ ఐరిస్ లో మెలనిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది, దాన్ని బట్టి మన ఐ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ప్యూపిల్. ఈ ఐరిస్ కి అంటే నల్ల గుడ్డికి మధ్యలో ఒక చిన్న నల్లటి భాగం ఉంటుంది, దీన్నే ప్యూపిల్ అంటారు, తెలుగులో కనుపాప అన్నమాట. చాలా మంది దీన్ని కంటి మీద ఉన్న ఒక మచ్చ అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇది ఒక హోల్, రంధ్రము. ఈ రంధ్రము ద్వారానే మన కంటి మీద పడినటువంటి కాంతి కంటి లోపలికి వెళ్తుంది. ఒకవేళ బయట కాంతి ఎక్కువగా ఉందనుకోండి, ఈ పిపుల్ హోల్ సైజు చిన్నగా మారుతూ ఉంటుంది, సో తక్కువ లైట్ కంట్లోకి వెళ్తుంది. అదే బయట లైట్ తక్కువగా ఉందనుకోండి, దీని యొక్క సైజ్ పెద్దగా మారుతుంది. అప్పుడు ఎక్కువ లైట్ మనకి క్లియర్ గా కనిపించడం కోసం ఎక్కువ లైట్ లోపలికి వెళ్తుంది అన్నమాట. బయట ఉన్నటువంటి లైట్ ని బట్టి ఈ పిపుల్ యొక్క సంకోచ వ్యాకోచాలు డిసైడ్ అవుతూ ఉంటాయి. ఈ పిపుల్ సంకోచించడానికి వ్యాకోచించడానికి ఐరిస్ సహాయపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనం ఎక్కువ వెళ్తురున్న ప్లేస్ నుంచి తక్కువ వెళ్తురున్న ప్లేస్ కు సడన్ గా వచ్చేసాం అనుకోండి, ఎండను చూసి వెంటనే ఇంట్లోకి వచ్చామనుకోండి, మనకి ఒక సెకండ్ పాటు ఏం కనిపించం, చీకటిగా అనిపిస్తుంది కదా, దానికి కారణం ఈ పిపిలే అనమాట. ఎందుకంటే ఎక్కువ వెళ్తురున్నప్పుడు చిన్నగా ఉన్న పిపిల్ సడన్ గా తక్కువ వెలుతురులోకి వచ్చేటప్పటికి అది పెద్దగా అవడానికి కొంత టైం పడుతుంది. దాని వలన మనకి ఆ కొంచెం సేపు ఏమీ కనిపించదు. తర్వాత లెన్స్. ఐరిస్ కి వెనక భాగంలో లెన్స్ ఉంటుంది, ఇది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మనం దూరంగా దగ్గరగా ఉన్న వస్తువులను ఫోకస్ చేయడానికి ఈ లెన్స్ తన షేప్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. మనము కెమెరాలో కూడా చూస్తాం లెన్స్ అని, వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు దూరంగా దగ్గరగా ఉన్న వాటిని చూడటానికి. మన కంటిలో అలా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఆటోమేటిక్ గా కన్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది మన కంటిలో ఉన్నటువంటి లెన్స్ ని. అలా లైట్ ఈ లెన్స్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. కెమెరాలో ఫిల్మ్ ఎలాగో కంటిలో రెటీనా అలాగా. ఈ కార్నియా ప్యూపిల్ లెన్స్ కరెక్ట్ గా పనిచేయడం వలన కాంతి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద కరెక్ట్ గా పడుతుంది. లెన్స్ కి రెటీనా కి మధ్య భాగం అంతా కూడా జెల్లీ లాంటి ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది. దీని వల్ల కంటికి రౌండ్ షేప్ ఉంటుందన్నమాట. ఇది క్లియర్ గా ఎటువంటి కలర్ లేకుండా ఉంటుంది. దీనిలో 99% వాటర్ ఉంటాయి, మిగిలిన 1% కొలాజిన్ ప్రోటీన్స్ సాల్ట్ షుగర్స్ కూడా ఉంటాయి. లైట్ లెన్స్ ని తాకి తర్వాత ఆ లైట్ ఈ ఫ్లూయిడ్ ద్వారా ప్రయాణించి కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది. మన కంటిలో మెయిన్ వర్క్ అంతా కూడా రెటీనాలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. రెటీనా వరకు ఈ కాంతి వెళ్లడానికి ఇవన్నీ సహాయపడుతూ ఉంటాయి. కంటిలో అతి ముఖ్యమైన భాగాలలో ఈ రెటీనా కూడా ఒకటి. సుమారు 13 కోట్ల లైట్ సెన్సిటివ్ ఫోటో రిసెప్టర్ సెల్స్ ఉంటాయన్నమాట ఈ రెటీనాలో. ఈ సెల్స్ రెటీనా మీద పడిన తరువాత లైట్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి అది బ్రెయిన్ కి పంపిస్తూ ఉంటుంది. అంటే పడినటువంటి ఆ కాంతిని ఏదైతే ఉందో ఇమేజ్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి బ్రెయిన్ కి ఇది పంపిస్తుంది అన్నమాట. ఈ సెల్స్ లో రాడ్స్ అలాగే కోన్స్ అనే రెండు సెల్స్ ఉంటాయి. రాడ్ సెల్స్ ఏంటి అనంటే వెలుతురికి చీకటికి తేడాని గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ రాడ్ సెల్స్ ఎవరికైతే లేకుండా ఉంటాయో వాళ్ళు రాత్రి సమయంలో వస్తువులను గుర్తించలేరు. అంటే రే చీకటి అన్న మాట మనం వింటాం కదా, సో వాళ్ళు రాడ్ సెల్స్ లేనటువంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అలాగే కోన్ సెల్స్, ఇవి కలర్ రెసెప్టర్ సెల్స్ అన్నమాట. ఇవి కలర్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాయి. మనం సుమారు 10 మిలియన్ కలర్స్ ని గుర్తించగలమండి, అంటే దాదాపుగా 1 కోటి కలర్స్ ని మనం గుర్తించగలం. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళు కలర్ ని గుర్తుపట్టలేరు అన్నమాట. వాళ్ళకి ఈ కోన్ సెల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వర్ణ అంధత్వం వస్తుంది. రెటీనా మీద పడినటువంటి లైట్ ని ఫోటో రెసిప్టార్ సెల్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి ఆప్టిక్ నర్వ్ అనే కేబుల్ లాంటి నిర్మాణం ద్వారా బ్రెయిన్ కి చేరవేస్తూ ఉంటాయి. ఈ ఆప్టిక్ నర్వ్ లో 12 లక్షల ఫైబర్స్ ఉంటాయి. వీటి ద్వారానే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మెదడుకి చేరుకుంటూ ఉంటాయన్నమాట. బ్రెయిన్ లో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని కూడా డీకోడ్ చేయబడి అది మళ్ళీ ఇమేజ్ గా మారిపోతూ ఉంటుంది. కంప్యూటర్ అండి, కంప్యూటర్ లో ఎలాగైతే

మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని ABCD లెటర్స్ రూపంలో ఇస్తే అది కంప్యూటర్ లోకి వెళ్లి ప్రాసెస్ జరిగి దానికి కావలసినటువంటి లాంగ్వేజెస్ లో దాన్ని చేంజ్ చేసుకుని మళ్ళీ మనకు ఎలాగైతే మనకు కావలసినటువంటి అవుట్పుట్ ఇస్తుందో సేమ్ ప్రాసెసే జరుగుతూ ఉంటుంది మన కంటికి బ్రెయిన్ కి మధ్య కూడా. ఇదంతా వింటూ ఉంటే చాలా లెంతీ ప్రాసెస్ లాగా మనకు అనిపిస్తూ ఉంది కదా, కానీ ఇదంతా జరగడానికి జస్ట్ 13 మిల్లీసెకండ్ల సమయం పడుతుంది. అంటే ఒక సెకనులో 1000వ వంతు అన్నమాట. సెకండ్ టైమ్ లో సెకండ్ ని 1000 భాగాలు చేశామనుకోండి, అంత టైం మాత్రమే పడుతుంది. అందుకే మనం ఇమ్మీడియట్ గా ఏదైనా రియాక్షన్స్ ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక పాట వినిద్దామా?

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చిక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు.

గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. అయితే మనం అన్నింటినీ చూస్తున్నామంటే కన్ను పాత్ర ఎంత ఉందో మెదడు పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నిజంగా చాలా వెరైటీగా అనిపిస్తుందండి. బయట నుంచి వచ్చినటువంటి లైట్ రెటీనా మీద పడుతుంది అని చెప్పుకున్నాం కదా. మనం ఏదైనా వస్తువుని చూసినప్పుడు అది రెటీనా మీద రివర్స్ లో పడుతుంది. రివర్స్ లో ఉన్న ఇమేజ్ ని మన బ్రెయిన్ మనకి కరెక్ట్ చేసి చూపిస్తుంది అన్నమాట. అంటే మనం సపోజ్ ఒక మనిషిని చూస్తున్నాం అనుకోండి, ఆ మనిషి మనకి యాక్చువల్ గా కన్ను స్ట్రైట్ గా చూడదు. ఆ ఇమేజ్ మన కంటిలో నుంచి బ్రెయిన్ కి వెళ్లేటప్పుడు అది రివర్స్ లో వెళ్తుంది. కానీ అది బ్రెయిన్ ఆ రివర్స్ ను కాస్త మళ్ళీ సెట్ చేసుకుని అది మనకి స్ట్రైట్ గా మనకి అర్థమయ్యేలాగా చూపిస్తుంది అన్నమాట. ఇంత సెన్సిటివ్ అండ్ కాంప్లెక్స్ ఆర్గాన్ అయినటువంటి మన కన్నును కాపాడుకోవడానికి ప్రకృతి కూడా ఇన్బిల్ట్ గా అంతే జాగ్రత్తలు కూడా చేసిందండి. మన కంటికి ఏమీ తగలకుండా మన పుర్రెలోనే ఎముకలతో తయారైన బోనీ ఆర్బిట్ ఇది కంటికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి కంటికి ఏదైనా గాయం కాకుండా ఈ పుర్ర ఎముకలు ఫస్ట్ కాపాడుతూ ఉంటాయి. దుమ్ము, ధూళి, వేడి, చల్లదనం, ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా వచ్చేటటువంటి బ్లూ లైట్ రేడియేషన్ ఇవన్నీ మన కళ్ళని నిరంతరం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటి నుంచి రక్షణ కోసమే మనం నిరంతరం కనురెప్పలు వేస్తూ ఉంటాం. మనం రెప్ప వేసినప్పుడల్లా కంటిపై ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా మన బాడీలో ఉన్న ఫాస్టెస్ట్ మజిల్ కూడా కనురెప్పే. అందుకే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు రెప్ప పాటలో జరిగిపోయింది అంటూ ఉంటాం. అంటే అంత ఫాస్ట్ గా జరిగిపోతూ ఉంటుంది. అలాగే కంటి గ్రంథుల నుంచి కన్ను నిరంతరం కన్నీరు స్రవిస్తూ ఉంటుంది. ఈ కన్నీరు కంటిలోని భాగాలకి లూబ్రికేషన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే కంటికి మాయిశ్చరైజర్ లాగా అన్నమాట. కన్నీటిలో కూడా నాచురల్ గా డిసిన్ఫెక్టర్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ని కంటికి సోకకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే కంటి పైన ఉన్నటువంటి కనుబొమ్మలు నుదుటిపై నుంచి వచ్చే చెమటను కళ్లకు చేరకుండా పక్కకు వెళ్లేలాగా చేస్తూ ఉంటాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఎవరో స్కెచ్ వేసి చేసినట్టుగా ఎంత బాగా నిర్మాణం అయి ఉన్నాయో మన శరీరంలోని భాగాలు. మరి ఐసైట్ ఎలా వస్తుంది అంటే బయట నుంచి వచ్చిన లైట్ అనేది ముందుగా కార్నియా మరియు లెన్స్ ద్వారా ప్రయాణించి కంటికి వెనుక భాగంలో ఉన్న రెటీనా మీద పడుతుంది అనుకున్నాం కదా. సరిగ్గా లైట్ ఎక్కడైతే ఫోకస్ అవుతూ రెటీనా మీద పడుతుందో దానిని ఫోకల్ పాయింట్ అంటాం. మామూలుగా అయితే ఈ లైట్ సరిగ్గా రెటీనాలో ఉన్న ఫోకల్ పాయింట్ పై పడడానికి ఈ లెన్స్ ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. కానీ కార్నియా మరియు లెన్స్ లో ఏదైనా లోపం ఉన్నప్పుడు కొంతమందిలో కావలసిన లైట్ కన్నా ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది, కొంతమందిలో కావలసిన లైట్ కన్నా కూడా తక్కువ లైట్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోకల్ పాయింట్ రెటీనాపై కాకుండా రెటీనాకు కొద్దిగా ముందు గాని రెటీనాకు వెనుక గాని పడుతూ ఉంటుంది. దీనివల్ల చూపు బ్లర్ గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కలర్స్ అన్ని కనిపిస్తాయి కానీ అవి మనకు క్లియర్ గా కనిపించవు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనా కన్నా ముందు పడితే దాన్ని షార్ట్ సైటెడ్నెస్ లేదా నియర్ సైటెడ్నెస్ అంటారు, మయోఫియా. వీరు దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడలేరు. ఒకవేళ ఈ ఫోకల్ పాయింట్ రెటీనాకు వెనుక వైపున పడితే దాన్ని ఫార్ సైటెడ్నెస్ లేదా లాంగ్ సైటెడ్నెస్, హైప్రోపియా అంటూ ఉంటారు. వీరికి దగ్గరగా ఉన్న వస్తువులు అంత క్లియర్ గా కనిపించవు కానీ దూరంగా ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్ షార్ట్ సైట్, లాంగ్ సైట్ అని మనం గ్లాసెస్ ద్వారా, కాంటాక్ట్ లెన్స్ ద్వారా, లేజర్ థెరపీస్ ద్వారా సరిచేసుకుంటూ ఉంటాం కదా. వయసు పెరిగే కొద్ది కూడా మన కంటిలోని లెన్స్ కి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. దీంతో వృద్ధాప్యంలో ఉన్న వారికి చూపు మందగిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా ఈ ఐసైట్ ప్రాబ్లం వస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా రోజువారీ అలవాట్లే కారణమని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్, టీవీలు ఎక్కువగా చూడడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి, ఎక్కువగా స్మోకింగ్ చేయడం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలాంటి వాటి వలన కూడా కంటి చూపు మందగిస్తూ ఉంటుంది. కళ్ళను నయనాలు అని అంటారు కదా, దీనికి సంస్కృతంలో అర్థమేంటో తెలుసా అండి? లీడింగ్, గైడింగ్. అంటే మనకి ఏదైనా ఒక దాన్ని గురించి తెలుసుకోవడానికి ముందుకు తీసుకెళ్లేది, గైడ్ చేస్తూ, లీడ్ చేస్తూ అవే కళ్ళు. కాబట్టి వాటిని మనం నయనాలు అని అంటాము. మరి అలాంటి కళ్ళను

0: మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో కదండి. మన శరీరం ఎంతో హెల్దీగా ఉండాలి అని మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. అలాగే కళ్ళకు కూడా అలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయని మీకు తెలుసా? అందులో ముఖ్యమైనది 20-20-20 నియమం. అంటే ఏంటంటే 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఒక వస్తువు పైన మనం దృష్టి పెట్టడం. అంటే కాన్సన్ట్రేట్ గా దాన్నే 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల కంటికి విశ్రాంతి దొరుకుతుంది. ఇలానే కాకుండా కంటిని ఒక సైడ్ కి చూడడం, పైకి చూడడం, కిందికి చూడడం, ఇలాంటి వ్యాయామాలు మనం కళ్ళ కోసం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అలాగే చల్ల నీటితో కళ్ళను కడుగుతూ ఉండాలి. దీనివల్ల కంటికి ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అలాగే ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. ఇంతే కాకుండా విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అంటే చేపలు, సిట్రిక్ ఫ్రూట్స్ అన్నమాట. మీకు ఇంకొక తమాషా అయిన విషయం చెప్పమంటారా? ఎవ్వరు కూడా కళ్ళను తెరిచి తుమ్మలేరు. ఖచ్చితంగా మన కళ్ళు ఆటోమేటిక్ గా మూసుకుపోతాయి. మనిషి యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎంత డిఫరెంట్ గా ఉంటాయో మనకు తెలుసు. అలాగే ఒక మనిషిని పోలిన ఐ ప్రింట్స్ ఇంకొక మనిషికి ఉండవండి. అందుకే చాలా సెక్యూరిటీ చెకప్స్ లో కూడా కళ్ళను స్కాన్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం ఆధార్ కార్డ్ తీసుకోవడానికి లేదంటే అప్డేట్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళను కూడా స్కాన్ చేస్తూ ఉంటారు, గమనించారా? ఎందుకంటే ఒకరిని పోలినటువంటి కంటి ప్రింట్స్ ఇంకొకరికి ఉండవు కాబట్టి. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, షార్క్, సొరచాప యొక్క కార్నియా మనిషి యొక్క కార్నియా దాదాపుగా ఒకటేలా ఉంటుందంట. అందుకే కొన్ని చోట్ల మనుషులకు చేసే ఐ సర్జరీస్ లో ఈ షార్క్ యొక్క కార్నియాను కూడా యూజ్ చేశారు. మనిషికి ఒకే జీవితం ఉంటే మన కళ్ళకు మాత్రం 2 జీవితాలున్నాయండి. ప్రాణం వదిలే చివరి క్షణంలో దానం చేసే కళ్ళు మరో ఇద్దరికి జీవితాన్ని ఇస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ లోకాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న అందమైన వాటిని చూడలేని వాళ్ళకి చూడగలిగేలాగా చేస్తే మన జీవితంలో ఇంతకంటే వాల్యుబుల్ థింగ్ ఏముంటుంది చెప్పండి? చనిపోయిన తర్వాత నేలపాలు, అగ్గిపాలు అయిపోయే కళ్ళని ఎలాంటి ఉపయోగం లేకుండా చేయడం కంటే కూడా కళ్ళు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవితంలో మనం వెలుగు నింపిన వాళ్ళమవుతాం. కళ్ళ యొక్క నిజమైన విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అసలు ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి వాళ్ళ జీవితంలోకి ఆ చూసే అవకాశం మనం కల్పించడం నిజంగా గ్రేట్ విషయం అండి. అందుకోసమే నేత్రదానం గురించి, ఐ డొనేషన్ గురించి గవర్నమెంట్, స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు కళ్ళను చనిపోయిన తర్వాత దానం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. కానీ ఇంకా మారాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలో మన భారతదేశంలో దాదాపు 2 లక్షల కార్నియాలు అవసరమైతే మార్పిడి కేవలం 25-30 వేల వరకు మాత్రమే కలెక్ట్ అవుతూ ఉన్నాయట. చనిపోయిన వాళ్ల సంఖ్య మాత్రం లక్షల్లోనే ఉంది, కానీ నేత్రదానం చేసే వాళ్ల సంఖ్య మాత్రం వేలల్లో ఉంది. ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచిస్తే ఎంత బాగుంటుందో కదా. ఇదండి మనకు నిత్యం ఎన్నో అందాలను చూపించే మన అందమైన కళ్ళ గురించి అందమైన నిజాలు. మీ అందరూ ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారని అనుకుంటూ ఉన్నాను. ప్రోగ్రామ్ మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బై బై.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
2: ఇప్పటి వరకు మీరు ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.
3: సభలు, సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు,
2: పర్యటనలు, ప్రశంసలు ఇలా

సమాచారం ఏదైనా? ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఇప్పటి వరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7:00 అవుతుంది. ఇప్పుడు విన్నాం అలనాటి మధుర గీతం నలతమయంతి చిత్రం నుండి.

ఆహా ఇంత జలమా, ఓహో ఇంత జలమా, చంచలాల తికరుహా పంచసరు బారికి నేను ఓర్వంగ జాలనే. ఇంత జలమా, ఆహా ఇంత జలమా, ఓహో ఇంత

ఇంతవరకు నల్ల దమయంతి చిత్తం నుండి అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాట్ దే వేవర్ తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయూ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సీలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా. హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్ ఫిన్టెక్ ఆర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఆర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహ బంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్ రీచ్ జాతీయ వర్క్ షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసూర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయుక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో

0: ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పోపోవ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఇవాంటి కిసాన్వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జిడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిన్న లాటరిపిలో ఉద్యాన కళాశాల ఉంది కదండి, అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
4: అవునండి.
3: సార్, ఈరోజు మనం రైతు సోదరుల కోసం జీడి మామిడిలో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఏమున్నాయి, అలాగే లేత తోటల యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలి తెలుసుకున్నాం సార్. అయితే రైతు సోదరులు ఎవరైతే ముఖ్యంగా జీడి మామిడి తోటలు చేసుకుంటున్నారో, మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ జీడి మామిడి విస్తీర్ణం ఎంత మేరకు ఉంది సార్, అలాగే ఉత్పత్తి ఎంత సాధిస్తున్నాం, ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే జీడి మామిడి?
4: సార్, మన రాష్ట్రంలో జీడి మామిడి అనేది చాలా ప్రధానమైన పంట. మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మరి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున జీడి మామిడి సాగు చేస్తున్నారు. దాదాపుగా మన రాష్ట్రంలో జీడి మామిడి 1.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, దాని నుండి మనకి 1.67 లక్షల టన్నుల జీడి గింజలు ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తి అవుతున్నాయి. అయితే భారతదేశంలో సుమారుగా 11.16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో భారతదేశంలో సాగు చేస్తున్నాం. దాని నుంచి మనకి 7.78 లక్షల టన్నుల

0: గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే మన దేశంలో సరాసరి ఉత్పాదకత 670 కేజీలు ఉంది. మన దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా అంటే సుమారుగా 1200 నుంచి 1300 కేజీల ఉత్పాదకతతో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే మన దగ్గర సుమారుగా ఉత్పాదకత 750 కేజీలు మాత్రమే హెక్టార్కి ఉంది. అంటే దేశీయ యావరేజ్తో సమానంగా ఉన్నప్పటికీ కూడా మరి వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన దగ్గర ఉత్పాదకత తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి మనకు ముఖ్యమైనటువంటి ఈరోజు మన దగ్గర టెక్నాలజీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట.
1: సార్, ఉత్పాదకత తక్కువ అంటున్నారు కదా, దీనికి గల కారణం ఏమైంటుంది, అలాగే దీన్ని ఏ విధంగా అధిగమించారు?
0: ముఖ్యంగా సార్ మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఈ జీడి మామిడి సుమారుగా 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ కూడా విత్తనం మొక్కలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున విత్తనం మొక్కలు సాగు చేయడం జరిగింది. కానీ ఈ విత్తనం మొక్కల ద్వారా సాగు చేసినప్పుడు ఇది పరపరాగ సంపర్కం జరుపుకోవడం వల్ల వచ్చే మొక్కలు తల్లిని పోలిన మొక్కలు రావన్నమాట. అందుకోసమని శాకీయ ప్రవర్ధనం ద్వారా చేసిన మొక్కలను మాత్రమే రైతులు నాటుకోవాలి. సో ఆ క్రమంలో మనం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము జీడి మామిడి పరిశోధన స్థానం బాపట్ల ద్వారా విస్తృతమైన పరిశోధనలు చేసి మనము శాకీయ విధానంలో అంటు కట్టే విధానాన్ని, లేత కొమ్మంటు విధానాన్ని మనం డెవలప్ చేసి రైతులకు మనం ఈరోజు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయటం కూడా జరుగుతూ ఉంది సార్.
1: సార్, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం అభివృద్ధి పరిచిన అదే అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏమున్నాయి, వీటి లక్షణాలు అలాగే వీటి ఉత్పాదకత ఏ విధంగా ఉంది ఒకసారి రైతులకు వివరించండి సార్.
0: మన దగ్గర మన పరిశోధన స్థానం బాపట్ల నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా సుమారుగా BPP 1 నుంచి BPP 11 వరకు ఎక్సెప్ట్ BPP 7 మనము అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ మనకేంటంటే BPP 5, BPP 8, BPP 9, BPP 11 రకాలు బాగా అధిక దిగుబడినిచ్చే రకాలుగా దేశ స్థాయిలో కూడా ఈరోజు పేరులేక గడవి. మనం BPP 5 రకం చూసుకున్నట్టయితే విత్తనం సైజు 6 నుంచి 7 గ్రాముల వరకు ఉండి మనకు ఉత్తర కోస్తా జిల్లాలకి బాగా అనువైన రకంగా గుత్తి కాపు అంటే గుత్తిలో సుమారు 15 నుంచి 20 గింజలు వస్తాయన్నమాట. సరాసరి చెట్టుకి 20 కేజీల దిగుబడి కూడా మనకు వస్తుంది. మరి గింజ బరువు 6 నుంచి 7 గ్రాములు ఉంటుంది. పప్పు శాతం కూడా 28% కూడా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకం సార్. తర్వాత మనకు BPP 8 రకము, అది గింజ సైరు బాగా బోల్డ్ టైప్ అనమాట. 8.1 గ్రాము బరువు ఉండి ఒక గుత్తిలో 10 నుంచి 12 గింజలు వస్తాయి. అధిక దిగుబడి 25 కేజీల దిగుబడి కూడా 15 సంవత్సరాల చెట్టు నుంచి కూడా వస్తుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పప్పు శాతం 30% అనమాట. అంటే 100 కేజీల గింజలు మనం కట్ చేస్తే 29 కేజీలు మనకి పప్పు అనేది దీంట్లో వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో త్వరగా కాపు వస్తుంది అనమాట. డిసెంబర్లో పూత మొదలయ్యి ఏప్రిల్ కల్లా కూడా దిగుబడి అంతా కూడా కటింగ్ అంతా ఒకసారి వచ్చేస్తుంది. ఇంకోటి BPP 9 రకం, ఇది కొంచెం మధ్యస్థంగా వచ్చే రకం. ఇది 7.2 గ్రాములు గింజ బరువు ఉండి మే ఎండింగ్ వరకు కూడా మనకు కాపు వచ్చేటువంటి రకము. ఇది కూడా సరాసరి చెట్టుకి 20 నుంచి 25 కేజీలు దిగుబడి నమోదు చేస్తూ ఉంది. ఇకపోతే కొత్త రకము ఈ మధ్య కాలంలో BPP 10 మరియు 11 రెండు రకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. BPP 10 గింజ సైజ్ 8.2 గ్రాములు ఉండి మంచి పప్పు శాతం కలిగిన రకము. ఇంకొక రకము BPP 11 రకము, ఇది హై డెన్సిటీ ప్లాంటింగ్ కి అనువైన రకం అనమాట. మొక్క డ్వార్ఫ్ గా ఉంటుంది, కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇసుక నేలల్లో కానీ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వేసుకునేవాడు అనుకునే రకము. గింజ సైజు 7 గ్రాములు ఉండి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము సార్.
1: సార్, ఇప్పుడు ఈ రకాలు ఎంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు చెప్పినటువంటివి బాగా దిగుబడినిచ్చే రకాలు, రైతు సోదరులు నాటుకోవడానికి అనువైన సమయం ఏది సార్? ఎప్పుడు నాటుకుంటే వారికి తొందరగా కాపు వస్తుంది?
0: మా ప్రాంతంలో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే జూలై మాసం నుంచి కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు. అది దక్షిణ కోస్తా ప్రాంతాలు అయితే ఆగస్టు మాసం నుంచి నాటుకోవచ్చు. నీటి వసతి ఉన్న భూములు అయితే మనము డిసెంబరు జనవరి వరకు కూడా మనము మొక్కలు నాటుకునేటువంటి సౌలభ్యం ఉంది. అది ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో వర్షాధారం కింద అయితే మనం జూన్ జూలై ఆగస్టు మాసాల్లో నాటుకున్నట్టయితే త్వరగా మొక్కలు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి మొక్కలు సర్వైవ్ అయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఆ విధంగా చేసి
1: డాక్టర్ ఉమామహేశ్వర గారు, ఇప్పుడు రైతు సోదరులందరూ దగ్గర దగ్గరకు వేసేస్తా ఉంటారు మొక్కలు, ఈ జీడి మామిడిని ఎంత దూరంలో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు, అలాగే వీటికి ఏమైనా సీడ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది?
0: మనం చూసినట్లయితే

0: అంటే రైతులకు కూడా చాలా అపోహలు, అంటే మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి అనేది. ఒకప్పుడైతే మనం విత్తనం మొక్కలు కాబట్టి మొక్కల మధ్య, మొక్కకి మొక్కకి మధ్య 10 మీటర్లు పెట్టి మొక్కలు మనం వదిలేసేవాళ్ళమి. అప్పుడేంటే మొక్కలంతా కూడా ఈ భూమి మీద మొత్తం పరుచుకుపోయి ఒక్కొక్క మొక్క వచ్చే 5 సెంట్లు విస్తీర్ణం కూడా విస్తరింపు చేసి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్ చేసిన రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, మరి త్వరగా కాపుకు వచ్చే రకాలు, వీటికి గాలి వెలుతురు ఇవన్నీ కూడా సక్రమంగా కావాలి కాబట్టి మరి మన యాజమాన్య పత్రంగా ఎరువులు వేయటము ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం కాబట్టి మొక్కల మధ్య దూరం ఎంపిక చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈరోజు మన రాష్ట్రంలో వివిధ రకాలటువంటి భూములు ఉన్నాయి. మనం అదే ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్తే సారవంతమైన భూములు ఆ ప్రాంతాల్లో, అక్కడ మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయన్నమాట. అలాంటి నీటి వస్తున్న భూముల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. అంటే మొక్కకి మొక్కకి మధ్య 7x7 మీటర్ల దూరము ఉండాలి. అంటే సుమారుగా 20 నుంచి 23 గజాలు అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం హెక్టార్కి వచ్చి సుమారుగా మనకి 200 మొక్కలు ఒక హెక్టార్కి మనం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అదే మన తేలికపాటి భూములు, అంటే ఇసుక భూములు. సపోజ్ మనకి ఈ ప్రకాశం జిల్లా ఇటు చిన్నగంజాము గాని, వేటపాలెము, చీరాల, అదేవిధంగా శ్రీకాకుళం నార్త్ కోస్టల్లో కూడా శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం జిల్లాలో చూస్తే సగం భూములు శాండీ సాయిల్, అంటే ఇసుక భూముల్లో మనం సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేస్తాం. ఇవి తేలికపాటి భూములు కాబట్టి ఇక్కడ మొక్కల పెరుగుదల అనేది మనం కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల మధ్య స్పేస్ అనేది, గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మొక్కల సాంద్రతను మనం పెంచుకోవచ్చు అనమాట. అంటే వివిధ రకాల మేము పరిశోధనలు చేసినప్పుడు అల్ట్రా హైడెన్సిటీయా, హై డెన్సిటీయా, నార్మల్ డెన్సిటీయా, హై డెన్సిటీ విధానం అంటే మొక్కకి మొక్కకి మధ్య 5x5 మీటర్ల దూరంలో కనుక నాటుకున్నట్టయితే అప్పుడు హెక్టార్కు సుమారుగా మనకి 400 మొక్కలు అనేవి మనకి అకామిడేట్ చేయొచ్చు. ఎకరాకైతే 120 మొక్కలు మనం పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నట్టయితే అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సార్.
1: అయితే రైతు సోదరులు ఈ మొక్కకి మొక్కకి దూరం అనేది జాగ్రత్తగా గమనించుకోవాలండి. తర్వాత సార్ ఇప్పుడు మనం గుంతలు తీసుకోవాలి కదా, ఇందులో ఈ గుంతలు ఎలా తీసుకోవాలి, ఆ గుంతల్లో ఏం వేసుకుంటే మనం బాగా ఈ మొక్కలు పెరుగుతాయంటారు?
0: మనం జీడి మామిడిలో గుంతలు తీయటం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మేము ప్రయోగాత్మకంగా ఫీల్డ్ లో మేము చూసినప్పుడు, ప్రాక్టికల్ గా చూసినప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కలు తీసుకెళ్లి జస్ట్ కొంచెం మట్టి తీసి అలాగా పెట్టేస్తున్నారు, ఒక 2-3 నెలలకు మొక్క చనిపోతుంది. కానీ జిడిమాడు పరిశోధన స్థానం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా ఒక స్టాండర్డ్ టెక్నాలజీ డెవలప్ చేశాం అనమాట. దానికి ఏంటంటే జీడి మొక్కలకి 2 అడుగుల పొడవు, లోతు, వెళ్లపున్నటువంటి గుంతలు తీయాలి. ఈ గుంతలు తీసేటప్పుడు కూడా పై మట్టి, 1 అడుగు మట్టిని తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పోషకాలు, సారవంతమైన మట్టి దాంట్లో ఉండదు కాబట్టి తీసి పెట్టి పక్కన పెట్టుకుని దానికి పశువుల ఎరువు 10 కేజీలు కలుపుకోవాలన్నమాట. పై మట్టికి 10 కేజీల పశువుల ఎరువు, తర్వాత వ్యాప్పిండి 1 కేజీ, అంటే వేరు పురుగులు రాకుండా ఉండటానికి, మరియు కార్బోఫిరాన్ గుళికలు, పురుగులు కూడా ఏమన్నా సరే గ్రబ్స్ ఉన్నా కనపడానికి కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, ఒక చెంచా అన్నమాట స్పూను. దీంతో పాటు వేరు పెరుగుదల బాగా ఉండటానికి 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇది ఒక్కదాన్ని మాత్రమే గుంతల్లో మొక్కలు పెట్టుడేయాలండి. ఇంకా వేరే యూరియా కానీ, పొటాషియం కానీ ఎరువులు కానీ ఏవి కూడా మొక్కలు పెట్టిన సంవత్సరం వరకు కూడా మిగతా రసాయనాలు ఏమి కూడా వేయకూడదు. చాలా ప్రాముఖ్యమైన అంశము. గుంతల్లో 10 కేజీల పశువుల ఎరువు, వ్యాప్పిండి 1 కేజీ, కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, దీనితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 నుంచి 150 గ్రాములు, ఇవన్నీ కూడా ఈ టాప్ సాయిల్ మనం ఏదో అడుగు మట్టి తీసామో దాంతో కలిపి బాగా మిక్స్ చేసుకుని గుంతను నింపుకొని ఆ గుంతలో మనం మొక్కని నాటుకోవాలండి.
1: అయితే ఈ విషయం రైతు సోదరులు కూడా బాగా గుర్తుంచుకోవాలండి. ఒకటేంటంటే రైతు సోదరులకు మనం రకాలు చెప్పాము, మనం బీపీపీ 5 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటాయి. ఇవి రైతు సోదరులు అడిగేది ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి, మేము ఎవరిని సంప్రదించాలి, ఈ రకాలు కావాలంటే అని అడుగుతుంటారు, దానికి చెప్పండి సార్.
0: కరెక్ట్ సార్. మనం ముఖ్యంగా చూసినట్లయితే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలలో కూడా. మనము నాణ్యమైన అంటు మొక్కలు, మంచి రకాలు కావాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా రైతులు గమనించాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా స్థానాల్లో, ముఖ్యంగా జీడి మామిడి పరిశోధనా స్థానం బాపట్లలో పెద్ద ఎత్తున మొక్కలు తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మనకు ఉద్యాన పరిశోధనా స్థానము పందిరి మామిడి, తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము పందిరి మామిడిలో కూడా మొక్కలు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. మరి దాంతోపాటు ఈ మధ్యకాలం ఒక 2 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దపేట, బూర్జా మండలం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అక్కడ కూడా మనం అంటు జీడి మామిడి అంటు మొక్కలు పెద్ద ఎత్తున కూడా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మన మొక్కలు రైతులు పొందుకోవచ్చు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉద్యాన శాఖ

0: వాళ్ళు కూడా హార్టికల్చర్ ఫార్మ్ అక్కడ బొబ్బిలి హార్టికల్చర్ ఫార్మ్ బనకాపల్లిలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జీడి అంటు మొక్కలను తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మనం రైతు సోదరులు ఈ యొక్క నాణ్యమైన అంటు మొక్కల్ని పొందుకోవచ్చు. ఈ ధర కూడా మన ప్రభుత్వం నిర్దేశించిన ధర, మరి యూనివర్సిటీ కూడా నిర్దేశించిన ధర, ఒక మొక్క వచ్చి అంటు మొక్క 50 రూపాయలండి. ఈ యొక్క ధర చెల్లించి రైతులు మనం పొందుకోవచ్చు. దాని డిపార్ట్మెంట్ వారు స్కీమ్ లో కూడా మనం పెట్టుకుని సబ్సిడీ పొందుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట.
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, మనం మొక్కలు నాటుకున్న తర్వాత రైతు సోదరులు వీటికి నీటి తరలు ఎలా ఇచ్చుకోవాలండి?
0: ఇది జీడి మామిడిలో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఒకప్పుడు మనము వర్షాధార ప్రాంతంగా పండించే వాళ్ళమి,
1: వదిలేసేవాళ్ళమి.
0: చూస్తే 100 మొక్కలు పెడితే నెక్స్ట్ సీజన్ చూస్తే అక్కడ 30-40 మొక్కలు కూడా ఉండవు. కానీ జీడి మొక్క ఏంటంటే మొదటి 2 సంవత్సరాలు కూడా చిన్న పిల్లలను పెంచినట్టు పెంచుకుంటేనే తర్వాత మనకి ఒక 50 సంవత్సరాల పాటు మనకి దిగుబడి ఇస్తాయి అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి 2 సంవత్సరాలు చాలా సెన్సిటివ్ మొక్క, వేరు వ్యవస్థ కూడా చాలా సెన్సిటివ్, మొక్కలు కూడా ఎండ ఎడమికి తట్టుకోలేవు కాబట్టి వీటిని మనము ఈ యొక్క అంతర కృషి కింద నీటి తరలు అనేది మనం కంపల్సరిగా యాసవిలో సెప్టెంబర్ అక్టోబర్ లో మనం ప్లాంటింగ్ చేస్తున్నాం. నవంబర్ డిసెంబర్ దాకా మొక్కలు బాగానే ఉంటాయి, జనవరి దాకా మొక్కలు బాగుంటాయి, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో మొక్కలు ఎండ వేడిమికి దెబ్బతిని తరుగుతున్నమాట. కాబట్టి రైతు సోదరులు నీటి వసతి ఉన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ మరి బొంగల ద్వారా కానీ నీటిని పోసుకోవాలి. ఒకవేళ నీటి వసతి అక్కడ లేకపోయినా సరే దగ్గరలో ఉన్నటువంటి సోర్స్ కాలువల ద్వారా కానీ మరి తెచ్చుకొని నీటి తరలు ఇచ్చి, నీటి తరలు ఇవ్వడం కష్టం కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే వేసవిలో ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే జూన్ మాసాల్లో వేసవిలో నీటి తరలు ఇచ్చి వారానికి ఒకసారి అయినా సరే ఒక బొంగ నీళ్ళు 10 లీటర్ల నీటి మొక్కకిచ్చి కింద పాదుల్లో కానీ మనం మల్చింగ్ చేసినట్లేదంటే ఎండు ఆకులు కానీ మరి వేప ఆకులు కానీ గానుగాకులు కానీ వేసినట్లయితే చాలా వరకు ఎవాపరేషన్ మనం తగ్గించి వేసవిలో మనం మంచి వాతావరణం కల్పించి మొక్కల్ని చనిపోకుండా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతులు ఈ వేసవి కాలంలో వేడిగాళ్ళు, మనం వడగాళ్ళు అంటాం, మే మాసంలో 3వ వారంలో వేడిగాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే మార్చి ఆఖరిలోనే లేత మొక్కలకి మనం మొక్కలు నాటిన ఒక 6 నెలల తర్వాత అనగా మార్చి ఆఖరిలో తూర్పు పడమర దిశల్లో కానీ తాటాకులు పెట్టుకున్నట్లయితే కొంతమంది తాటాకులు పెడుతున్నారు, కొంతమంది 3 కర్రలు కట్టి పాత చీరలు కూడా కట్టేసిన హోల్స్ పెడితే ఆ వేడిగాలి అనేది మొక్కకు రాకుండా మొక్క దెబ్బతినకుండా మనం కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఉందండి.
1: సార్, తర్వాత చూస్తే మనకు ఒక మొక్క నుంచి ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు మనకి దిగుబడి వస్తుంది, ఒకసారి ఉదాహరణతో చెప్పండి సార్.
0: సహజంగా మనము ఇత్తనం మొక్కలు అయితే 6 సంవత్సరాల తర్వాత దిగుబడి వస్తుంది, కానీ ఈరోజు మనము రైతులందరూ కూడా విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నటువంటి టెక్నాలజీని ఈరోజు అవలంబిస్తున్నారు. కష్టమైనప్పుడు రైతులు అంటు మొక్కలు కొనుక్కొచ్చుకొని అంటు మొక్కలు నాటుతున్నారు. ఈ అంటు మొక్కలు మనం వేసుకున్న రైతులైతే 2వ సంవత్సరమే మనకి పూత పిందె వస్తుంది, కానీ మనం ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా ఆ పూత అంతటిని కూడా తుంచివేయాలి. 3వ సంవత్సరం నుంచి మనం పూత పిందె ఉండే విధంగా మనము ఉంచుతామండి. 3వ సంవత్సరం నుంచి మన క్రాప్ అనేది మొదలవుతుంది. 3వ సంవత్సరము మనకి సరాసరిగా ఒక చెట్టుకు వచ్చి 1.5 నుంచి 3 కేజీలు మనకి ఎండబెట్టిన గింజలు వస్తాయన్నమాట. అదే 4వ సంవత్సరంలో ఒక చెట్టుకి 4 కేజీలు కూడా గింజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 5వ సంవత్సరం చూసినట్లయితే ఒక చెట్టుకి 5 కేజీలు గింజలు వస్తాయన్నమాట. మరి 5వ సంవత్సరం పైబడి నుంచి గింజలు పెరుగుతూ ఉంటాయి. 10వ సంవత్సరం నాటికి అంటే సుమారు 8వ కోత నాటికి ఒక చెట్టుకు వచ్చి 10 నుంచి 15 కేజీల గింజలు దిగుబడి అనేది ఒక చెట్టు నుంచి మనకి వస్తుంది. తద్వారా ఈరోజు మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సరాసరి ఒక చెట్టుకు 10 కేజీలు వచ్చినా సరే రైతులు 7x7 మీటర్ల దూరంలో మొక్కలు నాటినప్పుడు 200 మొక్కలు హెక్టార్కి వస్తున్నాయి కాబట్టి 200x10 కేజీలు అంటే 2000 కేజీల ఉత్పాదకత మనం జీడి మామిడిలో అంటు మొక్కల విధానం ద్వారా సాధించాలని కూడా మన రైతులకి తెలియజేస్తున్నామండి.
1: ఈ విధంగా సార్, ఒక మొక్క నాటితే ఎన్ని సంవత్సరాలు మనం దిగుబడి తీసుకోవచ్చు?
0: జీడి మొక్కలు మనకి ఒక 45 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మనకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది. అయితే ఏంటంటే 10 సంవత్సరం కూడా సక్రమంగా దానికి ఎరువులు యాజమాన్యం అనేది చేయాలి, కత్తిరింపులు చేయాలి, ఇవన్నీ కూడా సరైన యాజమాన్య పద్ధతులు మన రైతులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించుకుంటూ పనిపోవచ్చు.
1: సార్, తర్వాత మనం మొక్కకి మొక్కకి 7 మీటర్లు మాక్సిమం డిస్టెన్స్ అనుకున్నాం కదా, అంటే మనకు చాలా ఏరియా ఖాళీగా కనిపిస్తుంది సహజంగా. ఈ నేపథ్యంలో రైతు సోదరులు అదనపు ఆదాయం కోసం ఏమైనా అంతర పంటలు సాగు చేసుకోవచ్చా, అవకాశం ఉంటే ఎటువంటి పంటలు దీనికి పనికొస్తాయి?
0: తప్పకుండా రైతులు అంటే జీడి మామిడిలో మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మొక్కకు మొక్క మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా అదన

0: ఆదాయాన్ని రైతులు సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మన ప్రాంతాన్ని బట్టి ఇసుక భూముల్లో అయితే చక్కగా మనం ఈరోజు ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు, వేరుశనగ పంట వేసుకోవచ్చు, అదే చిక్కుడు పంట వేసుకోవచ్చు, పూల మొక్కలు కూడా నాటుకొని మనం అధికంగా అంటే 2-3 నెలల్లోనే పూర్తి అవుతుంది. బంతి మొక్కలు నాటుకుంటే ఒక సీజన్లో మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాంటి లేత భూముల్లో మనం ఇసుక భూముల్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అదే బరువైన సారవంతమైన భూముల్లో ఈరోజు రైతులు పసుపు సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పనస కూడా, పైనాపిల్ కూడా మనం ఈరోజు సాగు చేస్తున్నాం. తద్వారా దాని ద్వారా కూడా మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మంచి దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంది. ఇంకా తేలికపాటి ఇసుక భూముల్లో వాటర్ మెలన్, పుచ్చకాయ, మస్క్ మెలన్, కర్బూజా ఇలాంటి పంటలు కూడా, మరి యాష్ గారు బూడిద గుమ్మడి ఇలాంటి పంటలు కూడా సాగు చేసుకుని ఒక 3 నెలల్లోనే అధిక దిగుబడి మనం సాధించుకునే అవకాశం కూడా ఉంది సార్.
1: సార్, డాక్టర్ ఉమామేశ్వరరావు గారు, చివరిగా మనకు ఈ లేత తోటలు సాగు చేసేటప్పుడు రైతు సోదరులకి వివిధ రకాలైనటువంటి పురుగులు ఇబ్బంది పెడతా ఉంటాయి కదా, ఇవి ఏమేమి పురుగులు ఉంటాయి, ఇందులో ఎలా మనం యాజమాన్యం చేసుకోవాలంటారు రైతు సోదరులు?
0: కరెక్టే, సహజంగా మనకి ఈ చిన్న వయసులో మొక్కలు మనం సాగు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మళ్ళీ కొత్త చిగురు వస్తుందో ఆ దశలో మనకి ఈ పురుగుల యొక్క సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. దీంట్లో చాలా తక్కువగా ఈ పురుగుల సమస్య జీడిమావిడిలో మనము చూడొచ్చు. దాంట్లో ప్రధానమైనది ఆకు తినే పురుగు, లేదా ఆకు ముడత పురుగు, లేదా ఇంకా కంటే లీఫ్ మైనర్, ఆ పాము పొడ తెగులు అంటాం. ఇవి సాధారణంగా వచ్చేటువంటి పురుగుల యొక్క సమస్య. దీనికి మనము సహజంగా జూలై ఆగస్టు మాసాల్లో అంటే వర్షాలు పడ్డాక లేత చిగురు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్లు పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటే ఆంత్రాక్నోజ్ తెగులు అలాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి సాఫ్ 1 గ్రాము లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ పురుగులను మరి తెగులను కూడా మన లేత మొక్కల్లో నివారణ చేసుకునే అవకాశం ఉందండి.
1: రైతు సోదరులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు జీడి మామిడి తోటలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉందంటారు. డాక్టర్ ఉమామేశ్వరరావు గారు ధన్యవాదాలు అండి. మనం ఈరోజు రైతు సోదరులకి విలువైనటువంటి సమాచారం జీడి మామిడి తోటల గురించి, అందులో ఉన్నటువంటి మేలైన రకాలు అంటే మంచి దిగుబడినిచ్చే రకాలు ఏవైతే ఉన్నాయో, BPP 5 నుంచి 11 వరకు, ఒక BPP 7 తప్ప అని చెప్పారు. ఈ రకాలు ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి యాజమాన్య చేపట్టుకుని వారు మంచి దిగుబడులు తీసుకుంటారు. అలాగే లేత తోటలు కూడా ఎలా యాజమాన్యం చేసుకోవాలని చెప్పారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: థాంక్యూ అండి, థాంక్యూ.
2: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.
3: నేను పల్లోళ్ళ కుర్రదాన్ని బాబు, నేను చేపల్ని పడతాను బాబు, నేను పల్లో

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: సుగంధ ద్రవ్యం పుదీనా గురించి తెలుసుకుందాం. పంటలలో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను, వివిధ పచ్చళ్ల తయారీలోను, సలాడ్లలోనూ వాడే ఈ పుదీనా లాబియేటి కుటుంబానికి చెందిన మొక్క. పుదీనా ఆకుల కాండం నుండి తీసే నూనెను మెంథాల్ అంటారు. ఈ మెంథాల్ను వివిధ రకాల ఔషధాల తయారీలోనూ, టూత్పేస్ట్ల తయారీలోనూ విరివిగా వాడతారు. ఈ ఆకులలో కార్పోన్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. పుదీనా సాగుకు సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాలు అనువైనవుగా చెప్పచ్చు. ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అధిక సేంద్రియ పదార్థం కలిగిన సారవంతమైన తేలికపాటి ఇసుక నేలల నుండి మురుగునీరు పోయే వసతి గల ఒండ్రు నేలల వరకు కూడా దీని సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీరు నిలిచే నల్లరేగడి నేలలు అంతగా పుదీనా సాగుకు అనుకూలంగా ఉండవు. పుదీనాను కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసి నాటుకుని సాగు చేసుకోవచ్చు. నాటుకునే ముందు కాండం ముక్కలను కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి లేదా కాప్టాన్ 3 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్లను అరికట్టుకోవచ్చు. ఈ విధంగా వేరుతో గల కాండం ముక్కలు 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవుతో 2-3 కణుపులు కలిగిన ముక్కలను ఎన్నుకోవాలి. నాటే పద్ధతి ఏ విధంగా ఉండాలంటే, ఈ విధంగా తయారు చేసిన కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, 1 కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేటట్లు నాటుకోవాలి. ఆకుకూర కోసం సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. పుదీనా సాగుకు నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 8 నుండి 12 రోజులకొకసారి, వేసవిలో 3 నుండి 4 రోజులకొకసారి నీరును పారించుకోవాలి.
0: మీరింతవరకు సుగంధ ద్రవ్యం పుదీనా గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
2: అవును సార్.
1: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?
2: ఒక ప్రత్యేకమైన స్థానానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్ గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి?
2: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

0: ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం అని చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
0: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20 నుంచి 25 వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం దాదాపు 50 వేల నుంచి 60 వేల ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
0: 60 వేల ఎకరాల వరకు ఉంది సార్, 50 నుంచి 60 వేల ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
0: చేపల సాగులు సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1 లక్ష 20 వేల రూపాయలు 1 లక్ష 20 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
0: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
0: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
0: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్ వెన్నామీ రొయ్యల్లో అయితే. అదే చేపల్లో అయితే స్టేబుల్ గా ఉంటుంది సార్, నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్ గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్ తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుకులు ఉండేది.
1: వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
0: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలేమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపోనెంట్ లో 2 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ కి ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపోనెంట్. 2వ కాంపోనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపోనెంట్ కు వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్ గా, అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలిన మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళా స్టోరేజ్ మళ్ళీ ఎక్స్పోర్ట్ అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3వ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్, ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా?
0: అవును సార్.
1: ఈ యాప్ లో కానీ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్. ఇది దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది

0: పొందుపరచబడుతుంది. వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్, ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించే వాళ్ళు కానీ చేపలు పట్టే వాళ్ళు కానీ అట్లా ఏ ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్ గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్ కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్ లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్ లో చాలా మంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్ లో, అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్ లో చాలా మంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజ్లు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి వస్తే చాలా వేగంతో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్ లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్ లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారల్ స్టేజెస్ ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్ గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును,
1: ఇవన్నీ
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా?
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకమైనది కదా?
0: అవునండి.
1: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
0: సార్ దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
1: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
0: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో దాదాపు సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% గాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
1: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
0: వాళ్ళు కోఆపరేటివ్స్ గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్ కి, అలానే ఎఫ్పిఓస్ కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లో భాగంగా ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
1: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
0: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే, వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
1: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
0: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మధు, సురేఖ వీళ్ళందరూ మా కోసం మా ఆవిడ చిత్రం నుండి పాట ప్లే చేయండి అంటూ నెల్లూరు నుంచి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

తర్వాత పాట కోరుతున్న వారు సునీల్, సుజాత, సీనయ్య, వీరందరూ నెల్లూరు మాగుంట లేఅవుట్ నుంచి నా అనేవాడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు జిల్లా సైదాపూర్ మండలం పొక్కందుల గ్రామం నుంచి అనుష, రమేష్, జ్ఞాపిక, ఇందుశ్రీ వీరందరూ మాకోసం పందెం కోడి చిత్రం నుండి పాట ప్లే చేయడానికి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ జీతా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: తర్వాత పాట కోరుతున్న వారు లక్ష్మి, వెంకటేశ్వర్లు, రవి, నీలిమ, ఇందు వీరందరూ నెల్లూరు దొంతాలి గ్రామం నుంచి మా కోసం పంజా చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: డోబరా జై.
1: అయ్యా
0: ఏం చేస్తున్నావురా?
1: వస్తున్నానయ్యా.
0: కమ్మానైసే.
1: అయ్యా వస్తున్నానయ్యా వస్తున్నానయ్యా.
2: వీడేంట్రా, సూర్యుడు చంద్రుడు వెలుతురు చీకటి అంటాడు?
1: అయ్యా తమరు గురించి పాడుతున్నాడయ్యా.
0: నాకు అర్థం అవ్వాలి కదా. నువ్వు పని చేయరా
1: అయ్యా.
0: వాళ్లాగా పెద్ద పెద్ద పదాలు వాడకుండా చిన్న చిన్న పదాలు ఉపయోగించి నీ నోటితో నువ్వే పాడు.
1: నేనా అయ్యా?
0: పాడమ్మా.
1: నువ్వు

0: ఏందయ్యా కొట్టేవట
1: తిడుతున్నావేంట్రా?
0: అది కదా ఏదో ఫ్లోలో
1: ఆగు, అర్థం కాకపోయినా ఆడు తిట్టిందే బాగుందిరా, ఇది మరీ దారుణంగా ఉంది. ఓ పని చెయ్యి, మరీ అంత హైలో కాకుండా మరీ అంత లోలో కాకుండా మీడియం గా తిట్టేరా, యూ కెన్ డూ బెటర్ ప్లీజ్ రా.
0: ఈసారి చూడయ్యా.

0: ఆ తర్వాత
1: తర్వాత ఏంటి
0: కొట్టావు అన్నా, ఈ మూమెంట్ చూడన్నా అన్నా, మా దిద్దీ

0: అయ్యా, మీరు దేవుడయ్యా.
1: మరి కొట్ట.
2: ఇంకా మిల్లి కొడితే టోస్ అంతే, ఏమరపడదన్నా.

0: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
1: శ్రవంతి అనిల్ చక్రి వీరందరూ పొదలకూరు రోడ్డు నెల్లూరు నుంచి మా కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

0: ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. సమయం 8:30 కావస్తుంది. మరి కొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ ది వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణ రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ది చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ
1: భారత్ ఆర్ బెల్జియం కే సంబంధం కి జడే ఇతిహాస్ మే గహరీ హై. పహలే విశ్వయుద్ధ మే బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఆర్ బలిదాన్ హమారీ సాజా స్మృతి కా అహమ్ హిస్సా హై. आज डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और गहरे पीपल टू पीपल टाइज हमें नेचुरल पार्टनर्स बनाते हैं. आंध्र प्रदेश के काकीनाडा में हम दुनिया के सबसे बड़े ग्रीन अमोनिया प्रोजेक्ट्स में से एक डेवलप कर रहे हैं. आज भारत की ग्रोथ स्टोरी दुनिया के लिए.
0: ఈ రోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్ మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడిపి 7.8% వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2/3 మార్కెట్ వాటాను పొందడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: మేకింగ్ ఇండియా $30 trillion economy by 2047 which will have a very

0: large share of international trade. We are in an important phase of our economic journey. The results of the first quarter growth are very, very exciting, holding tremendous promise for the future. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
1: డ్రైవింగ్ లైసెన్స్ల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ జీఎస్టీ వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట పారిశ్రామిక అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
2: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कंप्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए बहुत बड़ी ये ताकत बनेगा.
1: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ది సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపై, మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయడంపై, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్ లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు.

వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్ తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధురాలు వింటారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన రాజకుమార్ చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ.

కార్యక్రమం ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన మంచి మనసులు చిత్రం నుంచి ఈ పాట, గీత రచన ఆత్రేయ.

కార్యక్రమంలో ఇప్పుడు ఇంటింటి రామాయణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన ఈ పాట, సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన సీతాకోక చిలుక చిత్ర నుంచి ఈ పాట, గీత రచన వేటూరి.